శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ 358.4 మీటర్లు 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు FM 102.2 MHz పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 27వ రోజు 2026వ సంవత్సరం మే నెల 17వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 53 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ.
1: దేవుని మార్గము. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేశాను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచాను. ఆయన తన మార్గములను తన క్రియలను మోషేకు ఇజ్రాయేలుకు మట్టికే వెల్లడిపరిచాడు. ఎందుకు? దానికి కారణం ఏమి? దేవుడు ప్రజలు అందరికీ నేర్పించలేడు. వినటానికి సిద్ధంగా ఉన్నవారికి, దానిని పొంది విధేయులు అయ్యేవారికి మట్టికే ఆయన నేర్పించగలడు. మోషే ఎవరు? మోషేకు ఒక పవిత్రపరచబడిన కుటుంబం ఉండింది. అతని అన్న, అతని సహోదరి తక్కిన వారి నుండి వ్యత్యాసముగా ఉండినారు. ఆ గృహములో ఉండిన విశ్వాసపు మెట్టు ఎలాగూ ఉంటుంది? అంటే దేవుడు ప్రవేశించే ఆయన చిత్తము కొరకు వారిని సిద్ధపరచగలిగిన రీతిగా ఉంటుంది. దేవుడు ఏశావుకు తన్ను తాను బయలుపరుచుకొనలేకపోయాడు, కానీ యాకోబుకు అయితే అలాగూ చేయగలిగాడు. దానికి కారణం ఏమి? ఇజ్రాయేలుకు దేవుడు తన కార్యములను బయలుపరిచాడు. ఇజ్రాయేలీలు అబ్రహాము యొక్క సంతానము. వారు నమ్మినటువంటివి వారి అలవాట్లు వేరుగా ఉండినాయి. ఒక గృహము యొక్క వెనుక చరిత్ర చాలా ముఖ్యమైనది. తల్లిదండ్రుల యొక్క జీవితము, వారి విశ్వాసము చాలా ముఖ్యమైనది. మోషే యొక్క తల్లిదండ్రులు చాలా వేరుగా ఉండినారు. దేవుడు మోషే వంటి వ్యక్తిని వేరే ఏ ఇతర గృహములోనికి ఇవ్వలేకపోయాడు. దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు. నేను లోకములోనికి పంపవలసిన ఒక ప్రవక్త ఉన్నాడు. నేను ఎక్కడికి అతనిని పంపగలను? స్థానికుడైన యోహోనును ఎక్కడకు పంపగలను అని అడుగుచున్నాడు. ఆయన అతనిని ఏ యాజకుని గృహములోనికైనా పంపగలడు. జకర్యా జీవితం పరీక్షించబడింది. దేవుడు అతనిని, అతని భార్యను దేవుని ధర్మశాస్త్రమును అనుసారంగా పరిపూర్ణులుగా తెలుసుకున్నాడు. వారు పరిపూర్ణులు అని దేవుడు చూశాడు. వారి ధర్మశాస్త్రము నమ్మటమే గాక దానిని అవలంబించారు. అది వారి జీవిత విధానముగా మారిపోయింది. విశ్వాసము మన జీవితంలో ఒక భాగంగా ఉండాలి. బిడ్డలు ఆ వాతావరణంలోనికి వచ్చినప్పుడు వారు విశ్వాసమును తీసుకుంటారు. తల్లిదండ్రులు దేవునిని జాగ్రత్తగా వెతికి భయముతో వణుకుతూ ఆయన మార్గంలో నడవటానికి ప్రయత్నించినప్పుడు గొప్ప వ్యక్తుల్ని పెంచటానికి సిద్ధపడుతున్నారు. వేరే ఏ ఇతర గృహములోనికి స్థానికుడైన యోహోనును దేవుడు పంపలేకపోయాడు. ఆ గృహములోనికి యోహోను రావటం హఠాత్తు సంభవం కాదు. దేవుని క్రియలు హఠాత్తు సంభవములు కాదు. దేవుని తలంపులు ఉన్నతమైనవి. ఆయన క్రియలలోనికి జ్ఞానము, తీర్మానము ఆయన క్రియల్లోనికి వెళతాయి. మోషే తన తల్లి దగ్గర నుండి సంపాదించిన కలవరములు ఫరో ఇంటిలో కూడా అతనిని ఉంచలేదు. మోషే ఎలాంటివాడు? ఆయన ప్రతిదినము దేవుణ్ణి కలుసుకోగలిగిన వ్యక్తి. ఆయన ఇజ్రాయేలుకు దేవుని ధర్మశాస్త్రమును అందించినవాడు. దేవుని సన్నిధి యొక్క తాకుడును ఆయన శరీరాన్ని ఆరోగ్యంగా 120 ఏళ్ల వయస్సు వరకు కాపాడింది. అప్పుడు ఆయన, నేను వారిని నశింపచేసేదను, అయితే ఆయన వారిని నశింపచేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. గొప్ప ప్రత్యేక లక్షణములు చూడండి. అందరూ అది చేయలేరు. దేవుడు ఇజ్రాయేలు అందరినీ నాశనం చేయబోతున్నాడు, వారిని నాశనం కానివ్వండి అని ఒకడు ఆలోచించవచ్చు. కానీ మోషే అలాగు లేడు. మోషే ఖాళీ స్థలములో నిలబడ్డాడు. నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయకుము అని అన్నాడు. ఆయన గొప్ప ప్రత్యక్షతలను ఇచ్చుటకు మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఆ భాగమును చదివితే ఆయన పూర్తిగా న్యాయవంతుడని గ్రహింపు అవుతుంది. ఎహెస్కేలు 22:30, ఖాళీ స్థలములలో నిలబడగల వ్యక్తి కొరకు దేవుడు వెతుకుతున్నాడు. తన జీవితమునే ఆధారముగా పెట్టి ఆత్మీయ పోరాటము జరిపాడు. కానీ అలాంటి వారిని దేవుడు కనుగొనలేడు. మనం కుటుంబం వైపు చూసినప్పుడు దేవుడు చాలా దుఃఖపడతాడు. మన క్రైస్తవ కళాశాలలు వీటిని నేర్పించవు. యాకోబు పెనూయేలు దగ్గర దేవుని చెయ్యి విడిచిపెట్టాడు. లోకస్థుడైన యాకోబు ఆ స్థితికి రావటం ఒక గొప్ప విషయం. ఆమేన్.
0: సూక్తి సుధ మీరింతవరకు విన్నారు. సమర్పణ శ్రీ పి. రవి మోజెస్.

0: is the Indonesian pair of Leo Roli Carnando and Daniel Martin in the men's doubles final of the Thailand Open in Bangkok today. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో సూర్యస్తుతి సన్నుతి గీతాలు వింటారు. ముందుగా సూర్యస్తుతి.

బ్రహ్మేశానాచ్యుతేశాయ.

వేసవిలో కూరగాయల సాగు గురించి తెలుసుకుందాం. మన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు, లవణాలు అందించడంలో కూరగాయలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. రోజువారీ ఆహారంలో తగినంత మోతాదులో కూరగాయల్ని, ఆకుకూరల్ని తీసుకోవడం చాలా అవసరం. వేసవిలో ఉండే వాతావరణ పరిస్థితుల కారణంగా కూరగాయల లభ్యత తక్కువగా ఉంటుంది. వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, తక్కువ తేమ అనేవి వేసవిలో కూరగాయల సాగుకు ప్రతిబంధకాలు. వీటిని అధిగమించి వేసవిలో కూరగాయల సాగు చేసినట్లయితే రైతుకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతులను అవలంబించడం ద్వారా వేసవిలో కూడా మంచి నాణ్యమైన దిగుబడులు పొందొచ్చు. వేసవిలో అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల వల్ల మొక్క పెరుగుదల తక్కువగా ఉండి పూత పింద తగ్గి దిగుబడులు బాగా తగ్గుతాయి. కాబట్టి రైతులకి అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని ఎండవేడి నుండి కాపాడుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వేసవిలో కూడా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కూరగాయలు, వాటిలో రకాలు, ఆయా ప్రాంతాలకు అనువుగా ఉన్నవి ఎంచుకుని సాగు చేయడం చాలా అవసరం. ఇక ఖరీఫ్లోనూ రబీలోనూ సాగు చేసినట్టుగా వేసవిలో అన్ని రకాల కూరగాయలని సాగు చేయడం సాధ్యం కాదు. క్యారెట్, బీట్రూట్, ఫ్రెంచ్ చిక్కుడు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పాలకూర ఇలాంటి కూరగాయలు వేసవిలో సాగుకు అనుకూలంగా ఉండవు. అదేవిధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో టమాటో సాగు సాధ్యం కాదు. సాధారణంగా ఖరీఫ్లో పండించే అన్ని కూరగాయలని వేసవిలో కూడా సాగు చేసుకోవచ్చు. బెండ వంగ, బీర, సొర, కాకర, పొట్ల. ఆకుకూరల్లో తోటకూర, మెంతికూర, గోంగూర, చుక్కకూర, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసవిలో సాగు చేసుకోవడానికి అనుకూలంగానే ఉంటాయి. పాలకూర ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకి అనుకూలం కాదు. ఇక వేసవి పంటకి అనుకూలమైన రకాలని గనక మనం చూసినట్టయితే టమాటాలో అర్కా, వికాస్, మారుతం, పికేఎం 1 ఈ రకాలు సూటి రకాల్లో సాగు చేయడానికి అనుకూలమైన రకాలు. ఇక టమాటాలో సంకర రకాల విషయానికి వచ్చినట్టయితే US 440, రష్మి, నవీన్, అభిషేక్, అభిలాష్ ఈ రకాలు అందుబాటులో ఉన్నాయి. వంగలో సూటి రకాలని గనక మనం చూసినట్టయితే గులాబీ, భాగ్యమతి, శ్యామల, పూసా పర్పుల్ లాంగ్, పూసా పర్పుల్ క్లస్టర్ ఈ రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇక వంగలో వేసవి సాగుకు అనుకూలమైన సంకర రకాల విషయానికి వచ్చినట్టయితే అర్కా ఆనంద్, ఉత్కర్ష, కల్పతరు, US 172, పరుల్ ఈ రకాలు అనుకూలంగా ఉంటాయి. బెండలో సూటి రకాల విషయానికి వచ్చినట్టయితే అర్కా, అనామిక, పర్బని, క్రాంతి రకాలు అనుకూలం. ఇక బెండలో సంకర రకాల విషయానికి వచ్చినట్టయితే మహీకో 10, US 71.09, సుప్రియా, ప్రియా, మహీకో 55 రకాలు అనుకూలం. వేసవి సాగుకు అనుకూలమైన గోరు చిక్కుడు రకాల విషయానికి వచ్చినట్టయితే పూసా సదాబహార్, పూసా నవబహార్, గౌరీ ఈ రకాలు అనుకూలం. బీరలో సూటి రకాలని గనక మనం చూసినట్టయితే అర్కా సుజాత్, అర్కా సుమీత్, పూసా నస్దార్, జైపూర్ లాంగ్ రకాలు అనుకూలంగా ఉంటాయి. అదే బీరలో సంకర రకాల విషయానికి వచ్చినట్టయితే US 401, 403, నాగా, మల్లిక, సురేఖ రకాలు అనుకూలం. కాకర విషయానికి వచ్చినట్టయితే వేసవి సాగుకు సూటి రకాల విషయానికి వస్తే కోయంబత్తూర్ గ్రీన్ లాంగ్, పూసా దో మౌసమి, అర్కా హరిత్ రకాలు అనుకూలం. ఇక కాకరలోని సంకర రకాల విషయానికి వచ్చినట్టయితే పాలి, ప్రాచి, శ్రేయ, US 431, 432 రకాలు అనుకూలం. సొరలో వేసవి సాగుకు సూటి రకాలని కనుక మనం చూసినట్టయితే అర్కా బహార్, పూసా సమ్మర్ ప్రొల్ఫిక్ లాంగ్, పూసా నవీన్ రకాలు అనుకూలం. అదే సొరలో సంకర రకాలని కనుక మనం చూసుకున్నట్టయితే వంద్, కావేరి, స్వాతి, రంజ రకాలు అనుకూలం. పొట్లలో శ్వేత, పికేఎం 1 ఈ రకాలు అనుకూలంగా ఉంటాయి. పచ్చిమిరప విషయానికి వచ్చినట్టయితే LCA 334, LCA 625, VNR 145 రకాలు అనుకూలం. వేసవిలో కూరదోస సాగుకు RNSM 1, RNMS 3 రకాలు అనుకూలం.
అలాగే తోటకూర విషయానికి వచ్చినట్టయితే ఆర్ఎన్ఏ 1 అర్క అరుణిమ రకాలు అనుకూలం. ఇక వేసవిలో మెంతికూరని సాగు చేయదలిస్తే కస్తూరి, మెంతి, పూసా, ఎర్లీ, బంచింగ్ రకాలు సాగు చేసుకోవచ్చు. కొత్తిమీరలో అర్క, ఈషా, స్వాతి, సాధన, సింధు రకాలు వేసవి సాగుకు అనుకూలమైన రకాలు. నాటే సమయాన్ని గనక మనం చూసినట్టయితే ఎండలు ముదిరే వరకు ఉండకుండా ముందుగానే నాటుకుంటే మంచిది. జనవరి నెలాఖరు నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు టమాటో, వంగ, అలాగే తీగజాతి కూరగాయలని నాటుకోవాలి. బెండ గోర్చిక్కుడు అయితే మార్చి నెలలో కూడా నాటుకోవచ్చు. ఆకుకూరలనైతే ఏప్రిల్ నెల వరకు కూడా విత్తుకోవచ్చు. నారు పెంచుకుని నాటుకునే కూరగాయలైన టమాటో, వంగ, మిరప పంటల్ని షేడ్ నెట్ల కింద ప్రోట్రేలలో పెంచి నాటుకోవాలి. ఇలా పెంచిన నారు ఆరోగ్యంగా ఉండి తొందరగా నిలదొక్కుని బాగా పెరుగుతుంది. బీర, సొర, పుచ్చ, పొట్ల మొక్కల్ని వీటిని కూడా నారు పెంచి నాటుకుంటే మంచి ఫలితాలు పొందొచ్చు. విత్తనాలు సూటిగా నేలలో నాటుకుంటే అధిక ఉష్ణోగ్రతలకి మొలక శాతం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. విత్తే ముందు కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్, దీంతోపాటుగా 3 గ్రాముల క్యాప్టాన్ని కలిపి విత్తన శుద్ధి చేసినట్టయితే 20 రోజుల వరకు రసం పీల్చే పురుగులు, నారుకుళ్ళు తెగుల నుంచి మొక్కల్ని కాపాడుకోవచ్చు. పొలం తయారైంది కనుక మనం చూసుకున్నట్టయితే ముందుగా పొలాన్ని 3 నుండి 4 సార్లు బాగా గుల్లబారే వరకు దున్నుకోవాలి. ఎకరానికి 10 నుంచి 15 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువును చల్లి కలయదున్నాలి. పొలాన్ని బోదలుగా లేదా చిన్న చిన్న మళ్ళుగా తయారు చేసుకోవాలి. వంగ, టమాటో, బెండ ఇట్లాంటి పంటల్ని బోదల్లో నాటుకోవాలి. మల్చింగ్ డ్రిప్ పద్ధతిలో పెంచుకోవడానికి ఎత్తైన బెడ్లన్ని తయారు చేసుకోవాలి. తీగజాతి కూరగాయల్ని డ్రిప్ మల్చింగ్తో సాగు చేసుకుంటే మంచిది. లేదా కాలువలు చేసుకుని కాలువకు 2 వైపులా విత్తనాన్ని నాటుకోవాలి. విత్తనాలని బోదగట్టుపై లోపలి వైపు సగం ఎత్తులో నాటుకోవాలి. అదే ఆకుకూరల్ని చదునైన చిన్న చిన్న మళ్ళల్లో పెంచుకోవచ్చు. ఇక నాటే పద్ధతిని గనక మనం చూసినట్టయితే వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతలకి మొక్కల పెరుగుదల బాగా తక్కువగా ఉంటుంది. మొక్కల మధ్య దూరం బాగా తగ్గించి ఎక్కువ మొక్కల్ని నాటుకున్నట్టయితే దిగుబడి పెరుగుతుంది. సాధారణంగా టమాటోను 60x50 సెంటీమీటర్ల దూరంలో నాటుకుంటూ ఉంటాం. అదే వేసవిలో అయితే 45x45 లేదా 45x30 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. మొదటి దశలో బాగా ఎదుగుదల ఉన్నట్లయితే త్వరగా కాపుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ దశలో కలుపు బెడద లేకుండా చూసుకోవాలి. దీనికోసం నాటిన 48 గంటలలోపు పెండి మిథాలిన్ కలుపు మందును 1 లీటర్ నీటికి 6 మిల్లీలీటర్ల చొప్పున కలిపి తడి నేల మీద పిచికారీ చేసుకోవాలి. టమాటోలో నాటిన 25 నుండి 30 రోజులకి మెట్రిబుజిన్ కలుపు మందుని 1 లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలిపి వరుసల మధ్య పిచికారీ చేసి కలుపును సమర్థవంతంగా నివారించవచ్చు. వ్యవసాయ వ్యర్థ పదార్థాలైన ఎండుగడ్డి, వరి పొట్టు, వేరుశనగ పట్టు ఇటువంటి వాటిని 2 వరుసల మధ్య పరచచ్చు. లేదా 30 నుంచి 50 మైక్రాన్ మందంగల తెల్ల పాలిథిన్ మల్చింగ్ వాడడం వల్ల నేలలో తేమ కాపాడుకొని నీటిని ఆదా చేసుకోవచ్చు.

పొలం పనులు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్ఛరథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యతా అంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్ఛరథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అలాగే వ్యర్థాల వర్గీకరణలో సాంకేతికత వినియోగం పెరగడంతో పనితీరు మెరుగుపడటమే కాకుండా కార్మికుల జీవనోపాధికి దోహదపడుతుందని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రాసెసింగ్కు అనుకూలంగా మలచి విలువైన వనరుగా రూపొందించవచ్చని పేర్కొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఆరోగ్యకరంగా ఉంచడంలో స్వచ్ఛతా సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలో కనీసం ఒక విత్తన గ్రామాన్ని అభివృద్ది చేయాలని సూచించారు. గ్రామ సభల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలో ఉన్న 1.20 లక్షల రైతులు 30,000 కౌలు రైతులకు అవసరమైన సమాచారం చేరేలా సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి రైతులకు నిరంతర అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ఉప్పుగూడ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 12 ఏళ్లలో రాష్ట్రంలో 347 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా నగరం నుంచి యాదగిరిగుట్ట వరకు పొడిగించామని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఉప్పుగూడ రైల్వే స్టేషన్ను 26 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అంతకుముందు మలక్పేట రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను కేంద్ర మంత్రి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యతా అంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 1 కోటి సూర్యగర్ కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకోగా రాష్ట్రంలో 20 లక్షల కనెక్షన్ల సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో 6 లక్షల పీఎం సూర్యగర్ సోలార్ యూనిట్లు ఉచితంగా పేదలకు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మంత్రి పేర్కొంటూ
1: దేశంలో ఎక్కడా లేని విధంగా 6 లక్షల కనెక్షన్లు ఒక్కొక్క ఇంటి పైన 2 కిలోవాట్లు ఉచితంగా పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ చాలా పెద్ద ఎత్తున సూర్యగారి కార్యక్రమం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు దేశం మొత్తమైన 1 కోటి కనెక్షన్స్ పెడితే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 20 లక్షల టార్గెట్ గా పనిచేస్తున్నమాట. ఎందుకంటే ఇంధన పొదుపు అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అదేవిధంగా ఇంధన పొదుపు అనేది రాబోయే రోజుల్లో వెరీ ఇంపార్టెంట్. పగల పూట వచ్చే డే లైట్ గాలి ద్వారా మన ఇంటి మీద ఉత్పత్తి చేసుకుని మన అవసరాలకు వాడుకుంటా యుద్ధం వల్ల వచ్చే నష్టం మన మీద పడకుండా ప్రజలు అందరూ కలిసికట్టుగా ఇట్లాంటి విపత్తులు ఎదుర్కొంటే కనుక రాబోయే రోజుల్లో మంచి జరిగింది ప్రజలకు.
0: పేద ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ రెసిడెన్షియల్ కళాశాలల్లో ఉచితంగా ఇంటర్ విద్య అందించేందుకు తాలీం ఏ హునర్ కార్యక్రమంలో భాగంగా ప్రవేశ పరీక్షను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. పరీక్ష సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేద ముస్లిం కుటుంబాలకు చెందిన 10వ తరగతి ఉత్తీర్ణులై ప్రతిభ కలిగిన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్ విద్య అందించడం ఈ పథకం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థులు నీట్, ఐఐటి, జేఈఈ, ఎంసెట్ వంటి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని తెలిపారు. సవర గిరిజన చిత్రలేఖనం రాష్ట్రంలో గిరిజన సంప్రదాయ కళల్లో ఒక విశిష్ట రూపమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ కళకు మరింత గుర్తింపు తీసుకురావడంలో సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ఐటీడీఏ చేస్తున్న కృషిని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందించారు. ఇటువంటి హస్తకళా ఉత్పత్తుల ద్వారా గిరిజన కళలకు విస్తృత ప్రాచుర్యం లభించడం మాత్రమే కాకుండా గిరిజన కళాకారుల జీవనోపాధి మెరుగుపడుతుందని అన్నారు. సంప్రదాయ సవర కళతో అలంకరించిన హస్తకళా జాకెట్ను శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పర్యటనలో కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. తూర్పుకొండ ప్రాంతానికి చెందిన సవర గిరిజన తెగ ప్రత్యేకతను ప్రతిబింబించే ఈ కళారూపం వారి జీవన విధానం, సంస్కృతిని ప్రతిఫలింపచేస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించిన వికసిత్ భారత్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్న స్వర్ణాంధ్ర సాధనలో నాణ్యమైన మానవ వనరుల పాత్ర అత్యంత కీలకమని రాష్ట 20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల పథకాలైన అమృత్, జల్జీవన్ మిషన్, పీఎం సూర్యగర్, పీఎం కుసుమ్ వంటి కీలక కార్యక్రమాల అమలుపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ,
2: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జయం స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో అది సాధించాలంటే అత్యున్నతమైనటువంటి మానవ వనరులు విద్య ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి విద్య ద్వారా సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పథకాల అమలు తీరు మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. విద్యతోటి ఒక అత్యుత్తమైనటువంటి మానవ వనరులుగా ఏర్పడిన తర్వాత ఆరోగ్యం అనేటటువంటిది సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే వికసిత భారత్కి కానీ స్వర్ణాంధ్రకు కానీ కల సహకారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది.
0: చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గత 2 ఏళ్లలో చేనేత రంగాన్ని బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేత కార్మికులను ప్రోత్సహించేందుకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ అవకాశాలు పెంచేందుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి వెల్లడించారు. వాతావరణం. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీ నాటికి 4 రోజులు ముందుగా లేక ఆలస్యంగా కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతంతో విలీనమైందని వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్ఛారథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యతాంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానంద ఝా. పంచదేశానాం యాత్రాయాః ద్వితీయే దినే హ్యః ప్రధానమంత్రి నరేంద్రమోదీ నెదర్లాండ్స్ దేశస్య ప్రధానమంత్రిణా సహ అనేకేషు కార్యక్రమేషు సహభాగం అకరోత్. అత్ర సాముదాయిక సంపర్కః, డచ్ రాజపరివారేణ సహ మేళనం చ అన్యతమే ఆస్తాం. హేగ్ నగరే భారతీయ సముదాయం సంబోధయన్ శ్రీమోదీ ప్రవర్తమానం దశకం ఆపద్దశకత్వేన వర్ణితవాన్, యద్ధి బహువిధైః సంకటైః గ్రస్తమస్తి. ప్రధానమంత్రి అవదత్ యత్ భారత నెదర్లాండ్స్ దేశో వైశ్విక సమాహ్వానాని సమ్ముఖీకర్తుం విశ్వస్తాయాః పారదర్శిన్యాః చ భవిష్యాపూర్తి వ్యవస్థాయాః నిర్మాణార్థం సంభూయ కార్యరతౌ స్తః. సః అవదత్ యత్ విశ్వం సర్వాదౌ కోవిడ్ 19 మహామారీం తదనంతరం చ యుద్ధం సమ్ముఖీకృతవత్. సాంప్రతం ఏతత్ ఊర్జా సంకట సమం వికట సమాహ్వానం సమ్ముఖీకరోతి. సహ సావహితం అకరోత్ యత్ ఏతేషాం సమాహ్వానానాం ద్రుతగత్యా యది నిరాకరణం నభవతి చేత్ వైశ్విక వికాసలాభః ప్రపాదితః భవిష్యతి, జనసంఖ్యాయాః విశాలః భాగః చ నిర్ధనతాగ్రస్తః భవిష్యతి. ఆర్థికస్థితివ్యవస్థాయాః సుదృఢీకరణాయ వైశ్వికాన్ ప్రయాసాన్ ప్రకాశయన్ ప్రధానమంత్రి అవదత్ యత్ భారత నెదర్లాండ్స్ దేశో సంయుక్తరూపేణ సుదృఢాపూర్తిశృంఖలాయాః నిర్మాణాయ కటిబద్ధౌ స్తః. ధ్యానాస్పదమస్తి యత్ ఏషా యాత్రా ద్విపక్షీయ సంబద్ధేభ్యః అధికా మహత్వపూర్ణా వర్తత. నెదర్లాండ్స్ దేశస్య యాత్రాయాః అనంతరం ప్రధానమంత్రి అద్య స్వయాత్రాయాః తృతీయ చరణే స్వీడన్ దేశస్య యాత్రాం కరిష్యతి. సః అద్య గోథెన్బర్గ్ నగరం సంప్రాప్నోతి. స్వీడన్ దేశస్య ఏకదివసీయ యాత్రా నవదిల్లీ స్టాక్హోమయోః వర్ధమాన పారస్పరిక సంబంధేషు ఐతిహాసికః పదక్రమః అస్తి. శ్రీమోదీ స్వీడన్ సమకక్షేణ ఉల్ఫ్ క్రిస్టర్సనేన సహ ద్విపక్షీయ సంబంధపరకం సంభాషణం కరిష్యతి. సిబిఎస్ఈ ఇతనేన కేంద్రీయ మాధ్యమిక శిక్షా పరిషద నవమకక్షాయాః ఛాత్రేభ్యః భాషాత్రయస్య అధ్యయనం జులై మాసస్య ప్రథమదివసాత్ అనివార్యం కృతం. పరిషదా విజ్ఞప్తో ఉక్తం యత్ 20th-century రాష్ట్రీయ శిక్షానీతేః 23rd-century రాష్ట్రీయ విద్యాలయ శిక్షా పాఠ్యక్రమస్య అనుసారి ఏతాసు తిస్రిషు భాషాసు న్యూనాతిన్యూనం భాషాద్వయం భారతీయ మూలకం భవేత్. భారతీయర్థ విభాగేన అద్య అండమాన నికోబార ద్వీప సమూహాయ పశ్చిమ బంగాళే హిమాలయస్య అధోవర్తి క్షేత్రేభ్యః సిక్కిమాయ చ అతివృష్టిపరా నారంగవారణకీ సంచేతనా ప్రసారితా. కేరళం మాహే లక్షద్వీప దక్షిణాభ్యంతరీణ కర్ణాటక తమిళనాడు పుదుచ్చేరి కరాయికలేషు ఉత్తరపూర్వీయ క్షేత్రస్య కతిపయ భాగేషు చ సమానా ఏవ స్థితిః భవిష్యతి ఇత్యపి విభాగేన సూచితం. ప్రియా శ్రోతారః, సంస్కృతజగతా సంబద్ధైః విభిన్నైః క్రియాకలాపైః సంవలితస్య సంస్కృత సాప్తాహికీతి విశిష్ట కార్యక్రమస్య ప్రసారణం ఆకాశవాణ్యాః ఎఫ్ఎం గోల్డ్ ప్రవాహికాతః అద్య మధ్యాహ్నె 12:30 భవిష్యతి. భవంతః సర్వే యథాకాలం శ్రోతుం ప్రభవంతి. అంతే క్రీడావార్తాసు. బ్యాంకాక్ నగరే థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ క్రీడామాలికాయాః పురుషయుగలవర్గీయే నిర్ణాయకద్వంద్వే అద్య భారతస్య సాత్విక సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి చ ఇండోనేషియా దేశస్య లియో రాలీ కార్నాండో డేనియల్ మార్టినాభ్యాం స్పర్ధిష్యేతే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ స్పర్ధా మాలికాయాం గతరాత్రౌ కోలకతాయాః ఈడెన్ గార్డెన్స్ క్రీడాంగణే ఆయోజితే ద్వంద్వే కోల్కతా నైట్ రైడర్స్ దళేన గుజరాత్ టైటన్స్ దళం 39 పరాజితం. ఆదోపణం విజిత్య గుజరాత్ టైటన్స్ దళం క్షేత్రరక్షణం కర్తుం నిర్ణీతవత్. అద్యతనే ద్వంద్వద్వయే ప్రథమం ధర్మశాలాయాం, అపరాహ్నే 3:30 పంజాబ్ కింగ్స్ దళం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దళేన స్పర్ధిష్యతి. తతః సాయం 7:30 దిల్ల్యాం దిల్లీ క్యాపిటల్స్ దళం రాజస్థాన్ రాయల్స్ దళం సమ్ముఖీకరిష్యతి. ఇతి వార్తాః.
5: 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. ప్రసార విశేషాలు వింటారు. ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం రక్తపోటు నియంత్రించడం ద్వారా ఇతర వ్యాధుల ప్రమాదాలను ఎలా అరికట్టగలం అనే అంశం మీద డాక్టర్ చౌదరి బోడేపూడి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. అనంతరం సరస వినోదిని సమస్య పూరణం వింటారు. సమర్పణ శ్రీ పైడిపాటి ఉమానాథ శర్మ. కార్యక్రమంలో చివరిగా లలితగీతాలు వింటారు. 7:55 ఈ మాసపు పాట వింటారు. రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూల శ్రీలత, శ్రీమతి జి శ్రీ విద్య. వాద్యసహకారం అందించిన వారు శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ పి రాంబాబు ప్యాట్స్, శ్రీమతి మండపాక శ్రీదేవి వీణ, శ్రీ వి మల్లేశ్వరరావు ఫ్లూట్, శ్రీ బి ధనుంజయ్ తబలా మీద సహకారం అందించారు. వాద్య సహకారం 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం వింటారు. 9:35 నమస్తే అమరావతి, 10:00 వార్తావాహిని, అనంతరం రాబోయే అతిథి కార్యక్రమం వింటారు. 11:00 పోస్ట్ బాక్స్ నెంబర్ 111 కార్యక్రమం వింటారు. 12:10 ఉభయ కుశలోపరి, 12:40 చిత్రగీతాలు, 1:10 చిత్రగీతాలు, 1:30 వనితావాణి కార్యక్రమంలో ఓడియారిన బిడ్డ కోసం శ్రీమతి కోనేరు కల్పన గారి కథానిక వింటారు. అనంతరం లలితగీతాలు విశేషాలు వింటారు. 2:30 బొమ్మరిల్లులో గన్నవరం సెయింట్ జాన్స్ స్కూల్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. 3:00 టీన్ టైం, 4:00 యువలయ, 4:45 లయ విన్యాసంలో ఆది తాళంలో శ్రీ వైఎన్సి సత్యనారాయణ గారి డోలువాద్యం వింటారు. 5:00 చిత్రజగత్ హిందీ చిత్రగీతాలు వింటారు. 5:30 యువవాణి, 6:30 పల్లెసీమల్లో శ్రీమతి కోటంగారి కృష్ణమ్మ బృందం వారిచే భజనావళి వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 పంట సీమల్లో రైతు స్థాయిలో జీవరసాయనాల తయారీ విధానం, కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ కె రేవతి గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం వింటారు. కార్యక్రమంలో చివరిగా వ్యవసాయంలో నీటి యాజమాన్యం గురించిన కార్యక్రమం వింటారు. 7:45 చిత్రగీతాలు, 8:00 అమర భారతిలో అమరభారతి సమర్పణ శ్రీమతి ఎన్ వెంకటలక్ష్మి జోస్న, అంశం చాటువులలో హాస్యం కార్యక్రమం వింటారు. 8:15 తొంభై వసంతాల ఆకాశవాణి కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి విజయవాడతో నా అనుబంధం అనే అంశం గురించి విజయవాడ నగరపాలక సంస్థ తొలి మేయర్ శ్రీ జంజాల శంకర్ గారి ప్రసంగం వింటారు. విజయవాడ కేంద్రం సమర్పణ 8:30 తెలుగులో వార్తలు వింటారు. 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసారాలు వింటారు. 11:10 రిలే వింటారు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. మహారాష్టలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో 8 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. భారత్ స్వీడన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర సమీక్షతో పాటు హరిత పరివర్తన, కృత్రిమ మేధ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ మార్పులు, పరస్పర ప్రజా సంబంధాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2026 జనవరిలో చారిత్రాత్మక భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత మోదీ ఐరోపా ఖండంలో పర్యటించడం ఇదే మొదటిసారి. భౌగోళిక అంతరాయాల పరిష్కారానికి విశ్వసనీయ పారదర్శక భవిష్యత్ సరఫరా సంసిద్ధతకు భారత్, నెదర్లాండ్స్ దేశాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా నిన్న నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ మోదీ, అంతర్జాతీయంగా కోవిడ్-19 మహమ్మారి, దేశాల మధ్య ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని చెప్పారు.
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
0: ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీలతో పాటు బీజేపీ, ఇతర పార్టీల ప్రతినిధులు పార్లమెంటు ద్వారా జేపీసీకి పంపించిన ఈ బిల్లుపై తమ అభిప్రాయాలు సమర్పించారని తెలియజేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాలు, అవిశ్వాస తీర్మానాలు, రాష్ట్రపతి పాలన వంటి వివిధ అంశాలపై ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు వివిధ రాష్ట్రాల పర్యటనల ద్వారా ఆయా వర్గాల అభ్యంతరాలను, సిఫారసులను జేపీసీ సేకరిస్తోందని ఆయన చెప్పారు. ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను నిర్ణీత గడువు కంటే ముందే రద్దు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అత్యాచారం, హత్య కేసు విచారణను కోల్కతా హైకోర్టుకు చెందిన జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోష్లతో కూడిన డివిజన్ బెంచ్ చేపడుతుంది. అంతకుముందు 11 మే జస్టిస్ రాజశేఖర్ మంధా, జస్టిస్ రాయ్ చటోపాధ్యాయులు ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ కేసులో ఏకైక నిందితుడిగా తేలిన సంజయ్ రాయ్కు 2025 జనవరిలో కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ విచారిస్తుండగా నిందితుడికి మరణశిక్ష విధించాలని సీబీఐ డిమాండ్ చేస్తోంది. మరోవైపు తాను నిర్దోషినంటూ తనను విడుదల చేయాలంటూ సంజయ్ రాయ్ కోర్టును వేడుకున్నాడు. మరణించిన వైద్యురాలి తల్లిదండ్రులు ఈ కేసులో మాజీ టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్, సంజీవ్ ముఖోపాధ్యాయ, అప్పటి ఘేలా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జిలను అరెస్టు చేయాలని అభ్యర్థించారు. వైద్యురాలి మృతదేహానికి రెండవసారి పోస్టుమార్టం నిర్వహించకుండా ఈ ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారని, అలాగే సరైన నిబంధనలు విధానాలు పాటించకుండా మృతదేహాన్ని అత్యంత వేగంగా దహనం చేశారని బాధితురాలి తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్ట్రలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో గడ్చిరోలి పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాలు నిర్వహించిన ఆపరేషన్లో 8 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. 5 సీనియర్ మావోయిస్టు నాయకులు లొంగిపోయారు. వీరి వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన ఈ కేడర్లపై మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో 64 లక్షల రివార్డును ప్రకటించింది. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. ఈ నెల 19-20 తేదీల్లో పుతిన్ పర్యటన ఉంటుందని క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది. అదే సందర్భంలో 2001 నాటి సైనో రష్యన్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 25వ వార్షికోత్సవం ఉంటుందని పేర్కొంది. పలు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక సహకారంపై 2 నేతల మధ్య చర్చ జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షినో వాణిజ్యం, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్తో జరుపుతున్న యుద్దంపై చర్చించిన 24 గంటల్లోపే రష్యా అధ్యక్షుని పర్యటన అంశం వెల్లడైంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ను ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. రాత్రి 7:30 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మరొక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేరళం, మాహే, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఈశాన్య భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల పాటు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, మరఠవాడ, ఒడిశా, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. కాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. మహారాష్ట్రలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో 8 మావోయిస్టులు అరెస్టయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: వన్ 2.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సంన్యాస యోగము 13వ శ్లోకం.

మహాబాహో వీర అర్జున, సర్వకర్మణాం సమస్త కర్మల యొక్క సిద్ధయే సంపూర్ణ నిర్వహణ కోసం సాంఖ్యే కృతాంతే వేదాంత సిద్ధాంతంలో ప్రోక్తాని అనగా చెప్పబడిన ఏతాని పంచ ఈ ఐదు కారణాలను మే నిబోధ నా దగ్గర నుంచి తెలుసుకో.

అర్జున, సర్వకర్మల యొక్క పరిసమాప్తిని బోధించే వేదాంత శాస్త్రం అసలు కర్మ నిర్వహణ జరగాలంటే 5 కారణాలుండాలని చెప్పింది. అవేమిటో చెప్తాను, తెలుసుకో. సాంఖ్యం అంటే ఉపనిషత్తులు ప్రతిపాదించే వేదాంత సిద్ధాంతాన్నే భగవానుడు సాంఖ్యంగా వ్యవహరిస్తున్నాడు. కృతాంతం సిద్ధాంతము అని ఈ పదానికి సామాన్యార్థం. అయితే భగవానుడు కర్మల యొక్క అంతాన్ని బోధించేది కృతాంతం అంటున్నాడు. సర్వకర్మ పరిసమాప్తి రూపమైన కర్మ సన్యాసాన్ని బోధించే వేదాంత శాస్త్రం కృతాంత శాస్త్రమే అవుతుంది. సిద్ధి, కర్మసిద్ధి అనే చోట సిద్ధి శబ్దానికి కర్మను చివరిదాకా ఆచరించడం అనే అర్థాన్ని, కర్మ ద్వారా ఫలప్రాప్తి అనే అర్థాన్ని రెండింటినీ స్వీకరించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మొదటి అర్థాన్ని మాత్రమే మనం స్వీకరించాలి. అంటే కర్మను చివరిదాకా ఆచరించడం అనే అర్థం. మహాబాహో, ప్రయత్నశీలత అనే అర్థాన్ని మనం గ్రహించాలి. నువ్వు చాలా ప్రయత్నాలు చేసి చాలా సత్కర్మలు సాధిస్తున్నావు కదా, కానీ ఆ కర్మల వెనకాల ఎన్ని కారణాలున్నాయో గమనించావా అనే అర్థం వస్తోంది. అందుకోసమే భగవానుడు ఇక్కడ మహాబాహో అని అన్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఉదయరేఖల కార్యక్రమంలో తర్వాత రక్తపోటు నియంత్రించడం ద్వారా ఇతర వ్యాధుల ప్రమాదాలను ఎలా అరికట్టగలం అనే అంశం మీద డాక్టర్ చౌదరి బోడేపూడి గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
1: డాక్టర్ చౌదరి బోడేపూడి గారు నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: డాక్టర్ చౌదరి గారు, మీరు విజయవాడలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్, రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, లేదా అచ్చతెనుగులో మూత్రపిండ వ్యాధుల వైద్య నిపుణులుగా వైద్య సేవలు అందిస్తున్నారు.
2: థ్యాంక్స్ అండి.
1: అయితే డాక్టర్ గారు, బీపీని చూసేటువంటి వైద్యులుగా కూడా మిమ్మల్ని చెబుతూ ఉంటారు డాక్టర్ గారు.
2: అవునండి, నెఫ్రాలజీ కింద వస్తుంది అంటాం, కిడ్నీ వ్యాధుల కింద. అవునండి.
1: ప్రతి సంవత్సరం May 17th ప్రపంచ రక్తపోటు దినోత్సవం, వరల్డ్ హైపర్ టెన్షన్ డేగా పాటిస్తారు.
2: అవునండి.
1: ఈ నేపథ్యంలో డాక్టర్ గారు, అధిక రక్తపోటు వల్ల కలిగేటువంటి అనర్థాలు, నివారణ, నియంత్రణ, వీటి పద్ధతులు, ప్రజల్లో ఒక అవగాహన ఎలా కల్పించాల్సింది, ఈ వివరాలు మా శ్రోతలకు అందిస్తారని చెప్పి భావిస్తూ డాక్టర్ చౌదరి గారు, అసలు ఈ రక్తపోటు లేదా మనం అందరం చెప్పుకునేటువంటి బీపీ ఎందుకు పెరుగుతుంది, ఎవరికి పెరుగుతుందండి?
2: బీపీ పెరగటానికి చాలా కారణాలు ఉంటాయండి. ఒకటి, జన్యుపరంగా అయ్యి ఉండొచ్చు, మనం కంట్రోల్ చేయలేని జన్యుపరంగా అయ్యి ఉండొచ్చు. లేకపోతే ఇప్పుడు యాక్టివిటీ, ఎవరు ఏమీ ఎక్సర్సైజులు చేయకుండా, పనులు చేయకుండా, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఖాళీగా కూర్చోవటం వల్ల వాటి వల్ల బాగా పెరుగుతుంది. నెక్స్ట్, ఈ మధ్య వచ్చిన ఆహార అలవాట్ల వల్ల చాలా మారుతుంది. నిద్రలేమి పెరుగుతుంది, మనం చూస్తుంటే ఊబకాయం చాలా ఎక్కువగా ఉంది, ఊబకాయం వల్ల పెరుగుతుంది. టెన్షన్, ఇప్పుడు ఎవరిని అడిగినా కానీ నాకు అసలుకే టెన్షన్లో ఉన్నానంటున్నారండి. ఆ స్ట్రెస్, వాళ్ళ మానసిక ఒత్తిడి, మానసిక ఒత్తిడి అనేది చాలా ప్రధాన కారణమండి. అండ్ ఆహారంలో సమతుల్యత లేకపోవటం, ఎప్పుడు ఏది ఫాస్ట్ ఫుడ్స్ ఇవి అయిపోతున్నాయి, ఫ్రూట్స్ తింటాం, అది ఫ్రూట్స్ తినమని చెప్తామండి, పండ్లు తినమని చెప్తాం, కానీ చాలామంది పండ్ల రసాలు తీసుకుంటారు. పండ్లకి పండ్ల రసాలకి చాలా వ్యత్యాసం ఉందండి. పండ్ల రసాల్లో అయినా ఒకవేళ తీసుకోలేని పండ్లు రసాల కింద తీసుకున్న షుగర్ యాడ్ చేయకుండా తీసుకోవటం, ఇలా ఇవన్నీ చేస్తే డెఫినెట్గా మనకు బీపీ రావటం తగ్గుతుందండి.
1: అసలు ఈ సంవత్సరం ఈ WHO వారు ఇచ్చినటువంటి థీమ్ ఏమిటి, లక్ష్యం ఏమిటి?
2: ఈ సంవత్సరం థీమ్ వచ్చేసండి కంట్రోలింగ్ హైపర్ టెన్షన్ టుగెదర్, అంటే రక్తపోటుని అందరం కలిసి నియంత్రిద్దామని. ఈ అందరం కలిసి నియంత్రిద్దామనే దేనికంటే, ఈ రక్తపోటు వల్ల చాలా చిన్న వయసు వాళ్ళు, వాళ్ళకే చాలా ప్రాబ్లమ్స్, ఈ మధ్య చూస్తే హార్ట్ అటాక్లు, స్ట్రోక్లు ఇవన్నీ చూస్తూ ఉన్నాము, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన వాళ్ళు, రకరకాల ప్రాబ్లమ్స్తో. సో ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి అందరం కలిసి, అంటే సమాజం మొత్తం ఒట్టి, ఆ వ్యక్తే కాకుండా ఆ వ్యక్తి, వాళ్ళ కుటుంబం, వాళ్ళకు చూసే డాక్టరు, అండ్ వాళ్ళకి చెకప్ చేయడానికి వాళ్ళ ఆఫీసుల్లో అన్ని చోట్ల కూడా అవగాహన కల్పిద్దామనేది ఈ సంవత్సరం తీసుకున్న నినాదం అండి.
1: మీ అసోసియేషన్ వాళ్ళు ఈ అవగాహన కార్యక్రమాలు, క్యాంపులు ఏమైనా చేస్తుంటారా డాక్టర్ గారు?
2: డెఫినెట్గా అండి, ఎప్పుడు చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే హైపర్ టెన్షన్ కంట్రోల్ కోసం, బీపీ కంట్రోల్ కోసం అనేది ఎప్పుడు తరచుగానే జరుగుతూ ఉండాలి. ఎక్కువగా మిస్ అవుతున్నది నా పరంగా, నేను ఒకప్పుడు పిల్లల డాక్టర్ నేపథ్యం నుంచి దీంట్లోకి వచ్చిన దాంట్లో చూసిన దానికి ఏంటంటే, 3 ఏళ్ల వయసు నుంచి బీపీని చూడాలండి. 3 ఏళ్ల వయసు నుంచి 15 ఏళ్ల వయసులో పిల్లలకి, నేను చదువుకున్నప్పుడు 2000 సంవత్సరంలో చూసుకున్నప్పుడు 100లో 1 ఉండేదండి, ఇప్పుడు అది 100లో 2కి మారింది.

0: సో అక్కడ కూడా పెరిగింది. అక్కడ పెరగటానికి కారణం కూడా వెయిట్ పెరగటం, గ్రౌండ్స్ లేకుండా స్కూళ్ళు ఉన్నాయండి, గ్రౌండ్ ఉన్నా కూడా ఆడనివ్వకుండా చదివిచ్చేస్తున్నారండి. మనమే ఐఐటి కోచింగ్ దగ్గర నుంచి అని ఫస్ట్ క్లాస్ నుంచి చెప్పడం మొదలెట్టాం. సో ఫస్ట్ పిల్లల్లో మొదలెట్టాలండి. పిల్లల్లో నా కిడ్నీ ఫెయిల్యూర్లు చాలా చూస్తున్నాం, ఓన్లీ అధిక రక్తపోటు వల్ల. సో అన్ని చోట్ల మొదలెట్టాలండి, స్కూల్స్, కాలేజీల్లో, ఆఫీసుల్లో, అన్ని చోట్ల చేయాలి. అండ్ మా అసోసియేషన్ దాని గురించి చాలా యాక్టివ్గా ప్రమోట్ చేస్తుందండి.
1: డాక్టర్ గారు, అసలు బీపీ లక్షణాలు ఏంటండి, ఎలా గుర్తించాలి?
0: మీరు ఫస్ట్ అన్నారు చూడండి, సైలెంట్ కిల్లర్ అని, ఏమీ చెప్పకుండా లోపల డ్యామేజ్ చేస్తుందని. 80-90% మందులు ఏమీ ఉండవండి. నాకు తలనొప్పి కూడా లేదు కదా, నాకు బీపీ ఏంటండి అంటారు. చూపించుకోమన్నా కూడా చూపించుకోరు. మేము బీపీ చూస్తున్నప్పుడు కూడా చాలామంది పిల్లలకి బీపీ చూస్తున్నామని హాస్పిటల్కి రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మనం 80-90% మందిలో ఏమీ సింప్టమ్స్ ఉండవు అనుకున్నాం. అట్లానే ఎవ్వరికీ ఏమీ తెలియదండి, ఏమీ లేకుండా హాయిగా ఇలా జరిగిపోతూ ఉంటుంది లైఫ్. తలనొప్పి కూడా లేదనుకొని బతికేస్తూ ఉంటారు. కానీ వీళ్ళకి చూస్తే, చెక్ చేస్తే బీపీ ఉంటుంది. అందుకనే ఈ సైలెంట్ కిల్లర్ ఎంత సైలెంట్ అంటే, ఒట్టి బీపీయే కాదండి, బీపీతో అటు కిడ్నీ పాడవుతూ ఉంటుంది, ఒక పక్క హార్ట్ పాడైపోయి ఉంటుంది, ఇవన్నీ అయినా కూడా వాళ్ళకి తెలియదండి. ఇంక్లూడింగ్ మా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడక్కడా దీనివల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఇది ఎవరికి తెలియకుండా జరుగుతుంటుంది. ఇంకోటి మీరు అడిగిన సింప్టమ్స్ అండి, 10% మంది నుంచి 20% మందిలోనే ఉంటాయండి. అవి ఏంటంటే తలనొప్పి, మెడల్లాగటం, కొంచెం చిరాగ్గా ఉండటం, లేకపోతే కళ్ళు బైర్లు కమ్మినట్టు అనిపించటం, బోజర బోజరగా కనిపించటం, ఇవి కొన్నిసార్లు జరగచ్చండి.
1: డాక్టర్ గారు, ఉప్పు ఎక్కువ తింటే కూడా బీపీ పెరుగుద్ది, ఉప్పు కారం ఎక్కువ తింటున్నాడ్రా అందుకే ఈయనకు బీపీ ఉంది, ఇలా ఊరికే ఊత పదంగా వాడుతుంటారు.
0: అవును,
1: ఈ వైద్య శాస్త్రం ఏం చెప్తుందో
0: అండి, ఉప్పు అనేది నిజంగా చాలా ప్రధాన కారణం అండి. యాక్చువల్గా మన డైట్ మేము మాట్లాడితే సౌత్ ఇండియన్ డైట్ మన ఆహారం అన్నిట్లోకి మంచిది అని చెప్తాం. ఒక ఉప్పు తీసేస్తే అంటాం అన్నమాట, అంటే మనం ఎంత ఉప్పు తింటున్నామో మన ఆహారంలో తెలుస్తుంది. సో ఉప్పు ఎవరైనా కానీ 4-5 గ్రాములకి మించి తినకూడదండి రోజుకి. ఎవ్వరూ ఆ లిమిట్లో అయితే లేమండి. 8-10 గ్రాములు కనీసంలో తింటున్నాం. అన్నిట్లో తెలియకుండా మనకు ఉప్పు ఎక్కువ ఎక్కడ వెళ్ళిపోతుంది అంటే, కూర మంచిదని కూర ఎక్కువ వేసుకుంటామండి. ఎంత తక్కువ ఉప్పు వేసుకున్నా కూర ఎక్కువ వేసుకుంటే వచ్చేస్తుంది. సో అట్లా నేను కూరలు తినద్దని కాదండి, కూరలు తినండి. కానీ దానికంటే కూడా పచ్చి కాయగూరలు అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవి పెంచండి. అక్కడ మనం ప్రిపేర్ చేసిన కర్రీస్ కంటే పచ్చి కాయగూరలును ఫ్రూట్స్ వీలున్నంత తింటే మనకి ఈ సాల్ట్ తగ్గటం, బీపీ కంట్రోల్లోకి రావటం, అట్లానే కుకింగ్లో వాడిన ఆయిల్ ఇవన్నీ ట్రాన్స్ ఫ్యాట్స్ కాకుండా ఆయిల్ ఎక్కువసేపు బాయిల్ అయ్యేసరికి మంచిది కాదండి. సో ఇది కూడా తగ్గుతుంది కాబట్టి నేను డెఫినెట్గా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అడ్వైస్ చేస్తాను.
1: బీపీ నియంత్రణలో లేకపోతే కలిగేటువంటి పెద్ద ఇబ్బందులు ఏంటి?
0: ఒకటండి, ఈ రక్తపోటు అనేది రక్తనాళాల మీద ఉన్న ప్రెషర్. ప్రెషర్ ఎక్కువైతే మనకి వాటర్ లైన్లలో ప్రెషర్ ఎక్కువైతే ఏమవుద్దండి, ఎక్కడైనా పగులుతుంది ఇంట్లో. అట్లానే నా కంట్లో పాడవచ్చు, కిడ్నీలో పాడవచ్చు, గుండెలో పాడవచ్చు, మెదడులో పాడవచ్చు, కాళ్ళలో పాడవచ్చు, అన్ని అవయవాల్లోనూ రక్తనాళాలు ఉంటాయండి, ఎక్సెప్ట్ కార్నియాలో తప్ప. సో ఇవన్నీ పాడవుతాయండి. కంటి చూపు దగ్గర నుంచి, కిడ్నీ దగ్గర నుంచి, హార్ట్ దగ్గర నుంచి, కాళ్ళకెళ్ళే రక్తనాళాల దగ్గర నుంచి అన్ని రకాలుగాను అన్ని అవయవాలు డ్యామేజ్ అవుతాయండి.
1: ఎక్కువగా హార్ట్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్ ఎక్కువగా చెబుతారు డాక్టర్?
0: చెప్తామండి.
1: ఎందుకు ఎక్కువగా ఈ రెండే టార్గెట్గా ఉన్నాయి?
0: హైపర్ టెన్షన్ కిడ్నీ టార్గెట్ అవ్వటానికి నేను చెప్పగలిగింది ఏంటంటే, 1, ఎక్కువ రక్తనాళాలు సన్నసన్నవి ఉంటాయి, ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో 10 లక్షల నెఫ్రాన్స్ ఉంటాయి, ఈ ఇక్కడ డ్యామేజ్ అవుతూ ఉంటాయి, అదొకటి. అండ్ ఈ ప్రెషర్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ ఫిల్టర్ అయిపోయి ప్రోటీన్ దానివల్ల పాడవుతుంది. అండ్ హార్ట్లో ఆ 3 మెయిన్ బ్లడ్ వెజల్స్ కొంచెం చిన్నవి, మన కాళ్ళకెళ్ళే అంత రక్తనాళాలు కాదు, అవి కొంచెం చిన్నవి, కాబట్టి అక్కడ కూడా మన బ్లాకేజ్ ఎక్కువ ఉంటుందండి. అండ్ ఈ స్ట్రెస్ అనేది కూడా మనకి హార్మోన్స్ చాలా తేడా చేస్తుంటుంది.
1: డాక్టర్ గారు, యోగా మెడిటేషన్ ఇటీవల కాలంలో మన భారతదేశంలో బాగా బహుళ ప్రాచుర్యం పొందింది.
0: అవునండి,
1: చాలా మంచిది ఆరోగ్యానికి అని కూడా అంటుంటారు.
0: అవునండి,
1: బీపీకి ఉపయోగపడుతుందా?
0: యోగాకి మెడిటేషన్కి ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే సుమారు 15 మిల్లీమీటర్ల వరకు బీపీ తగ్గుతుందండి. పూర్తిగా తగ్గుతుందని చెప్పను, 15 మిల్లీమీటర్ల వరకు బీపీ తగ్గుతుంది. అదే టెన్షన్ ద్వారా లేకపోతే స్ట్రెస్ ద్వారా నిద్రలేమి ద్వారా వచ్చిన బీపీ అయితే ఇంకొంచెం అధికంగా తగ్గుతుందండి. హార్మోన్స్ నుంచి వచ్చింది తక్కువ తగ్గుతుంది, స్ట్రెస్ వల్ల వచ్చింది ఇవన్నీ అయితే ఇంకా ఎక్కువ తగ్గుతాయి, కానీ సగటున 15 మిల్లీమీటర్లు అయితే తగ్గుతుందండి.
1: మంచిది,
0: చాలా మంచిదండి. అండ్ డెఫినెట్గా దాన్ని కూడా రొటీన్లో చేసుకోవాలి. అండ్ ఎలాగే ఇక్కడ ఇది మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మధ్య పవర్ నాప్ అనేది కూడా ఆఫీసుల్లో ఇస్తున్నారు. ఎలాగ కొన్ని కంపెనీల్లో మధ్యాహ్నం పూట ఒక 1.5 గంట రెస్ట్ తీసుకోవడానికి ఇస్తున్నారు. సో ఈ రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క 10 నిమిషాలు నిద్రపోవటం అంటున్నారు చూడండి, ఇది కూడా చాలా ఉపయోగపడుద్ది అని కొత్తగా స్టడీస్ ఉన్నాయండి.
1: ఇప్పుడు మీరు వివరించేటువంటి వివరణలో నిద్రలేమి సమస్యను కూడా బీపీ పెరగడానికి కారణం అన్నారు.
0: అవునండి,
1: ఎలా అవుతుంది? ఎందుకంటే ఈ మధ్యకాలంలో యువత ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి యువత కూడా అర్ధరాత్రులు అపరాత్రులు దాకా పనిచేయడం, రకరకాల ఆహార పదార్థాలు తినేయడం, ఫాస్ట్ ఫుడ్ లాంటివి, ఆ సెల్ఫోన్లోనే ఉంటారు ఎక్కువగా అర్ధరాత్రులు అపరాత్రులు దాకా.
0: మీరు సాఫ్ట్వేర్ వాళ్ళు అంటున్నారండి, సాఫ్ట్వేర్ వాళ్ళు కాదండి. సాఫ్ట్వేర్ ట్రైనింగ్ 2 ఏళ్ల వయసు సంవత్సరం పిల్లలు కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా సంవత్సరం పిల్లలు కూడా ఫోన్లోనే, వాళ్ళకి అన్నం పెట్టడానికి ఫోన్ ఇస్తున్నాం అండ్ వాళ్ళు దాన్నే ఫోన్ చూసుకుంటూ వాళ్ళు 1 గంట వరకు ఆ చిన్నపిల్లలు కూడా లేసే ఉంటున్నారు, వాళ్ళ అమ్మా నాన్నలలో ఎవరినా. సో ఇది డెఫినెట్గా అండి, ఈ నిద్రలేమి ఒకటి, స్క్రీన్ టైం. అసలు నిద్ర సరిగ్గా పోయినా కూడా నిద్ర ఓకే 10 ఇంటికి లాగేసుకుంటున్నాంలేండి మేము ఫోన్ అని, పగలు 4 గంటలు స్క్రీన్ చూసారు చూడండి, దీనివల్ల కూడా వస్తుంది. సో స్క్రీన్ టైం, ఈ స్క్రీన్ టైం డిప్రెషన్కి కూడా కాజ్ అంటున్నారు. ఈ స్క్రీన్ టైం వల్ల కంటి చూపు చాలా తేడా వస్తుంది. సో స్క్రీన్ టైం మ్యాక్సిమం తగ్గించాలండి. అండ్ వాడితే కొంత ఫిల్టర్స్ వాడితే కొంతవరకు మనకి తగ్గుతుంది. అండ్ పడుకునే ముందండి ఎవరైనా కానీ కనీసం 1 గంట ముందు ఆపేయాలండి స్క్రీన్, లేకపోతే ఆ తర్వాత నిద్రపోయిన దాంట్లో కూడా ప్రశాంతత ఉండదు. సో స్క్రీన్ టైం తగ్గించటం అండ్ పడుకోవటానికి 1/2 అవర్ ముందు స్క్రీన్కి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. అండ్ అది అందరిలోనూ ఉంది, రాత్రి అంతా లేచి ఉంటున్నారు, పొద్దున్నే 9 ఇంటి వరకు కూడా ఎవరు రోడ్డు మీద కూడా కనిపించట్లేదండి.
1: ఉదయాన్నే వాకింగ్ లాంటిది చేస్తే మంచిది.
0: డెఫినెట్గా అండి.
1: డాక్టర్ గారు, వెల్లుల్లి తింటే మంచిది, బీపీ కంట్రోల్లో ఉండడానికి ఉపయోగపడుతుంది అనేది వింటున్నాం, మీరేమో.
0: అవునండి, ఇదివరకు సాత్విక ఆహారం ప్రమోట్ చేశారు, దాంట్లో ప్రమోట్ చేస్తున్న దాంట్లో కూడా వెల్లుల్లిని మాత్రం బీపీ ఉన్న వాళ్ళకి చెప్పేవాళ్ళు, అది కూడా సుమారు 10 మిల్లీమీటర్ల వరకు బీపీ తగ్గు, 9 నుంచి 10, చాలా సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయండి, 9 to 10 మిల్లీమీటర్స్ తగ్గుతుందండి.
1: ప్రతి ఒక్కరూ కూడా ఈ బీపీ అనేటువంటిది పెరగకుండా నియంత్రణ అలాగే నివారణ పద్ధతులు మీ సూచనగా చెప్పండి.
0: ఏం లేదండి, ఆరోగ్యంగా బతకటం అలవాటు చేసుకోవాలి ఫస్ట్. అంటే సరిగ్గా లేవటం, ఎక్సర్సైజ్ చేయటం, పొద్దున్నే ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినటం, కొంచెం ఉప్పు తగ్గించటం, ప్రశాంతంగా ఉండి టెన్షన్ పడకుండా ఉండటం, ఎవరి మీద కోపం తెచ్చుకోకుండా ఉండటం. అండ్ ఈ మధ్య మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఆయిల్ తగ్గించమన్నారు. ఆయిల్ తగ్గిస్తే కూడా, ఆయిల్ ఈ మధ్య కన్జంప్షన్ బాగా పెరిగిందండి, ఈ ఆయిల్ తగ్గించటం, దాన్ని కూడా ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచకుండా ఉంచటం, వీటి వల్ల చాలా తగ్గుతుందండి. ఇవన్నీ చేస్తుంటే డెఫినెట్గా బీపీ మంచి కంట్రోల్లో ఉంటుందండి. అండ్ డాక్టర్కి రెగ్యులర్గా జబ్బు ఉన్నా లేకపోయినా ఒకసారి మధ్య మధ్యలో బీపీ చెకప్ చేయించుకోవటం అవసరమండి.
1: క్రమం తప్పకుండా చెక్
0: చేయించుకోవాలి. క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవాలండి.
1: ధన్యవాదాలు డాక్టర్ చౌదరి బోడెపూడి గారు, నమస్కారం.
0: నమస్తే అండి.

0: మీరు ఇంతవరకు రక్తపోటు నివారించడం ద్వారా ఇతర వ్యాధుల ప్రమాదాలను ఎలా అరికట్టగలం అనే అంశం మీద డాక్టర్ చౌదరి బోడేపూడి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఉదయరేఖల తర్వాత సరస వినోదిని సమస్యాపూరణం వింటారు. సమర్పణ శ్రీ పైడిపాటి ఉమానాథ శర్మ.
1: సహృదయులు, రసజ్ఞులు అయిన ఆకాశవాణి విజయవాడ కేంద్ర సరస వినోదిని సమస్యాపూరణం కార్యక్రమ శ్రోతలకు, కవి పండితులకు హృదయపూర్వక స్వాగత నమస్సుమాంజలి. ముందుగా వచ్చే వారానికి సమస్యను వినండి. దక్కును మ్రొక్కిన జనులకు ధరలో జూడన్. దక్కును మ్రొక్కిన జనులకు ధరలో చూడన్. పొగాకు రహిత దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని పద్యపూరణలు గావించాలి. కిందటి వారం ఇవ్వబడిన సమస్య, ఒత్తురు ఓదురు మనుజులు వాయసభంగిన్, జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని. శ్రీ ఎల్లన్రాజు దుర్గాప్రసాదరావు గారు, నెల్లూరు. జిత్తుల దురాక్రమణలన్ మత్తు మహోన్మాద చర్య మారణకాండన్, చిత్తొనరించగా సైన్యము ఒత్తురు ఓదురు మనుజులు వయసభంగిన్. శ్రీ కరణం రాజేశ్వరరావు గారు, హిందూపురం. నెత్తురు మరిగిన తీవ్రపు చిత్తులు మృగములుగా మహిని చలరే గంగా, నిత్తరి మాన్పగధీరులు ఒత్తురు ఓదురు మనుజులు వయసభంగిన్. శ్రీ మలక నారాయణ రెడ్డి గారు, బాలప్పగారి పల్లె, శ్రీ సత్యసాయి జిల్లా. సత్తును వదలి కుమతులున్మత్తులగుచు కలచెదిరిల మగల నవలలన్, ఉత్తయనకహా కొందరు ఒత్తురు ఓదురు మనుజులు వయసభంగిన్. శ్రీమతి శారదా మంచిరాజు గారు, విజయవాడ. చిత్త వికారమునందుచు మత్తుగా భ్రమలోనే ఉండు మరి విద్వేషులు, నెత్తురుధారల చత్తురు ఒత్తురు ఓదురు మనుజులు వయసభంగిన్. శ్రీ ఆర్వి రమణమూర్తి గారు, ఖమ్మం. నెత్తుటి జగడములాడగ తెత్తురు కొందరు మనుజులు తేడాలెన్నో, చత్తురు అవిధి వారల ఒత్తురు ఓదురు మనుజులు వయసభంగిన్. శ్రీ పశుమూర్తి భగవంతం గారు, పెదప్రోలు, కృష్ణా జిల్లా. కుత్తుక కోయగ పంపగ ఒత్తురు ఓదురు మనుజులు వయసభంగిన్, నెత్తుటి స్నానము కలులకు మత్తుగొలుపు నిద్రగొలిపి మానవ హితమున్. శ్రీ మంకు శ్రీని గారు, కొప్పర్రు. ఇత్తరి సమాజ సేవని నెత్తురు చిందిడి పధాన నేరమి చనుటల్, మెత్తుర విప్లవమిదియా ఒత్తురు ఓదురు మనుజులు వయసభంగిన్. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు, హైదరాబాద్. మత్తులు పడిపోదురు గమ్మత్తుగనే, ఇంద్రజాలమావేశంబే ఉత్తిదే ఫలంబు తగదయ ఒత్తురు ఓదురు మనుజులు వయసభంగిన్. శ్రీ రాయప్రోడు సీతారామ శర్మ గారు, భీమవరం. నెత్తురు చిందని రీతిని సత్తే తలపో శిక్ష్మాను శాంతి అనిండన్, చిత్తము నిల్పన్వలెగా ఒత్తురు ఓదురు మనుజులు వయసభంగిన్. శ్రీమతి వివి కామేశ్వరి గారు, వెలగలేరు. మత్తున మునిగిన విప్లవ చిత్తము రణరంగముగను సేయును ధరణే, నెత్తుటి మడుగున త్రోయగ ఒత్తురు ఓదురు మనుజులు వయసభంగిన్. శ్రీ పులిపాక వెంకట లక్ష్మీకాంతరావు గారు, భాగ్యనగరం. నెత్తురు చిందించి జనుల కుత్తుకులను కోయువారు కుజనులు కనగా, కత్తులను నమ్ము క్రూరులు ఒత్తురు ఓదురు. శ్రీ తూములూరు శేషశాస్త్రి గారు, సత్యయోగాశ్రమం, హైదరాబాద్. మొత్తము భువి జనులొకటని హత్తుక తిరుగును చెలిమిగా అవసరమున్నన్, చిత్తము మారగ విడివడు ఒత్తురు ఓదురు. శ్రీ కూచుభట్ల శ్రీరామచంద్రమూర్తి గారు, ఏకమూరు. చతురు తీవ్ర వివాదులు మొత్తగా రక్షక భటాళి మొలతురు మరలన్ బితరవోవుచు చూడగా ఒతురు ఒదురు. శ్రీమాన్ ఏవై వేణుగోపాల్ గారు, పెదపూడి. మెత్తురు కుజనుల చేష్టలు బిత్తరపోవగ ఖలులను భేదించంగన్ చతురు తీవ్ర పునాదులు ఒత్తురు ఒదురు. శ్రీమాన్ నారాయణం శ్రీనివాసమూర్తి గారు, గరికపర్రు. సొత్తగు భద్రతతో చగ ఒత్తురు ఓదురు మనుజులు వయస భంగిన్ అత్తరిన ఐక్యత నిలబడు తొత్తులనా తీవ్రవాద దుష్టుల దోలన్. శ్రీ జొన్నలగడ్డ గణపతి శాస్త్రి గారు, కొడాలి. చిత్తైన ఉగ్రవాదులు ఒత్తురు ఓదురు మనుజులు వయస భంగిన్ మొత్తము ఒకటై నిలుచుచు అత్తరినెదిరింప కలుగు అంతట శుభముల్. శ్రీమతి శ్రీ వేదత్రేయ గారు, బెంగళూరు. సత్యపు కాలమునందున ముత్యపు పురుషులు జనించే మోదము నలరన్ చొత్తురు చొత్తురు కుజనులు ఒత్తురు ఓదురు మనుజులు వయస భంగిన్. శ్రీ బి దుర్గా కృష్ణమూర్తి గారు, హైదరాబాద్. కతులు దూయుట జగతిన్ కొత్తేమియు కాదు కాని కోరి కుత్సిత బుద్ధిన్ మెత్తని పౌరుల జంపగ ఒత్తురు ఓదురు. శ్రీమతి చావలి విజయ్ గారు, సిడ్నీ, ఆస్ట్రేలియా. కుత్తుక నెత్తురు చిందగ కత్తుల నడి తీవ్రవాద కారక యత్నాల్ చిత్తును జేయగ రండిక ఒత్తురు ఒదురు మనుజులు. శ్రీమతి మహీధర శేషారత్నం గారు, గుంటూరు. జిత్తులతో నున్మత్తత కుత్తుకలే కోయువారి కుతుకల్ కోయన్ నెత్తుటి ధారలు పరవే ఒత్తురు ఒదురు మనుజులు. శ్రీలంక సురేంద్ర గారు, గుడివేడ. నెత్తుటి కూడును కుడువగ కత్తుల దాల్చియు చరింత్రు కలుషాత్ములిలన్ మిత్తిని గెలువగ సాధ్యమే ఒత్తురు ఓదురు జనులిల. శ్రీమాన్ అగ్నిహోత్రం హైగ్రీవ రామచంద్ర ఆచార్యులు గారు, కూచిపూడి. మెత్తురు సుజనుల చేష్టలు కత్తులు దూసెడి కుమతుల కారణ పగతుల్ బత్యమగొంచును నడతురు ఒత్తురు ఓదురు మనుజులు వాయస భంగిన్. శ్రీ ప్రబల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఉండవల్లి. చిత్తములో నిండిన మదమత్తున జ్ఞానము నసింప మైకము తోడన్ చిత్తుగ జనులను చంపగ ఒత్తురు ఓదురు. శ్రీ సుబ్రహ్మణ్యం పి గారు, హైదరాబాద్. విత్తుగా నాటిన వైరము మత్తుగా పెరిగి విపరీత మత్సర బుద్ధిం హత్తుకొనంగా కుమతులై ఒత్తురు ఓదురు. శ్రీ బిఎల్ నరసింహం గారు, నర్సాపురం. నెత్తురు కాలువగట్టగా హృత్తనువులు తూట్లు పడగా హీన స్థితిలో చతురు తీవ్రపు వాదులు ఒత్తురు ఓదురు. శ్రీ భట్టిప్రోల సత్యనారాయణ గారు, నర్సాపురం. పత్తనములు పల్లెలు భువి నెత్తురు ఓడుచు తపింప నెరిమావోలున్ చతురు వేనలు వేలుగా ఒత్తురు ఓదురు. శ్రీ కొట్రా వెంకట సత్యనారాయణ గారు, ఒంగోలు. ఇత్తరి తీవ్ర మనస్కులు ఉత్తములై సంఘమందు ఉండుట మేలే చిత్తమునందలజడితో ఒత్తురు ఓదురు. డాక్టర్ రాయవరం రఘునందన గారు, కువైట్. మత్తున బ్రతుకుచు మదమున చత్తురు ధర్మపు కలకున సమిధల రీతిన్ నెత్తురు చిందిడి అధములు ఒత్తురు ఓదురు. శ్రీ అప్పాజోసుల శ్రీనివాసరావు గారు, బెతస్థ, అమెరికా. తత్తరపాటుగా నుండగా ఒత్తురు ఓదురు మనుజులు వయస భంగిన్ నెత్తురు మాటలు నేర్పడి చిత్తగు వాదములనింకా చెప్పగ వినకే. శ్రీ పాతూరు సుబ్రహ్మణ్య కవి గారు, తెనాలి. చిత్తమధీనముదప్పిన నొత్తురు కాని పనులందునులిగొని ధరనే సొత్తుయు నిల్వదనెరుగక ఒత్తురు బోదురు మనుజులు వయసభంగిన్. శ్రీ ఆకుల శాంతిభూషణ్ గారు, వనపర్తి, తెలంగాణ. నెత్తురు జిందగజే ఇచు మొత్తము జగమంత ధ్వంసము సలుపగ కడున్ చిత్త విహీనులగుచూవడి ఒత్తురు బోదురు. శ్రీ ఏ సీతారామాంజనేయమూర్తి గారు, నరసాపురం. మత్తెక్కి హితము పేరున అత్తరి నరమేధమందునందర జంపే చిత్తులు నశించిపోదురు ఒత్తురు ఓదురు మనుజులు. శ్రీ కూచిపట్ల శ్రీనివాస శర్మ గారు, చిన్నపులివర్రు. ఒత్తిళ్ళు మోసములతో ఉత్తమ భారతిని చీల్చి ఒప్పించిరి ఆ తొత్తులు మరి దేశములో ఒత్తురు ఓదురు. శ్రీమతి దినవహి సత్యవతి గారు, గుంటూరు. నెత్తుటిరీతీయసరియను మత్తునదనుజుడగుచుండే మనుజుడు ఒకట రిత్తయ హింసావాదము ఒత్తురు ఓదురు. శ్రీ కె ఈశ్వరప్ప గారు, ఆలూరు, కర్నూలు జిల్లా. చిత్తమును తీవ్రవాదపు పెత్తనముకు వెళ్ళనీక విశ్వాసముతో మెత్తగా మైమరిపించిన ఒత్తురు ఓదురు మనుజులు వయసభంగిన్. శ్రీ సోమంచి పురుషోత్తం గారు, తణుకు. కత్తులు చేపట్టి జనులు కుత్తుక కోయుట ధరణిని క్రూరపు చేష్టల్ మత్తున హింసను చేయగ ఒత్తురు ఓదురు. శ్రీ చింతలపాటి పూర్ణచంద్రరావు గారు, కూచిపూడి. ఉత్తమమగు సమతా సంపత్తి వికసింపగా తీవ్రవాదం విలపై చిత్తాయనన్సు వగపున ఒత్తురు ఓదురు మనుజులు వయసభంగిన్. శ్రీ భానుగారు, విశాఖపట్నం. బత్యములేకను వ్యధతో విత్తము కొరకై వనముల విద్రోహముతో గత్తులు బట్టుకు తిరుగుచు ఒత్తురు ఓదురు మనుజులు వయసభంగిన్. శ్రీ ఉప్పులూరు లక్ష్మీనారాయణ గారు, విజయవాడ.

0: జరములు వయసభంగిన్. ఇట్లే పూరణలు పంపినవారు శ్రీ నిడమానూరు రవిచంద్రబాబు గారు, చెలకలూరుపేట, పసుపులేట రజనీదేవి గారు, తిమ్మినేనిపాలెం సినారా గారు, ముమ్మిడివరం శ్రీ నడిమింటి మార్కండేయ శర్మ గారు విశాఖపట్నం, శ్రీ ఆదూరు ఫణీందర్రావు గారు ఏలూరు, శ్రీమతి పెంగళి కావ్య గారు హైదరాబాద్, శ్రీమతి వాణి చీరాల గారు కాలిఫోర్నియా, శ్రీమతి ఉప్పలపాటి భవానీ ప్రకాష్ గారు హైదరాబాద్, శ్రీ భాగవతుల సాయికృష్ణ గారు యలమంచిలి, రాజేష్ యాళ్ల గారు విశాఖపట్నం, సింహాద్రి వాణి గారు విజయవాడ, కుమార్ ఎన్ వాగ్దేవి గారు నిడదవోలు, శ్రీ తోలేటి పార్థసారథి గారు నర్సాపురం, మల్లాది నాంచారయ్య గారు బేలాపూర్, నవీ ముంబై, పిన్నక నాగేశ్వరరావు గారు హైదరాబాద్, శ్రీమతి సత్య శివనాగరాజు గారు ముమ్మిడివరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, చంద్రకళ యలమర్తి గారు విజయవాడ, సత్యనారాయణ బొలిశెట్టి గారు హైదరాబాద్, మీనాక్షి శ్రీనివాస్ గారు హైదరాబాద్, మాచిరాజు శ్రీరంగ శేషరాయి గారు, డాక్టర్ ఏఎస్ రావు నగర్, చావల శివప్రసాద్ గారు సిడ్నీ, బొర్రా కృష్ణమూర్తి గారు ఈశ్వరపురి, డాక్టర్ రాయిప్రోలు జగదీష్ చంద్ర శర్మ గారు తెనాలి, శ్రీమతి తులాల సవరమ్మ గారు అరసవల్లి శ్రీకాకుళం జిల్లా, కశిశ్రీ గారు రాయిపేట, శ్రీమతి శ్రీనివాసుల శ్రీదేవి గారు గుజ్జనగుండ్ల, నండూరు సుందరీ నాగమణి గారు భాగ్యనగరం, కుమార్ సోమంచి హృలేఖ గారు బెంగళూరు, శ్రీపాద లక్ష్మీ సూర్యకాంతం గారు తణుకు, కొత్తకోపు గోవిందరెడ్డి గారు హోసూరు, సాహితీశ్రీ జయలక్ష్మి పిరాట్ల గారు హైదరాబాద్, భాగవతుల పద్మావతి గారు రుస్తుంబాద, పెద్దాడ మల్లికార్జునరావు గారు సత్తుపల్లి, సీతామహాలక్ష్మి కాకాని గారు భాగ్యనగరం, జమ్ము రామునాయుడు గారు చీపురుపల్లి, దుర్గా కృష్ణమూర్తి గారు కాపుర, ఎక్కంటి పద్మావతి గారు గుంటూరు, రేవతి శ్రీనివాస్ గారు సూరత్, సంపత్ హేమంత్ ప్రతీక్ గారు విశాఖపట్నం, పన్నాల దుర్గాప్రసాద్ గారు హైదరాబాద్, హరిత గారు గండిగుంట కృష్ణా జిల్లా, సిహెచ్విఎల్ఎన్ శాస్త్రి గారు ఉయ్యూరు, అన్నంపొట్ల గాయత్రి శిరీష్ గారు హైదరాబాద్, పద్మజ పశుమూర్తి గారు హైదరాబాద్, శ్రీ వల్లభాపురపు కృష్ణకిషోర్ గారు గుడివాడ, లాస్య సమీర కార్తీక్ శ్రీనిచ్చి గారు గుంటూరు, గౌరీ శ్రీవిద్య గారు మల్కాజ్గిరి, చక్రావధానుల ఆరతి ప్రవీణ్ గారు పూణే, మైత్రేయ కుమారి గారు అమలాపురం, దిలీప్ గారు బంటుమిల్లి, డాక్టర్ శ్రీపాద రామకృష్ణ గారు ఏలూరు. చివరిగా వచ్చే వారానికి సమస్య మరొకసారి, దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్, దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్, దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. పొగాకు రహిత దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని మీ పద్యపూరణల్ని నేను చెప్పబోయేటువంటి సంఖ్యకి పంపించవలసిందిగా ప్రార్థన. మా చరవాణి సంఖ్య 9491109984. సంఖ్య మరొకసారి 9491109984. సెలవు, నమస్కారం.
1: మీరింతవరకు సరస వినోదిని సమస్య పూరణం విన్నారు. సమర్పణ శ్రీ పైడిపాటి ఉమానాథ శర్మ. కార్యక్రమంలో తర్వాత లలిత గీతం వింటారు.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం. మన ఆకాశవాణి సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

మీరింతవరకు ఉదయరేఖలు కార్యక్రమం విన్నారు. 102.9 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. ఈ మాసపు పాట వింటారు. రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూల శ్రీలత, శ్రీమతి జి శ్రీ విద్య. వాద్య సహకారం అందించిన వారు శ్రీ ఆర్ దుర్గాప్రసాద్, కీబోర్డ్ శ్రీ పి రాంబాబు, ప్యాడ్స్ శ్రీమతి మండపాక శ్రీదేవి, వీణ శ్రీ వి మల్లేశ్వరరావు, ఫ్లూట్ శ్రీ బి ధనుంజయ్, తబలా. పాట వినండి.

0: was sentenced to life imprisonment in January 2025. The India Meteorological Department, IMD, said that the southwest monsoon has advanced into some parts of Arabian Sea, Bay of Bengal, many parts of Andaman Sea and Andaman Islands, and entire Nicobar Islands. According to the IMD, southwest monsoon is likely to set in over Kerala on the 26th of this month. In badminton, Indian pair of Sattvic Sairaj Ranki Reddy and Chirag Shetty will face Indonesian duo Leo Roli Karnantku and Daniel Martin in the men's doubles final of Thailand Open in Bangkok today. This will be the Indian pair's first final of the season and their third final appearance at the tournament, having won the title in 2019 and 2024. Earlier, the Indian duo stormed into the men's doubles final after defeating Malaysia's Goh Si Fei and Nurizuddin in a thrilling semi-final clash by 19-21, 22-20, 21-16. And now for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Sunil. Pune botany professor held for NEET leak was NTA's subject expert, is the top headline in the Indian Express. She is the second member of the National Testing Agency's paper-setting committee who allegedly disclosed botany and zoology questions at coaching classes she conducted at her Pune residence, writes the Hindustan Times. The Asian Age reports that the Narcotics Control Bureau has seized the first ever consignment of captagon, also known as jihadi drug, worth 182 crore rupees on way to the Middle East. In its editorial piece titled Plugging Leaks, the Statesman argues that recurring examination paper leaks in India are not merely policing failures but signs of a deeply outdated and fragile exam system. It says the answer lies not in harsher punishment alone but in the thorough redesign using secure, adaptive and carefully tested technological systems alongside stronger institutional transparency and accountability. The editorial warns that unless India reforms how competitive exams are conceived and administered, public trust in merit itself will continue to erode. Dailies have prominently reported the decision of the Netherlands to return 11th century Chola era plates to India. The Tribune, calling it a moment heavy with history and symbolism, writes that the Leiden University announced its decision to return the plates after an official inquiry concluded that they were taken during the Dutch colonial rule without the consent of their rightful custodians. And finally, an elephant has given birth to twin calves at the Corbett Tiger Reserve, reports Hindustan Times. Wildlife experts have described it as a rare event among elephants. And with that, it's back to you, Sunil.
0: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. India and the Netherlands elevate their ties to strategic partnership following talks between Prime Minister Narendra Modi and his Dutch counterpart, Rob Jetten. Prime Minister Modi to reach Gothenburg today on a two-day visit to Sweden to hold talks with his Swedish counterpart, Ulf Kristersson. Archaeological Survey of India allows Hindus unrestricted access to Bhojshala Temple after Madhya Pradesh High Court verdict. Government imposes curbs on import of silver, moves it to restricted category. Delhi government decides to reduce value-added tax on aviation turbine fuel in national capital from 25% to 7%. And in badminton, Indian duo Sattvic Sairaj Ranki Reddy and Chirag Shetty to face Indonesian pair in men's doubles final of Thailand Open in Bangkok today. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani బాపట్ల జిల్లా సమాచార లేఖ, రచన శ్రీయస్ స్వామినాథ్.
3: బాపట్ల జిల్లా సమాచార లేఖను వింటారు. జిల్లాలో పలువురు మంత్రుల పర్యటన, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సమీక్షించిన బాపట్ల ఎంపీ, సూర్యలంక బీచ్ లో అడ్వెంచర్ క్రీడలను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. బాపట్ల జిల్లాలోనే ప్రముఖ పర్యాటక కేంద్రాలైన సూర్యలంక బీచ్ ను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక పరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. సూర్యలంక బీచ్ లో నిర్వహించిన అభివృద్ధి పనుల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం బ్లూ వేవ్ అడ్వెంచర్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అడ్వెంచర్ క్రీడలను ఆయన ప్రారంభించారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో మంత్రులు కొలుసు పాతసారథి అనగాని సత్యప్రసాద్ పర్యటించారు. రేపల్లె మండల కేంద్రంలో 600 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సెమీ ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణ పనులను మంత్రులు భూమి పూజ చేశారు. అలాగే 49 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ సముదాయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం బాపట్ల ఎంపీ లోక్సభ ప్యానల్ స్పీకర్ తేనేటి కృష్ణప్రసాద్ తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. సమావేశంలో ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి చేరువ చేయడమే తమ లక్ష్యమన్నారు. న్యూఢిల్లీలో 18వ సివిల్ సర్వీస్ డే వేడుకల్లో భాగంగా నిర్వహించే జాతీయ స్థాయి ఐఏఎస్ అధికారుల వర్క్షాప్ కు బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఎంపికయ్యారు. కేంద్ర పరిపాలన సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ వర్క్షాప్ లో దేశ వ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ పరిపాలన విధానాలు వినూత్న కార్యక్రమాలపై చర్చించనున్నారు. రాష్ట్రం తరఫున ఎంపికైన అధికారుల జాబితాలో బాపట్ల కలెక్టర్ చోటు దక్కటం విశేషం. ప్రధానమంత్రి సూర్యగారి పథకంతో ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటుగా ఆర్థికంగా ఎదిగేలా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. పర్చూరులోని ద్వారకాపూడి గ్రామంలో ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఉచిత సోలార్ పథకాన్ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రారంభించారు. ఇదే క్రమంలో లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్ను ఆయన పరిశీలించారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఇకపై తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని వాహన చోదకులకు ఎస్పీ ఉమామహేశ్వర్ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రమాదాల నియంత్రణ చర్యల్లో భాగంగా శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రమైన బాపట్లలో చేపట్టిన అవగాహన కార్యక్రమాలను జిల్లా ఎస్పీ స్వయంగా ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాల్లో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరిస్తూ సేవలు అందిస్తున్న వివోఏల సేవలు వెలకట్టలేనవని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. చీరాల వేటపల్లి మండలాల్లో వివోఏలకు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కొండయ్య 5G స్మార్ట్ మొబైల్ ఫోన్స్ ను పంపిణీ చేశారు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ పథకం ద్వారా ప్రజలకు నాణ్యమైన జనరిక్ ఔషధాలను తక్కువ ధరలకే అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ ప్రాంగణం ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. బాపట్ల పరిధిలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులను ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ రైల్వే అధికారులతో కలిసి పరిశీలించారు. బాపట్ల బర్తిపూడి మధ్య జరుగుతున్న అండర్ బ్రిడ్జి పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇక ఇదే క్రమంలో చుండూరుపల్లి ప్రాంతంలో అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు అనుమతులు వచ్చాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే కంకటపాలెం రైల్వే గేట్ పనుల కోసం అనుమతులు రావాల్సి ఉందన్నారు. స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారమే కోట ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. నియోజకవర్గంలోని మండూరులో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రాజమంత్రితో కూడిన పట్టాదారి పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో 892 మంది రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తద్వారా రైతులు ఎదుర్కొంటున్న భూ సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. సమర్పించిన వారు సమ్మిట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
2: మీరింతవరకు బాపట్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఎస్ స్వామినాథ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కొంచెం సేపట్లో కర్ణాటక సంగీత సభ కార్యక్రమం విశాఖపట్నం కేంద్రం నుండి.
4: శ్రీమతి మంథా శ్రీరమ్య గారి వయలిన్ వాదనం. మార్దంగికులు శ్రీ ధన్వాడ ధర్మారావు. ముందుగా ముత్తుస్వామి దీక్షితారి రచన గౌళరాగంలో శ్రీ మహాగణపతి రవతు మాం, తాళం మిశ్రచప్పు.

మీరు వింటున్నారు అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి మంథా శ్రీరమ్య గారి వయలిన్ వాదనం. మార్దంగికులు శ్రీ ధన్వాడ ధర్మారావు. కాపీ రాగంలో త్యాగరాజ కీర్తన ఇంత సౌఖ్యమని ఆదితాళం.

కార్యక్రమంలో కడపటి అంశం నారాయణాద్రి రాగంలో మేలు లేదు అన్నమయ్య కీర్తన ఆదితాళం త్రిశనడ.

0: అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో భాగంగా మీరు ఇంతవరకు శ్రీమతి మంథా శ్రీరమ్య గారి వైలన్ వాదనం విన్నారు. శ్రీ ధన్వాడ ధర్మారావు గారు మృదంగం. ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమ సమర్పణ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం,
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు నమస్తే అమర
2: 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. నమస్తే అమరావతి శీర్షికన చిత్రగీతాలు వింటారు.
3: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

చెల్లింపు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించిన, అత్త హిందీ పండిటైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగిన, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
2: మీరు వినబోతున్న పాట స్నేహం అంటే ఇదేరా. చిత్రానికి రాజేష్ సుజాత పాడిన పాట, గీత రచన చిరావూరి విజయకుమార్.

0: சைபால்
1: நடுவுல காமரா
0: சைபால்
1: வரத புள்ளா
0: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్.
3: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
4: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
6: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
7: నవపదుల నిండి నూతన సబుగులతో, నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
8: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
7: మన ఆకాశవాణి
8: భరతావనికే
7: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
8: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

102.5 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. నమస్తే అమరావతిలో వినబోతున్న పాట సఖి చిత్రానికి శ్రీనివాస్ సాధన సర్గం పాడిన పాట, గీత రచన వేటూరి

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్ముడు, ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: మీరు ఇంతవరకు నమస్తే అమరావతి శీర్షికన చిత్రగీతాలు విన్నారు.

0: మరికొద్ది క్షణాల్లో వార్తావాహిని కార్యక్రమం వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 15 మంది నర్సింగ్ నిపుణులకు జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను మంగళవారం ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎంపికైన 15 మంది నర్సింగ్ సిబ్బందికి ఈ పురస్కారాలు లభించాయి. ఈ అవార్డు గ్రహీతలకు ప్రశంసాపత్రంతో పాటు 100,000 రూపాయల నగదు బహుమతిని రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేశారు. ఆరోగ్య సంరక్షణ సేవల్లో, ముఖ్యంగా క్లిష్టమైన పరిస్థితులలో నర్సులు అందిస్తున్న అంకిత భావం, కారుణ్య సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులను ప్రభుత్వం ఏటా అందజేస్తుంది. చారిత్రక సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవ్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, శిథిలావస్థ నుండి పునరుద్ధరణ వరకు సోమనాథ్ ఆలయ ప్రయాణం దేశ అజేయమైన వారసత్వాన్ని, నాగరికతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. సోమనాథ్ అమృత్ పర్వ్ కేవలం ఒక పండుగ కాదని, రాబోయే 1000 ఏళ్లు భారతదేశానికి స్ఫూర్తి అని చెప్పారు. భారతదేశాన్ని అణిచివేసే శక్తి ప్రపంచంలో మరే దేశానికి లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
2: వినాశ మే సృజన్ కే సంకల్ప కో జిసే సోమనాథ్ నే చరితార్థ కియా హై మే యహాన్ దేఖ్ రహా హూ అసత్య పర్ సత్య కీ విజయ కో జిసే ప్రభాష్ పాటన్ నే బార్ బార్ జియా హై మే యహాన్ దేఖ్ రహా హూ హజారో వర్షో కీ ఆధ్యాత్మిక చేతనా కో జిస్నే మానవ మాత్ర కే కళ్యాణ కీ సీఖ్ సమూచే విశ్వ కో దీ హై మే యహాన్ దేఖ్ రహా హూ భారత్ కే ఉస్ అవినాశీ స్వరూప్ కో జిసే సదియో కే కుత్సిత్ ప్రయాస్ భీ న మిటా సకే న హరా సకే.
1: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ 3వ దశకు సంబంధించి ఎన్నికల సంఘం ఈసీ గురువారం ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఒడిశా, మిజోరాం, సిక్కిం, మణిపూర్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, తెలంగాణ, పంజాబ్, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూలో 3వ దశ ఎస్ఐఆర్ ప్రక్రియ ఈ నెల 30 నుండి ప్రారంభం కానుందని తెలిపింది. అయితే ఎస్ఐఆర్ 3వ దశలో భాగంగా 3,94,000 మందికి పైగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి దాదాపు 36,73,00,000 మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. వీరికి సహకరించేందుకు రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్కు తప్పనిసరిగా బీఎల్ఓలను నియమించాలని ఎన్నికల సంఘం కోరింది. ఓటర్లందరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొని తమ గణన పత్రాలను పూరించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు కేబినెట్ వివరాలను వెల్లడించారు. 2026-27 ఖరీఫ్ పంటల మార్కెట్ సీజన్కు సంబంధించి వరితో పాటు 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ అంగీకారం తెలిపిందని చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్కు 824,00,000 మెట్రిక్ టన్నుల పంటను సేకరిస్తామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. అదేవిధంగా క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంపొందించడంతో పాటు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం 37,500 కోట్ల రూపాయల మేర ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
3: होल भारत में करीब करीब 400 बिलियन टन के नोन रिजर्व्स है, तो इस कोयले का ज्यादा से ज्यादा उपयोग करके हम इससे गैस बना सके और गैस का उपयोग फिर फर्टिलाइजर वगैरह में, ताकि फर्टिलाइजर के लिए जो एलएनजी इंपोर्ट करनी पड़ती है वो कम हो जाएगी. 37,500 करोड़ रुपीज का आउटले स्कीम के लिए रखा गया है और करीब 3,00,000 करोड़ का इन्वेस्टमेंट होगा इसमें टोटल और 75 मिलियन टन कोल को इसमें गैसिफाई करने के लिए प्रोजेक्ट्स लगेंगे.
1: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అలాగే డిఫెన్స్ రంగంలో కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హెచ్ఎఫ్సిఎల్ సంస్థలకు చెందిన ప్రాజెక్టుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. కర్నూలు డ్రోన్ సిటీలో పరిశ్రమలు ఏర్పాటు చేసే వివిధ డ్రోన్ ప్రాజెక్టులకు కూడా వారు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కీలకమైన ఏఎంసీఏ ప్రాజెక్టు రావటంతో పుట్టపర్తి దేశం గర్వించే వ్యూహాత్మకమైన రక్షణ కేంద్రంగా మారుతుందని అన్నారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, దేశ భద్రత విషయంలో ఇతర దేశాలపై ఆధారపడలేమని, అందుకే ఆత్మ నిర్భరత అనేది ఒక కీలకమైన అంశమని పేర్కొన్నారు. 15,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడితో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్తో పాటు ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని, ఇలాంటి కేంద్రాలు కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉన్నాయని రక్షణ మంత్రి తెలియజేస్తూ,
4: और इसका एक बहुत इंपॉर्टेंट कंपोनेंट यानी कोर इंटीग्रेशन फैसिलिटी और फ्लाइट टेस्टिंग सेंटर लगभग 2,000 करोड़ रुपए की लागत से यहां आंध्र प्रदेश की धरती पर स्थापित किया जा रहा है. दुनिया में ऐसी हाईटेक फ्लाइट टेस्टिंग फैसिलिटी गिनी चुनी जगहों पर ही उपलब्ध है और अब पुट्टपर्थी का नाम दुनिया के उन चुनिंदा स्थानों में शामिल होने जा रहा है जहां से 5th जनरेशन का एयरक्राफ्ट आसमान छुएगा और पुट्टपर्थी की धरती पर अब ऐसे एयरक्राफ्ट तैयार होंगे जो जंग के मैदान में पलक झपकते ही दुश्मन को नेस्त नाबूद कर देंगे.
1: కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని 6 నుంచి 15% పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. బంగారం, వెండి ముడి పదార్థాలపై 5% సుంకం, ప్లాటినం ముడి పదార్థాలపై 5.4% సుంకం విధిస్తామని తెలిపింది. దీంతో వీటిపై 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ AIDC విధించారు. దీంతో మొత్తం దిగుమతి సుంకం 15% చేరింది. ఇది బుధవారం నుండి అమలులోకి వచ్చింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం కొనుగోలును ఏడాది పాటు తగ్గించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే 2వ దేశం భారత్ కాగా, వెండి దిగుమతిలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, భారత ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక పురోగతిలో సిఐఐ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. దేశంలో స్థిర ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. ఇన్నోవేటర్లు, పారిశ్రామికవేత్తలు దీర్ఘకాల ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమలు, వర్సిటీలు కలిసి పనిచేస్తే భారత్ గ్లోబల్ లీడర్గా ఎదుగుతుందన్నారు. 2047 నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థ అగ్రగామిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
5: The next global competition will not be won only by capital. It will be won by knowledge, technology, trust and speed. It is always a pleasure to engage with the Confederation of Indian Industry, an institution that has played a major role in shaping India's economic and industrial transformation. India stands today talent, innovation, energy security and manufacturing ecosystem the fastest will define the next global economic order.
1: అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ వరుసగా 2వసారి బాధ్యతలు చేపట్టారు. గుహవాటిలోని కానాపారా వెటర్నరీ కళాశాల మైదానంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య హిమంత బిశ్వ శర్మ చేత ప్రమాణం చేయించారు. ఆ తర్వాత 4 శాసనసభ్యులు చరణ్ బోరో, అజంతా నియోగ్, అతుల్ బోరా, రామేశ్వర్ తెలితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, సర్బానంద సోనోవాల్, శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులతో పాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట ముఖ్యమంత్రులు, పలువురు ఎన్డీఏ నాయకులు హాజరయ్యారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అవడంతో దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ మంగళవారం ప్రకటించింది. పేపర్ లీక్కు పాల్పడిన వారిని కేంద్ర దర్యాప్తు బృందం సీబీఐ అరెస్టు చేసింది. మరోవైపు నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన రీ ఎగ్జామినేషన్ పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పునః పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు జూన్ 14వ తేదీ నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే వచ్చే ఏడాది నుంచి ప్రస్తుతం అమల్లో ఉన్న ఓఎంఆర్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి విధానంలో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
6: పరీక్షా మే థోడా హమ్కో జో ఉన్కీ ఫార్మాలిటీస్ హై ఓఎంఆర్ షీట్ కో దస్తఖత్ కర్నా ఆరంభ మే ఏక్ బార్ కర్నా అంత మే భీ ఏక్ బార్ కర్నా ఉస్మే హమారీ విద్యార్థియో కోర్ టైమ్ మే కటౌతీ హుయీ థీ జో 2 to 5 ఎగ్జామినేషన్ టైమ్ థా ఉస్కో ధ్యాన్ మే రఖతే ఎన్టీ నే తురింత ఏక్ నిష్పత్తి క్యా హై కి ఉస్కో ఔర్ 15 మినిట్ బఢాయే 2 to శురూ హోగా 5-15 తక్ యే పరీక్షా కి సమయ బఢాయా జాయేగా ఇస్ బార్ కే అడ్మిట్ కార్డ్ 14 జూన్ తక్ సభీ కో పహుంచ్ జాయేగా.
1: ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కజగం పార్టీ కేవలం 108 సీట్లను మాత్రమే దక్కించుకోవడంతో సభలో తమ మెజారిటీని నిరూపించుకోవాలని తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం శాసనసభలోని తన బలాన్ని నిరూపించుకుంది. బుధవారం జరిగిన బల పరీక్షలో విజయ్ ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించింది. 144 మంది శాసనసభ్యులు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయగా 22 మంది సభ్యులు విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు మద్దతిచ్చాయి. పలువురు అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు కూడా విజయ్కు అనుకూలంగా ఓటు వేశారు. చక్కెర ఎగుమతులను తక్షణం నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని విదేశీ వాణిజ్య కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు గురువారం జారీ చేసింది. దీని ప్రకారం ముడి చక్కెర, శుద్ది చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే అమెరికా, యూరప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న మరికొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని బృందం సోమవారం సమావేశమై పోలవరం ప్రాజెక్టు పురోగతిపై చర్చించింది. ఆ వివరాలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను కరువురహిత రాష్ట్రంగా మార్చే లక్ష్యంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు 2027 జూన్ నాటికి పూర్తవుతుందని తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, పరిహారాల నిధులను సకాలంలో విడుదల చేయాలని కేంద్రాన్ని కోరామని రామానాయుడు వివరిస్తూ,
7: ఒక మంచి డేట్ టైము తీసుకుని ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టుని 2027 జాతికి అంకితం చేయాలనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు, జలశక్తి కేంద్ర మంత్రి వారు కూడా మరి ఈవేళ డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, పిఎం కేఎస్వై ఏదైతే ఉందో, RRR సంబంధించినటువంటి మైనర్ ఇరిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందివలసింది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కోరడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.
1: ఇంధన పొదుపు చర్యలలో భాగంగా భారత అత్యున్నత న్యాయస్థానం దృశ్య మాధ్యమ విచారణలు చేపట్టాలని నిర్ణయించింది. సోమ, శుక్రవారాలు ఇతర రోజులుగా ప్రకటించిన రోజులలో జాబితా చేయబడిన విషయాలు, అలాగే పాక్షిక పనిదినాల్లో చేపట్టే విషయాలు దృశ్య మాధ్యమం ద్వారా మాత్రమే విచారించబడతాయని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భరత్ పరాశర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంధనాన్ని గరిష్టంగా వినియోగించుకునేందుకు న్యాయమూర్తులు తమలో తాము కార్ పూలింగ్ ఏర్పాట్లను ప్రోత్సహించాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. రిజిస్ట్రీలోని ప్రతి విభాగంలోనూ 50% వరకు సిబ్బందిని వారానికి 2 రోజుల వరకు ఇంటి నుండి పనిచేయడానికి అనుమతించినట్లు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపై కాజా టోల్గేట్ సమీపంలోని పశ్చిమ బైపాస్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమై పల్నాడు జిల్లా అభివృద్దికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. పిడుగురాళ్ల, సావల్యపురం నుంచి రామాయపట్నం పోర్టుకు రైల్వే లైన్ నిర్మించాలని, నడికుడి లేదా పిడుగురాళ్ల స్టేషన్లలో వందే భారత్ రైలుకు హల్ట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వరుసగా రెండోసారి నియమితులయ్యారు. ఈ నెల 21 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ఇందులో లోక్సభ నుంచి 18 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు నియమితులయ్యారు. ఈ కమిటీ గత ఏడాది ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు మహిళలకు సైబర్ భద్రత, అసంఘటిత రంగంలో మహిళలకు సంరక్షణ, గిరిజన మహిళలకు వైద్యారోగ్య సౌకర్యాలు, జాతీయ రాష్ట్రాల మహిళా కమిషన్ల పనితీరు గురించి 4 నివేదికలను పార్లమెంటుకు సమర్పించింది. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదన్నీ చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ సం చూయించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరూ స్నేహమై మన ఆకాశవాణి, ఇది మనందరి మనోవాణి.
1: నేను చిత్రానికి సందీప్, ఉషా పాండ్యపాట, గీత రచన కులశేఖర్.

102.2 మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. రాబోయే అతిథి శీర్షికన చిత్రగీతాలు వింటున్నారు. వినబోతున్న పాట నువ్వు నాకు నచ్చావు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన శ్రీవేణిలా.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
3: రాబోయే అతిథిలో వినబోతున్న పాట నువ్వు లేక నేను లేను. చిత్రానికి ఉషా పాడిన పాట, గీత రచన చంద్రబోస్.

0: करे शोर।
1: पवन करे शोर।
0: अरे बाबा शोर नहीं, शोर शोर शोर।

ఉభయ కుశలోపరి శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. శ్రోతలు 0866248881212 ఈ నంబర్కు మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి.

0: ఉభయ కుశల పరిశ్రోతలకు నమస్కారం.
1: నమస్తే అండి.
0: మరి గత వారం మనం ప్రసారం చేసిన కార్యక్రమాల మీద శ్రోతల స్పందన చూద్దాం. అయితే మరి శ్రోతలు ఎండలకి ఎలా ఉన్నారు, అయితే మీరు ఎలా ఉన్నారో తెలియజేయండి. కూల్ కూల్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇలాగా వాట్సాప్ కూడా మా కార్యక్రమాల మీద పంపించండి. మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వాట్సాప్కి పంపించండి. 0866248812. ముందుగా మనకి పంపించారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. మేము కోరినట్లుగా గత వారంలో శ్రీ దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారి జానికితో జనాంతికం ప్రసంగాన్ని పునఃప్రసారం చేసినందుకు మీకు ధన్యవాదాలు, నమస్కారాలు అంటున్నారు. నమస్కారాలండి. అలాగే మేము గత వారంలో శ్రీ రమణ గారి గల్పికలను పునఃప్రసారం చేశారు, ఆనందదాయకం. గత బుధవారం శ్రీ నాగలింగం హరిహర పంత్ గారు ఆత్మవిశ్వాసాన్ని గూర్చిన చక్కగా తెలిపారు. డాక్టర్ దేవి నరసింహ దీక్షిత్ గారి ఆలోచనాలోచనం చైతన్యకర కాంతిమంతం. ఇక నేటి సరస వినోదిని సమస్యాపూర్ణం పద్య కవితావాణికి ఆభరణమే. మాకొక దిగులు ఏర్పడింది అంటున్నారు, చూద్దాం అదేమిటో. అదేంటంటే అంటున్నారు వారే, ప్రతిరోజు శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి శ్రీ భగవద్గీత గానం విశ్లేషణం కొద్ది రోజుల్లో అయిపోతుంది కదా అని. ఎందుకంటే ప్రస్తుతం 18వ అధ్యాయం నడుస్తుంది కదా, ఆ తర్వాత కూడా అటువంటి కార్యక్రమాన్ని ప్రసారం చేయ కోరిక. శ్రీ వాల్మీకి రామాయణం సుందరకాండ గానం విశ్లేషణం ధారావాహిక ప్రసంగాలుగా ప్రసారం చేయే కోరిక అంటున్నారు. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య హైదరాబాద్ నుండి. ఇంకా వీరేం రాస్తున్నారంటే మీ సూచన గమనించామండి. ఇంకా వీరేం రాస్తున్నారంటే చూద్దాం. ఏమంటున్నారంటే, తరచుగా ప్రసారమయ్యే డాక్టర్లతో ఇంటర్వ్యూలను శ్రీ బి వెంకటేశ్వర్లు గారు అవగాహన కలిగే ధోరణిలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. రేడియోతో ఉండే అనుబంధాన్ని గురించి శ్రీ అన్నపురెడ్డి వీరారెడ్డి గారితో పరిచయం ప్రసారం చేశారు. అలాగే డాక్టర్ పెరుగు రామకృష్ణ గారితో ఇంటర్వ్యూను ముందు 5 నిమిషాలు ప్రసారం చేసి విశాఖపట్నం వార్తలంతరం తర్వాయి భాగం ప్రసారం అవుతుందన్నారు, కానీ ప్రసారం కాలేదంటున్నారు. తర్వాత ఈరోజు ఉదయం 11 గంటలకు పునఃప్రసారమైన అవధాన చమత్కారాలపై డాక్టర్ మేడసాని మోహన్ గారితో ముఖాముఖి రసవత్తరంగా ఉందండి. డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు చక్కగా వివరించారు. అందరికీ నమస్కారాలు అంటూ మన కార్యక్రమాల మీద వారి చక్కటి అభిప్రాయం తెలియజేశారు. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే మా ప్రసారాలు వింటూ మీ అభిప్రాయాలు ఉభయ కుశలపరికి తెలియజేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు వీరెవరంటే శుభ మధ్యాహ్నం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, వ్యాఖ్యాతలకి, సిబ్బందికి మా యొక్క నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ఈరోజు ఉదయం ప్రసారంలో భాగంగా వినిపించిన దేశభక్తి గీత నమో మంగళ స్త్రీ మహామాతృభూమి దేశ ఔన్నత్యాన్ని చాటిన గీతం చాలా బాగుంది. అలాగే వైద్య ఆరోగ్యం గురించి, బీపీ, గుండె జబ్బులు, షుగర్, ఇతర వ్యాధులు అరికట్టే విధానం డాక్టర్ చౌదరి బోడేపూడి గారి ప్రాయోజిత కార్యక్రమంలో బి వెంకటేశ్వర్లు గారి పరిచయంలో విన్నాము. తదుపరి సరస వినోదిని సమస్యాపూర్ణం డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ గారి ప్రసంగం వ్యాఖ్యానం ప్రతి వారం వింటున్నాము. అలాగే ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా నిర్వహిస్తున్న మీ మా కార్యక్రమాలను క్రమం తప్పకుండా వింటున్నాం. ఆకాశవాణికి 1000 నోళ్ళ ధన్యవాదాలు అంటున్నారు. రేడియో నాగేశ్వరరావు, ఎనుగంటి సరోజిని మొదలైన అంటే వీరు ఏం రాశారంటే, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్, నందన్, కార్తీక్, మోహిత్, సిద్ధార్థ లింగాల, భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి వీరంతా రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు
1: మెసేజ్ ఉభయ కుశలోపరి ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్తే అంటున్నా. నమస్తే అండి. 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా మా ఆకాశవాణి శుభాకాంక్షలు అందిస్తున్నా ఆకాశవాణికి అంటున్నారు. 11వ తేదీ సోమవారం సూక్తి సుధలో నేటి సాంఘిక రంగం ఏ విధంగా అభివృద్ధి పదంలో సాగుతోందో ఎంతో వివరంగా తెలియజేసిన శ్రీ ఆర్బి ఉదయ్ కిరణ్ గారికి మా నమస్తే అని అంటున్నారు. ఇక 12వ తేదీ మంగళవారం సూక్తి సుధలో శ్రీ ఆంజనేయ స్వామి వారి గుణగణాలను ఎంతో వివరంగా తెలియజేసిన దేవి ప్రియశ్రీ గారికి మా నమస్తే. భక్తిరంజని కార్యక్రమంలో హనుమాన్ చాలీసా, హనుమాన్ భక్తి గీతాలు విని తరించామని అంటున్నారు. ఇక శ్రీ ఉదయరేఖలు కార్యక్రమంలో ఆలోచన లోచనంలో శ్రీ డిఎన్ దీక్షిత్ గారు చెప్పిన తాబేలు కథ నచ్చింది. ఆరోగ్య సలహాలు శీర్షికన అధిక రక్తపోటు కారణాలు నివారణ మార్గాల గురించి డాక్టర్ ఆర్ భిక్షపతి గారితో పరిచయం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం అంటున్నారు. డాక్టర్ గారికి, పరిచయకర్త గారికి మా ధన్యవాదాలు అంటున్నారు. 12:40 కార్యక్రమంలో జీవన్ లహరిలో వయోధికులో వివిధ కంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అందించిన డాక్టర్ ఇండ్ల స్వప్న గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం అంటున్నారు. 4:45 ప్రసారమైన లయ విన్యాసంలో శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారి డోలు వాదనం మాకు నచ్చింది. 13వ తేదీ బుధవారం ఉదయం ప్రసారమైన సూక్తి సుధులు ఆత్మవిశ్వాసం గురించి శ్రీ నాగలింగం హరిహరరావు గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, వారికి మా నమస్కారాలు అంటున్నారు. ఇక భక్తిరంజని కార్యక్రమంలో పువ్వాడ రామదాసు గారి కీర్తనలు విని భక్తి పారవస్యం చెందాం. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి సుధా రఘునాథన్ గారి గానం మా వీణులు విందుచేసింది. కార్యక్రమంలో మా తల్లి రాజరాజేశ్వరి అనే కీర్తన మాకు మరీ నచ్చింది అంటూ ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సున్నాబాయి, రాధామున్న వీరందరూ ఈ మెసేజ్ని అయితే పంపించారు.
0: ఇక మనకి పంపించారు, చూద్దాం వీరెవరంటే. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సంచాలకులకు నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ఈరోజు ఉదయం సరస వినోదని సమస్యాపూరణం కవి పండితులు డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ గారు చాలా చక్కటి కార్యక్రమం అందించినందుకు ధన్యవాదాలు అంటున్నారు. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా. ఇంకా వీరే ఏమంటున్నారంటే, మనకి రాసి పంపించారు, ఈరోజు మీరు వినిపించిన కలపలత ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు ఒక గంట పాటు వినిపించారు అంటున్నారు. ఇవాళ అరగంటే ప్రసారం అయిందండి కలపలత. అందులో శ్రోతలు కోరిన అద్భుతమైన పాటలు విని ఆనందించాము. అలాగే ప్రతిరోజు మీరు ప్రసారం చేసిన యువలయ కార్యక్రమం తప్పకుండా వింటున్నాము. కానీ ఇట్టి కార్యక్రమం గతంలో ఒక గంట పాటు వినిపించేవారు. ప్రస్తుతం ఇట్టి కార్యక్రమం అరగంట మాత్రమే వినిపిస్తున్నారు, ప్రసారం చేస్తున్నారు. చాలా బాధగా ఉంది అంటున్నారు. ఇట్టి విషయంపై ఈ కార్యక్రమం మళ్ళీ ఈ కార్యక్రమం ఒక గంట పాటు ప్రసారం చేస్తే బాగుంటుంది అని నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, న్యూ ఎన్జిఓస్ కాలనీ, నిజామాబాద్ నుంచి వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు. తప్పకుండా ప్రయత్నం చేద్దాం, మీ సూచన గమనించాము. ఇక తర్వాత మనకి రాశారు, ఈరోజు ఉదయం 11 ప్రసారమైన కార్యక్రమంలో మేడసాని మోహన్ గారితో పరిచయం చాలా బాగుంది అని రాసి పంపించారు. ఈరోజు ఉదయం ప్రసారమైన వార్తావాహిని చాలా బాగుంది, ఇందులో చక్కటి విశేషాలను తెలియజేశారు. యువలయ చాలా బాగుంది, క్విజ్ ప్రశ్నలు మెదడుకు మేత పెడుతోంది. ఈ కార్యక్రమం ఒక గంట ప్రసారం చేయండి, మరి మీ అభిప్రాయం అని అడుగుతున్నారు. రాచల సుబ్రహ్మణ్యం, సర్పల్లి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మనకి రాసి పంపించారు. ప్రయత్నం చేద్దాం, మీ సూచన గమనించాం. ఇక తర్వాత స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. నేను ప్రతిరోజు వాట్సాప్ ద్వారా పాటలు కోరుకుంటున్నాను, కానీ నేను కోరిన పాటలు 10 లేక 15 వినిపిస్తున్నారు, కానీ వేరే శ్రోతల పాటలు ప్రతిరోజు వినిపిస్తున్నారు. నా పాటలు కూడా వినిపించమని కోరుతున్నాను. అలాగ కుదరదని చెప్పండి, పాటలు కోరటం మానేస్తాను అంటున్నారు వీర కనకారావు, వీరభద్రాపురం నుంచి. అదేమి లేదండి, తప్పకుండా మీరు కోరుకోండి, అందరూ కోరుకోండి. అందరి పాటలు వేయటానికి మేము ప్రయత్నం చేస్తాము. ప్రతిరోజు మీరు వాట్సాప్ చేయండి, మీకు నచ్చిన పాటలు కోరుకోండి. తర్వాత మనకి వాట్సాప్ చేశారు, ఏమంటున్నారంటే, ఆకాశవాణి విజయవాడ వారికి 90 పూర్తి అయిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఉభయ కుశలోపరి నిర్వాహకులకు మా నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మేము మీ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రతిరోజు వింటాము. రాబోయే అతిథి కార్యక్రమానికి మేము కూడా వాట్సాప్ సందేశాలు పంపిస్తాము. మేము కోరిన పాటలు కూడా అప్పుడప్పుడు వినిపిస్తారు. కొంతమంది శ్రోతలు కోరిన పాటలు ప్రతిరోజు వినిపిస్తారు, కానీ గత 13 నుండి మేము కోరిన పాటలు వినిపించటం లేదు అని అడుగుతున్నారు. మేడ్చల్ జిల్లా కేసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ రాసి పంపించారు. అయితే మీరు వాట్సాప్ చేయండి, తప్పకుండా వేయటానికి ప్రయత్నం చేస్తాము. మీ పాట, మీ కోరిన పాట మేము వేస్తాము. అలాగే కల్పలతలో కూడా మీరు ఉత్తరాల ద్వారా పాటలు కోరుకోండి, మీ పాటను మేము ప్రసారం చేస్తాము. ఇక తర్వాత మనకి రాసి పంపించారు, ఆకాశవాణి ఉభయ కుశలోపరి చదువుతున్న నిర్వాహకులకు మా ప్రణామాలు అంటున్నారు. నమస్తే అండి. ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి వెలువడుతున్న 90 ఏళ్ళ ఆకాశవాణి వసంతోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు 11 గంటలకు ప్రసారం చేస్తున్న గుర్తుకొస్తున్నాయి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలోని వివిధ కార్యక్రమాలు గతంలో ప్రసారమైన రికార్డులన్నీ మాకు వినిపిస్తున్నారు. ఇది చక్కని కార్యక్రమం, ఎందుకంటే వినని వాళ్లకు ఇది మళ్ళీ వినే అవకాశం. ఈ కార్యక్రమం ఎంతగానో విశేషంగా ఆకట్టుకుంటోంది. వినిపిస్తున్న మా ప్రియమైన ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి అభినందన మందార మాలలు అంటున్నారు దొర్నాల బాలరాజు వానస్థలిపురం హైదరాబాద్ నుండి. ఇక తర్వాత వీరే ఏమంటున్నారంటే చూద్దాం.
1: ప్రతిరోజు ఉదయం 6 గంటలకు సూక్తి సుధ కార్యక్రమం మేము ఎప్పుడు వింటున్నాం, మంచి కార్యక్రమం విని ఆనందిస్తున్నాం, మంచి సూక్తులు వినిపిస్తున్నారు ఇందులో అని చెప్పి రాస్తున్నారు. అలాగే భక్తిరంజని కార్యక్రమంలో భక్తి గీతాలు విని తరిస్తున్నాం అని అంటున్నారు. ఇక ప్రతిరోజు 8:15 కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణిలో భాగంగా మేము కార్యక్రమాలను వింటున్నాం. కడప కేంద్రం నుంచి రిలే అయిన కార్యక్రమం, అలాగే కర్నూలు నుంచి, అలాగే మార్కాపురం నుంచి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి. మళ్ళీ గుర్తు చేస్తున్నారు, ఈ కార్యక్రమం విని తరిస్తున్నాం, వినిపిస్తున్న ఆకాశవాణి కేంద్రం విజయవాడ వారికి మా ప్రత్యేక అభినందన మందార మాలలు అంటూ వనస్థలిపురం నుంచి దోర్నాల బాలరాజు ఈ మెసేజ్ని పంపించారు.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా కార్యక్రమాలు విని మీ స్పందన తెలియజేస్తూ ఉండండి ఉభయ కుశలోపరికి. ఇక తర్వాత మనకి రాసి పంపించారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. మన కేంద్రం నుంచి ప్రసారం చేసిన కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి. భక్తి గీతం, దేశభక్తి గీతం, సూక్తి సుధ ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం కార్యక్రమం బాగుంటుందని రాసి పంపించారు. వినియోగదర్శిని పద్యతోరణం కార్యక్రమం కూడా బాగుంది. సరస వినోదిని అలాగే వనిత వాణి స్త్రీల కార్యక్రమంలో చక్కటి కార్యక్రమాలు వినిపిస్తున్నారు. విశేషాలు కార్యక్రమం కూడా మాకు నచ్చుతుంది. లలిత గీతాలు బాగుంటున్నాయని రాసి పంపించారు. అలాగే రాత్రి 7:45 వికసిత భారత్ కూడా కార్యక్రమం మాకు నచ్చుతోంది అని రాస్తున్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. ప్రతిరోజు రాత్రి 8:15

0: అంటున్నారు భట్టిప్రోలులో, మా భట్టిప్రోలులో ఎండలు చాలా చాలా ఉన్నాయి అంటే రాసి పంపించారు. ఓకే, కాకపోతే చల్లగానే ఉంటుంది ఇంట్లో అంటే రాస్తున్నారు. ఇంకా ఏమంటున్నారంటే వీరు, ఆకాశవాణి కార్యక్రమాలు అన్నీ చాలా బాగుంటున్నాయి అంటున్నారు. ఈరోజు సమస్యాపూర్ణం చదివిన తీరు బాగుంది అంటూ రాసి పంపించారు. ఓకేనండి, మురళి భట్టిప్రోల నుంచి మనకి వారి అభిప్రాయం తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం, మనకి రాసి పంపించారు
1: ఉభయ కుసులోపరి ఆకాశవాణికి విజయవాడ వారికి నమస్కారాలు అంటున్నారు. 14వ తేదీ ప్రసారమైన తెలుగు కవిత మణిదీపాలు కార్యక్రమంలో అలాగే భక్త శిఖామణి తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యుల గారి కవితా వైభవం గురించి, డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారి ప్రసంగం బాగుంది, తర్వాత బారిస్టర్ పార్వతీశం గారి గురించి, శ్రీ మొక్కపాటి వెంకటరత్నం గారి హాస్యం గురించి, శ్రీ పురాణ పండ సుబ్రహ్మణ్య శర్మ గారి ప్రసంగ హాస్యం బాగుంది అని అంటున్నారు. ఇక 16వ తేదీ ప్రసారంలో దక్షిణాది శివభక్తులు కవుల గురించి, డాక్టర్ పసుమర్తి కామేశ్వర శర్మ గారు భక్తి సిరియాల ప్రవచనం బాగుంది, నమస్కారాలతో భవదీయ సుబ్బరాయమ్మ సుబ్బరామమ్మ చీరాల నుంచి.
0: సర్విశెట్టి సుబ్బరామయ్య అనుకుంటా, సర్విశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి వారి అభిప్రాయం తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం, మనకు పంపించారు వీరెవరంటే, కొంచెం సుదీర్ఘంగానే ఉంది లేక, చాలా చాలా రాసి పంపించారు మన కార్యక్రమాల గురించి. వీరు ఏం రాస్తారంటే, 14వ తేదీ భక్తి రంజనీలో శ్రీ రాఘవేంద్ర స్వామి సుప్రభాతం విన్నాము, కార్యక్రమాలు అన్నీ బాగున్నాయంటూ రాసి పంపించారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పౌలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవ్ రెడ్డి, ఋషికేశవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, రమణమ్మ, సావిత్రి, ఇంకా వారి కుటుంబ సభ్యులు చాలా మనకి మన కార్యక్రమాల గురించి రాసి పంపించారు. అయితే మనకి సమయం అయితే చాలా తక్కువగా ఉంది, తర్వాత చూద్దాం. ఉభయ కుసులపరి కార్యక్రమ నిర్వాహకులు నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ఈరోజు ఉదయం సరస వినోదిని సమస్యాపూర్ణం బాగుంది అంటున్నారు. ఈ మాసపు పాట చాలా బాగుంది. రాబోయే అతిథి వాట్సాప్ పాటలు ఏ మాత్రం ఆకట్టుకోలేదు. దయచేసి కొత్త వారికి అవకాశం ఇవ్వండి. కల్పలత ఉత్తరాలు పాటలు రోజు వినిపించండి అంటున్నారు. ఆలోచన కార్యక్రమం చాలా నచ్చింది. టీన్ టైంలో హిందీ పాటలు సూపర్ అంటున్నారు. యోలయా క్విజ్ కార్యక్రమం అదుర్స్ అంటూ రాసి పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం. నమస్తే అండి అంటున్నారు. నమస్తే అండి. ఉభయ కుసులపరి కార్యక్రమానికి మేము రేడియో శ్రోతలం. రేడియోలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమాలు వింటాం. పసిటి పంటల కార్యక్రమం పునరావృతం చేయండి అంటూ ధూళిపాడ నుండి చాంద్ బాషా జానీ బేగం షాహిద్ కోరుతున్నారు. ఇక తర్వాత మనకి రాసి పంపించారు. నమస్తే అండి అంటున్నారు. నమస్తే అండి. మీరు ప్రసారం చేసే అన్ని కార్యక్రమాలు బాగుంటున్నాయి, బాగా లేవు అని చెప్పేదానికి లేకుండా ఉన్నాయి అంటున్నారు. ఇంకా ఎన్నో తెలియని మంచి విషయాలు కొత్త కొత్త ప్రోగ్రామ్ శ్రోతలకు అందిస్తారని ఆశిస్తున్నాం. రేడియోలో ప్రసారమయ్యే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ బాగుంటుంది అంటూ భారతి కిషోర్ అనంతపురం నుంచి సింపుల్గా రాసి పంపించారు మన కార్యక్రమాల గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత ఏలూరు నుంచి రఘువీర్ సింగ్ మళ్ళీ రాసి పంపించారు. ఈనాటి సూర్యస్తుతి సన్నతి గీతాలు సరస వినోదన కార్యక్రమం బాగుంది అంటూ రాసి పంపించారు. తర్వాత మనకి రాశారు వీరెవరంటే, విజయశేఖర్ ప్రసాద్ సుబ్బరాయుడు నంద్యాల నుంచి. పల్లెసీమల కార్యక్రమం శుక్రవారం సాయంత్రం నిర్వహిస్తారు, ఆదివారం సాయంత్రం కూడా నిర్వహిస్తే బాగుంటుంది అంటూ రాసి పంపించారు. అయితే మనకి చాలామంది శ్రోతలు మన కార్యక్రమాల గురించి వారి అభిప్రాయాలు పంపిస్తున్నారు. అయితే మనకి సమయం అయితే అయిపోయింది. ఇదండి ఈనాటి ఉభయ కుసులోపరి శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసిన అభిప్రాయాల కార్యక్రమం. తిరిగి వచ్చే వారం ఉభయ కుసులోపరి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.
1: నమస్తే.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 12:30 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీజ్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా గణన క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిర్వహించారు.

0: ఇస్తున్నారు. నైరుతి ఋతుపవనాలు అరేబియా, బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. భారత్ స్వీడన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర సమీక్షతో పాటు హరిత పరివర్తన, కృత్రిమ మేధ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ మార్పులు, పరస్పర ప్రజా సంబంధాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ఏడాది జనవరిలో చారిత్రాత్మక భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత మోదీ ఐరోపా ఖండంలో పర్యటించడం ఇదే మొదటిసారి. 2025లో ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో 7.75 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. అలాగే 2000 నుండి 2025 సంవత్సర మధ్యకాలంలో భారత్లో స్వీడన్ పెట్టుబడులు మొత్తం 2.8 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా తయారీ క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనాభా గణన ప్రక్రియలో భాగంగా రాజస్థాన్, మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో ఎన్యూమరేటర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి ఇళ్ల జాబితా రూపొందించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. సమగ్రమైన, ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడానికి ఇంటింటి లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తూనే మొదటిసారిగా డిజిటల్ సాధనాలను ఉపయోగించి జనాభా గణన 2027 నిర్వహిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ ఆర్డినెన్స్ 2026 ప్రకటన ద్వారా ప్రధాన న్యాయమూర్తి కాకుండా సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37కు పెంచేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా చట్టం 1956ను సవరిస్తుంది. ఈ సవరణతో భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి సర్వోన్నత న్యాయస్థానం మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 38కి పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా ఏర్పేడులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో నిన్న యువ సంగమం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ఆ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఐటి తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల విద్యార్థులు ఒకరితో ఒకరు సంభాషించడానికి, దేశ సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఒక అవకాశం కల్పిస్తుందన్నారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ 10 రోజుల కార్యక్రమం ఈ నెల 27 వరకు కొనసాగుతుంది. విద్యార్థుల్లో సాంస్కృతిక మార్పిడి, మేధో వికాసం, జాతీయ సమగ్రతను పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జేపీసీ చైర్మన్ పిపి చౌదరి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీతో పాటు బీజేపీ, ఇతర పార్టీల ప్రతినిధులు పార్లమెంటు ద్వారా జేపీసీకి పంపించిన ఈ బిల్లుపై తమ అభిప్రాయాలు సమర్పించారని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారు. రక్తపోటు అవగాహన మాసంలో భాగంగా ఈరోజును జరుపుకుంటారు. అధిక రక్తపోటు పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, దాని నివారణ, గుర్తింపు, నియంత్రణను ప్రోత్సహించడం, అలాగే వ్యక్తిగత, సమాజ, ఆరోగ్య వ్యవస్థల స్థాయిల్లో చర్యలను ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. రక్తపోటును కలిసికట్టుగా నియంత్రిద్దాం. మీ రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోండి, ఈ నిశ్శబ్ద మహమ్మారిని ఓడించండి అనేది ఈ సంవత్సరపు ఇతివృత్తంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.4 బిలియన్ల మంది ప్రజలు రక్తపోటుతో బాధపడుతున్నట్టు అంచనా. ఈరోజు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1865లో ప్యారిస్లో డిజిటల్ సాంకేతికతలకు సంబంధించిన ఐక్యరాజ్య సమితి సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ స్థాపించిన జ్ఞాపకార్థం ఈ రోజును జరుపుకుంటారు. ఇంటర్నెట్, ఇతర సమాచార సమాజ సాంకేతికతల ఉపయోగం వల్ల సమాజాలకు, ఆర్థిక వ్యవస్థలకు లభించే అవకాశాలపై అవగాహనను పెంచడం, అలాగే డిజిటల్ విభజనను తొలగించే మార్గాలను అన్వేషించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ప్రపంచాన్ని ముందుకు నడిపించే డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఈరోజు ప్రభుత్వాలు, పరిశ్రమలు సమాజాలకు పిలుపునిస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు, అరేబియా సముద్రంలోని కొన్ని భాగాలు, బంగాళాఖాతం, అండమాన్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల మొత్తానికి విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26న నైరుతి ఋతుపవనాలు కేరళంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది. రాబోయే 3-4 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, కేరళ, మాహే, దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా, ఒడిశా, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా IMD తెలిపింది. రేపు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు రాత్రి 7:30 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మరొక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. కాగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 31వ తేదీ చివరి ఆదివారం 11:00 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం కోసం ప్రజలు తమ ఆలోచనలు, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా పంపించవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గౌ ఓపెన్ ఫోరం ద్వారా కూడా ఆన్లైన్లో తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి SMS ద్వారా వచ్చే లింకును అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలను అందించవచ్చు. రాబోయే సంచిక కోసం సూచనలు ఈ నెల 29వ తేదీ వరకు స్వీకరిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా గణన, క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: చిత్రగీతాలు వింటారు.
2: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.

0: పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: అన్నీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: చిత్రగీతాల్లో ముందుగా వినబోతున్న పాట ఖుషి. చిత్రానికి దేవన్, సమంత, కల్పన పాడిన పాట. గీత రచన AM రత్నం, సంగీతం మణిశర్మ.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా అమ్మా. ఇషు
0: అబ్బా అవును నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: ముఖాన మోటిమలా
5: సై బాల్,
4: గజ్జా బబ్బలా
5: సై బాల్,
4: నడుగుల తామరా
5: సై బాల్,
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
7: తరం మారింది శ్రీ చైతన్య సిద్ధ.

0: The voice that awakens the nation, the voice that witnessed a freedom struggle, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
4: ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రగీతాల్లో వినబోతున్న పాట బాబా. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాధనా సర్గం పాడిన పాట, గీతరచన శివగణేష్.

0: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.
1: చిత్రగీతాల్లో వినబోతున్న పాట ఇంద్ర చిత్రానికి ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట, గీత రచన భువనచంద్ర.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 1:20 గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేఉమారాణి. ముఖ్యాంశాలు. తాగునీటి ఎద్దడి పరిస్థితులపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు యూనిట్కి 1 రూపాయి తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలను సమర్థంగా వినియోగించుకుని మహిళలు ఎదగాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. ధర్మవరం నాందేడ్ ఎక్స్ప్రెస్ను హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి ఈరోజు ప్రారంభించారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్ అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇక వివరాలు. తాగునీటి ఎద్దడి పరిస్థితులపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోలు పట్టణంలో తాగునీటి ఎద్దడి సమస్యపై మున్సిపల్ వాటర్ వర్క్స్కి వెళ్లి తాగునీటి చెరువుల్లో నీటి పరిమాణాన్ని మంత్రి ఈరోజు పరిశీలించారు. ప్రస్తుతం చెరువుల్లో ఉన్న నీటి పరిమాణం ఎంత, ఇంకా ఎన్ని రోజుల వరకు సరఫరా చేయగలమనే అంశాలపై అధికారులతో మంత్రి మాట్లాడారు. రానున్న రోజుల్లో తాగునీటి కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల యుద్ద ప్రాతిపదికన బోరుబావుల తవ్వకాలు చేపట్టాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు యూనిట్కి 1 రూపాయి తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో గత రాత్రి 4,31,00,000 రూపాయలతో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొంటూ,
1: దాదాపు 900 మంది పైన రైతులు అగ్రికల్చర్ ట్రాన్స్ఫారాల కోసం అప్లై చేసినారు. ఇవన్నీ కూడా తప్పకుండా రేపు అగ్రికల్చర్ సీజన్ అయిపోతాం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, పవర్ డిపార్ట్మెంట్ సంబంధించి 1 రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచకుండా నాణ్యమైన కరెంటు పగలపూట డే టైం రైతులకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ ఆర్డీఎస్ఎస్ ద్వారా దాదాపు 250 కోట్ల పైన రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం అన్నమాట. మిగతా అన్నింటిని కూడా త్వరగా పూర్తి చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయడమే ఈ ప్రభుత్వం చేయాలి.
0: ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలను సమర్థంగా వినియోగించుకుని స్వయం ఉపాధితో పాటు మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదగాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. నంద్యాల జిల్లా సంజామల ఎంపీడీఓ కార్యాలయంలో డ్వాక్రా సంఘాల సభ్యుల ఆర్థిక పురోగతిపై మంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల సభ్యుల విజయగాథలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లను మంత్రి పరిశీలించారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు విజయవాడలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. పర్యాటక, పురావస్తు శాఖలతో పాటు జిల్లా యంత్రాంగం, పలు సంస్థల భాగస్వామ్యంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని బాపు మ్యూజియంలో ఉదయం నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, హెరిటేజ్ వాక్, చిత్రలేఖన పోటీలు, క్విజ్, ఫోటోగ్రఫీ, కథారచన వంటి వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సందర్శకులకు ఉచిత గైడెడ్ టూర్లు, లేజర్ షో కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాయంత్రం ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత విభావరి జరగనున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష ఈరోజు జరుగుతోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2 నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం రైల్వే స్టేషన్లో ధర్మవరం నాందేడ్ ఎక్స్ప్రెస్ను హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఈ రైలు ప్రతి ఆదివారం ఉదయం 5:25 ధర్మవరం నుంచి బయలుదేరి తిరుపతి, విజయవాడ, వరంగల్ మీదుగా ప్రయాణించి నాందేడ్ చేరుకుంటుందని ఎంపీ తెలిపారు. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి శుక్రవారం సాయంత్రం 4:45 నాందేడ్ నుంచి బయలుదేరి శనివారం సాయంత్రం 7:30 ధర్మవరం చేరుకుంటుందని చెప్పారు. చేనేత కేంద్రమైన ధర్మవరం ప్రజల రాకపోకలకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంపీ పార్థసారథి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ మానవ జీవితంలో కీలక భూమిక పోషిస్తున్న టెలికమ్యూనికేషన్ వ్యవస్థ సేవల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ టెలికమ్యూనికేషన్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1865 మే 17వ తేదీన అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఐటీయు ఏర్పడిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా మే 17వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. మన దైనందిన జీవితంలో టెలికమ్యూనికేషన్ ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఆధునిక సమాచార వ్యవస్థలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, రేడియో, టెలివిజన్ వంటి అధునాతన సదుపాయాల వల్లనే ప్రపంచ పురోగతి సాధించగలుగుతోంది. అయితే ఈ ఆధునిక సమాచార వ్యవస్థ

0: నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీ నాటికి 4 రోజులు ముందుగా లేక ఆలస్యంగా కేరళంలో ప్రవేశించే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రాంతంతో విలీనమైందని వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: కోస్తా ఆంధ్రప్రదేశ్ యాన మరియు రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో రాగల 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైనటువంటి మార్పు ఏమీ లేదు. ఆ తర్వాత 3 రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ క్రమంగా పెరిగే అవకాశం ఉంది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నెంబర్కు, mygov.in వెబ్సైట్ ద్వారా కానీ నరేంద్ర మోదీ యాప్ కానీ ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఈ మధ్యాహ్నం 3:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. మరో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఈ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. తిరుపతిలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడంతో పాటు నేర నియంత్రణ లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ముద్దాడు రవిచంద్ర తెలిపారు. టీటీడీ పరిపాలనా భవనంలో ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను సంబంధిత అధికారులతో కలిసి ఆయన నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలు భక్తి, ఆధ్యాత్మికత, సంప్రదాయ వైభవాలకు ప్రతీకగా నిలిచేలా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాగునీటి ఎద్దడి పరిస్థితులపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు యూనిట్కి 1 రూపాయి తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలను సమర్థంగా వినియోగించుకుని మహిళలు ఎదగాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. ధర్మవరం నాందేడ్ ఎక్స్ప్రెస్ను హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి ఈరోజు ప్రారంభించారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్ అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: వన్ 2.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడుగుల కామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా ఒడిజారిన బిడ్డ కోసం కథానిక వింటారు. సమర్పణ శ్రీమతి కోనేరు కల్పన.
4: ఒడిజారిన బిడ్డ కోసం. నానమ్మ అంటూ ఆరేళ్ల మనోరాలు పద్మ పరిగెత్తుకుంటూ వచ్చి సుందరమ్మ కాళ్లను చుట్టేసింది. కోడల రాజ్యం వంటగదిలోంచి తొంగి చూసింది. తమ్ముడేడి మనోరాల్ని విడిపించుకుని ముద్దాడి అడిగింది సుందరమ్మ. నాన్నతో బజారుకెళ్ళాడు గాని నాకు దసరా పండగకి పట్టు పరికిణి కుట్టిస్తానన్నావుగా, పండుగ వెళ్ళిపోయింది, నువ్వెక్కడికెళ్ళావు ఇన్నాళ్ళు? దీపావళికి కుట్టిస్తాలేమ్మా. ఆ కుట్టిస్తుంది, ఎక్కడి నుంచి తెచ్చి అంటూ లోపల నుంచి సాగదీసింది రాజ్యం. సుందరమ్మ అంది, ముసలాళ్లకు పెన్షన్ ఇస్తున్నారుగా, నేను కాగితం పెట్టానులే. నిన్ను పోషించే కోడుకుండగా నీకెందుకు ఇస్తారు పెన్షను? కోడలి మాటతో ఉసూరు అనిపించింది సుందరమ్మకి. నాకు పట్టు పరికిణి కావాలి, రాగం మొదలెట్టింది పద్మ. ఏడమ్మాకే తల్లి, ఎలాగోలా దీపావళికి కుట్టిస్తాలే. ఏం కాదు, నాకు అట్లు తద్దికే కావాలి, పట్టు పరికిణి కట్టుకుని ఉయ్యాలలోగాలి. చూద్దాంలే, నీకు బడికి వెళ్ళవుతుంది అనుకుంటా, బయలుదేరు. పసిపిల్లకు ఆశ పెట్టమాకండత్తయ్యా, అలవి కాని వాగ్దానాలు ఎందుకు? రాజ్యం మాటల్లోనూ సత్యముందనిపించింది సుందరమ్మకు. మారు మాట్లాడకుండా పెరటివైపు నడిచింది కాళ్లు కడుకునేందుకు. అట్ల తద్ది మాత్రం అన్నాళ్ళుంది, ఆ రోజు ఈ రోజు పోతే మధ్యలో 6 రోజులేగా. ఏం చేస్తే వస్తాయి లంగా డబ్బులు? ఎవరికైనా పచ్చళ్ళు పట్టి పెడదామన్నా సీజన్ కాదు, అప్పడాలు వడియాలు తాను ఇంటింటికి తిరిగి అమ్మలేదు. చివరికి దీపావళి టపాసు ఉల్లిపాయలు కడదామనుకుని ఇంట్లోకి రాకుండానే అటునుంచి అటే పెద్ద బజార్లో ఉల్లిపాయలు కడుతున్నా కాంతమ్మ దగ్గరకు వెళ్లి తనకు మందుగుండు సామాన్ తెప్పించమని చెప్పి వచ్చింది. దీపావళికైనా లంగా కుట్టించగలనో లేదో, సగం డబ్బులిస్తే బట్టలబ్బాయి అరువివ్వకపోతాడా అనుకుంది. 10 రోజుల నుంచి సరైన ఆహారం లేక ఒళ్ళు తూలుతోంది. పేదరికంలో మగ్గుతున్న కొడుకు రామం కోసమే నవరాత్రులు మొదలైనప్పటి నుంచి మౌనవ్రతం బూని ఆ అయాచిత ప్రసాదాన్ని మాత్రం స్వీకరిస్తూ అమ్మవారి ఆలయంలోనే గడిపింది. పండుగెళ్ళిన మర్నాడు సంతృప్తిగా ఇలా ఇల్లు చేరింది. మధ్యాహ్న భోజనం ముగించి కాస్త నడుం వాల్చింది. ఆ పడుకోవటం పడుకోవటం రాత్రి భోజనానికి రామం లేపితేగాని లేవలేదు. కాళ్లు కడుక్కుని వచ్చేసరికి వెన్నులోంచి చలి తన్నుకు వచ్చింది. జ్వరం వచ్చిందేమో అనిపించింది. అత్తయ్యా, మీరు కూడా తినేస్తే గిన్నెలు సర్దేస్తాను, రాజ్యం కేకేసింది. భోజనం వద్దన్నా, జ్వరం వచ్చిందన్నా రామం అరుస్తాడని కొంగు కప్పుకునే భోజనానికి కూర్చుంది. రామం గమనించనే గమనించాడు. ఆ ముసుగేమిటే, మళ్ళీ ఏ రోగం తెచ్చిపెట్టావు నా ప్రాణానికి అన్నాడు. సుందరమ్మ మాట్లాడలేదు. 10 రోజుల పాటు తిండి తెప్పులు లేకుండా ఆ గుళ్ళో ఆ చలిగాలిలో పడి ఉండటం దేనికి? తిండి తినకుండా నీవు నాకు చేసిన పొదుపుకి 10 రెట్లో 100 రెట్లో అవుతుంది, ఇప్పుడు హాస్పిటల్కి వెళితే అన్నాడు. వాడి బాధ వాడిది అనుకుంది సుందరమ్మ. అన్నీ సవ్యంగా ఉంటేనే బొటాబొటిగా సరిపోతుంది వాడి జీతం. ఒడిదుడుకులు తట్టుకునే స్థితిలో లేదు వాడి పరిస్థితి. చారుతో 2 ముద్దలు తిని లేస్తూ రాజ్యం, ఒక వెల్లుల్లి రెబ్బ చిటికెడు పసుపు ఇలా ఇవ్వు అంది. రాజ్యం ఒకసారి అత్తగారిని అగాధిగా చూసి ఆ 2 చిన్న మూతపళ్ళెంలో పెట్టి ఇచ్చింది. కాసిన తులసి ఆకులు వాటితో కలిపి నూరి మాత్రలా వేసుకుని పడుకుంది సుందరమ్మ. మర్నాడు బాగా వృద్ధెక్కిన తర్వాత గాని లేవలేకపోయింది. మొహం కడుకుని రాత్రిలా వెల్లుల్లి రెబ్బ తులసి ఆకులు పసుపు నూరి మాత్ర చేసి వేసుకుని టీ త్రాగింది. జ్వరం తగ్గినట్లున్నా నీరసంగా ఉంది. కాంతమ్మ పంపిన సైకిలబ్బాయి మందుగుండు సామాన్ ఇచ్చి వెళ్లాడు. వాడిని చూసి నెట్టూర్చింది సుందరమ్మ. ఈ నీరసంతో దానికి ఇంకా లంగా కుట్టించటం నా వల్ల అవుతుందా అనుకుంది. 3వ పూట కూడా ఆ మాత్ర వేసుకోవటం వల్ల జ్వరం పూర్తిగా పోయింది. 2 రోజుల తర్వాత మళ్లీ ఉల్లిపాయలు కట్టడానికి కూర్చుంది. ఇంతలా పద్మ వచ్చి నానమ్మ అంటూ ఒళ్ళో కూర్చుంది. సుందరమ్మ కంగారుగా, మందు సామాన్ దగ్గరకు పిల్లలు రాకూడదు, దూరంగా వెళ్ళిపో అంది. పద్మ కాస్త ఎడంగా జరిగి అంది, నానమ్మా నాకు లంగా వద్దులేమ్మా. సుందరమ్మ ఆశ్చర్యపోయింది, ఎందుకమ్మా? నీకు జ్వరం వచ్చిందిగా, పని చేస్తే మళ్లీ జ్వరం ఎక్కువవుతుంది, నువ్వు పడుకో అంటూ సుందరమ్మ చేయి పట్టుకులాగింది. నా బంగారు తల్లే అని సుందరమ్మ రెండు చేతులతో పద్మ బొగ్గలు నిమిరి తన తల మీద వేళ్లు విరుచుకుంది. ఆడపిల్ల కాబట్టే ఈ ఆపేక్షలు అని మురిసిపోయింది. ఆ ముత్తవ మనవరాళ్ల ప్రేమను అభినందిస్తున్నట్లుగా చల్లగాలి వాళ్ళిద్దరిని చుట్టి వెళ్ళింది. ఆ చల్లగాలికి పద్మ బయటకు పరిగెత్తింది. సుందరమ్మ ఆకాశం కేసి చూసింది. నీటి మబ్బులు నెమ్మదిగా ఆకాశమంతా ఆక్రమిస్తున్నాయి. సన్నగా మొదలైన తుంపర్లు సాయంకాలానికి జల్లులుగా కురిసి పిల్లలను పెద్దలను ఇళ్లల్లోకి నెట్టేసింది. ముసురు పట్టినట్లుగా మూడవ రోజు కూడా వర్షం పడుతూనే ఉంది. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన రామం మళ్లీ బయటకు వెళుతుంటే, ఒరే రామం, వర్షంలో మళ్లీ ఎక్కడికి రా అంది సుందరమ్మ. బిడ్డ ఎక్కడ తడిచిపోతాడో, ఏ అనారోగ్యం వస్తుందోనని ఆ తల్లి ఆవేదన. నీకెందుకే, నువ్వు లోపలికి పో, అన్నీ నీకే కావాలి. విచక్షణ మరచిన కొడుకు మందలింపు. తన సత్తువ ఉడిగిపోయిన ముసలిదే అయితే అలా కూరాకుల పురుగులా విదిలించేయాలా? వాడు మొదటినుంచి ఇంతే, ఎదుటివారిని కించపరచడంలో తన అసమర్థతను మరుగుపరుచుకోవాలని చూస్తుంటాడు. ఆమె మనసు చువుకుమంటుంది. ఎవరో మేల్పెట్టినట్లు భరించలేని బాధ కలుగుతుంది. ఇలాంటప్పుడు ఆమెకున్న ఒకే ఒక్క తోడు కన్నీళ్లు. ఇదిగో అత్తయ్య, అయిన దానికి కాని దానికి అలా ఏడవద్దు నిండింట్లో, కోడలో ఆర్డర్ వేసింది. చంపలు తుడుచుకుని బలవంతంగా గుండెను బుజ్జగించింది సుందరమ్మ. బయట వానజోరు పెరిగింది. తల్లి మనసు మళ్లీ రెపరెపలాడింది. తుఫాను అంటున్నారు, వీడు ఎటు వెళ్లాడో. ఆమె మనసులోని మాటలు బయటికే వచ్చినట్లున్నాయి. కోడలు అందుకుంది, అందుకే వెళ్లారు కూరగాయలు వెచ్చాలు అవి తేవటానికి. గుమ్మంలోంచి రోడ్డు వైపు చూస్తూ అంది కోడలు రాజ్యం. రెండు రోజుల నుంచి వానగానే ఉందిగా, కాస్త ముందుగా తెచ్చుకోకూడదు? ఆ మాత్రం మాకు తెలియక నీవు నీ కొడుకు ఇచ్చిన మూటలు విప్పడం చేతగాక ఈ తిప్పలు పడుతున్నాం. భళ్ళున తలుపు వేసింది రాజ్యం. తన ముఖం మీద చచ్చినట్లు అనిపించింది సుందరమ్మకు. సర్రున కోపం కూడా వచ్చింది. చిన్నప్పుడే బాగుపోతే రెక్కలు ముక్కలు చేసుకుని చదివించాను వాడిని, నా ఓపికంతా వాడికే ధారపోసాను అంది. మా గొప్ప చదువులు చెప్పించావులే, చాలీ చాలని ప్రైవేటు గుమ్మస్తా ఉద్యోగం రావటమే గగనమైపోయింది. కోడలు అలా అంటుండే సుందరమ్మకు కడుపు మండిపోయింది. ఎన్ని వేలు తగిలేశాను వాడి చదువుకి, ఎంత ఆరాటపడ్డా చదివేటప్పుడు, తర్వాత ఉద్యోగం కోసం ఎంత తిరిగాను వాడి వెనకాల. మొదటి నుంచి ఇంతే, మాట వినిపించుకోడు, తలబిరుస్తాను తప్ప. రాజ్యం మళ్లీ ఏదో అనుభూతుంటే తలుపు తట్టాడు రామం. వెళ్లి తలుపు తీసింది. రామం తెచ్చిన బియ్యం తీసి రాజ్యం వంటకు ఉపక్రమిస్తుంటే, ఇంట్లో ఈ నెల పిల్లలకు ఫీజులు పుస్తకాలు కట్టానయ్యే అన్నాడు రామం. సుందరమ్మ కడుపు తరుక్కుపోయింది. మరి ఇవి అప్పు తెచ్చావా? రామం కళ్లల్లోకి చూస్తూ అడిగింది. తల్లి కళ్లల్లోకి చూడలేక రామం చిర్రుబుర్రులాడాడు. నీకెందుకే ఇవన్నీ? పేదరికం ఎంత భయంకరమైందో సుందరమ్మకు తెలుసు. తన కొడుక్కు ఈ పరిస్థితి రాకూడదని ఎంత తాపత్రయపడింది, అశ్రద్ధ చేశాడు. ఇప్పుడు ఈ ఆర్థిక బాధలు తప్పటం లేదు. అందరితో పాటు రెండు ముద్దలు తిని లేచింది. కాని ఆ రాత్రి సుందరమ్మకు నిద్రపాట లేదు. ప్రక్కగదిలో రామం పరిస్థితి అలానే ఉంది. తను చదువుకునే వయసులో భవిష్యత్తు గురించి ఆలోచన లేదు, ఉల్లాసాగా గడిపాడు. ఇప్పుడు బాధ్యతలు భయపడితే నిభాయించుకోలేక కృంగిపోతున్నాడు. నిద్రపోతున్న భార్యాబిడ్డలను అర్ధరాత్రి దాటే వరకు అలా చూస్తూ కూర్చున్నాడు. వాన కురుస్తూనే ఉంది. తెల్లవారుజామున సుందరమ్మ కంగారుగా అరుస్తూ తలుపు బాదుతూ ఉంటే త్రుళ్ళిపడి లేచాడు. తలుపు తీసి, ఏమిటే, ఏం కొంప మునిగింది అన్నాడు చిరాగ్గా. కొంపే మునిగిపోతుందిరా పిచ్చి సన్యాసి, వరద నీరు వచ్చి పడుతోందిరా అంది ఏడుస్తూ. రామం గడప దాటి యువతలకు అడుగు వేశాడు. చల్లని నీరు జువ్వున తగిలింది. ఇంతలో రాజ్యం లేచింది. చూస్తూ ఉండగానే లోపలి గదిలో కూడా నీరు చేరుతోంది. పిల్లలిద్దరిని బీరువా మీదకి ఎక్కించాడు. అదే లాభం లేదని టేబుల్ లాగి దానిమీద నుంచి ఇంటి పై కప్పుకి చేర్చాడు అందరినీ. పిల్లలు ఏడుస్తున్నారు. రాజ్యం భయంతో వాళ్ళిద్దరినీ గట్టిగా పట్టుకుని కూర్చుంది. సుందరమ్మకు గుండె చెరువయింది. సందకాడు అప్పు తెచ్చిన బియ్యంతో సహా ఇంటెడు సామాను వరదపాలైపోయింది. తన కొడుకు కోలుకోలేడన్న భయం భూతంలా ఆవరించింది ఆమెను. తూర్పు దిక్కున కొద్దిగా తెల్లబడుతోంది. చుట్టూ మసకగా కనిపిస్తోంది. నీటిలో పడవ మీద ఉన్నట్లుగా ఉంది వాళ్లకి. ఇప్పుడు ఎలాగండి అంది రాజ్యం. గుండె రాయి అయిపోయింది రామానికి. ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందా అంది మళ్ళీ. రామం మాట్లాడలేదు. తూర్పు ఇంకాస్త తెల్లబడింది. అత్తయ్య అంత చివరిగా కూర్చున్నారేమిటి, పడిపోతారేమో, రాజ్యం కంగారు పడింది. అయ్యో, ఆవిడ నివతులకు పిలవండి. రాజ్యం రామం భుజం పట్టుకుని కుదిపింది. రామం ఉలిక్కిపడ్డాడు. అమ్మా పైకి రా అంటూ కొంచెం కొంచెం నెమ్మదిగా తల్లివైపు జరుగుతున్నాడు. సుందరమ్మ ఆలోచిస్తోంది. తను వాడు బాధలు చూడలేదు. తను పోతే తన బరువన్నా వాడికి తగ్గుతుంది. అదీ కాకుండా ఇలాంటి విధి వైపరీత్యాల్లో వారి కుటుంబాలకు డబ్బిస్తారుగా. ఇలాగైనా వాడికి తను ఉపయోగపడగలిగితే. సుందరమ్మ తూర్పు వైపు చూస్తూ రెండు చేతులు ఎత్తి నమస్కరించింది. తన చావుతోనైనా తన బిడ్డ బ్రతుకులో వెలుగు నింపమని భగవంతుని ప్రార్థిస్తూ నెమ్మదిగా వరదనీటిలోకి జారిపోయింది. తల్లి భుజం పట్టుకోబోయిన రామం చేష్టలుడికి తెల్లబోయాడు. నివ్వెరబోయిన వరుణదేవుడు స్తంభించిపోయాడు. పురిటి నొప్పులు పడుతున్న తూర్పు ముఖం జేవురించింది.
3: మీరింతవరకు ఒడిజారిన బిడ్డ కోసం కథానిక విన్నారు. సమర్పణ శ్రీమతి కోనేరు కల్పన. కార్యక్రమంలో తర్వాత లలిత గీతం వింటారు.

0: కార్యక్రమంలో తర్వాత బూడిద గుమ్మడికాయ వలన కలిగే లాభాల గురించిన విశేషాలు వింటారు.
1: ఇప్పుడు బూడిద గుమ్మడికాయ వలన కలిగే లాభాలు. ఎవరినైనా సరే బూడిద గుమ్మడికాయతో ఏం చేస్తారు అని అడిగినట్లయితే, కొందరు వేసవిలో ఒడియాలు పెట్టుకుంటామని, లేదంటే మజ్జిగ పులుసులో వేస్తామని చెప్తారు. చాలామంది మటుకు ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మానికి కట్టుకుంటామని అంటారు. అదే మన భారతదేశపు ఉత్తరాదిన ఉండేవాళ్లు ఈ గుమ్మడికాయతో పేఠ అని తీపి పదార్థాన్ని చేస్తారు. ఆగ్రా అనగానే మనకు తాజ్మహల్ ఎలా గుర్తుకు వస్తుందో అలాగే అక్కడ వాళ్ళు తయారు చేసే పేఠా కూడా అంతే గుర్తుకు వస్తుంది. తీయగా, జ్యూసీగా, క్రిస్పీగా ఉండే ఈ పేఠాని బూడిద గుమ్మడికాయతో తయారు చేస్తారు అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. గుమ్మడికాయల ముక్కలుగా కోసి కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం అంటే సున్నపు తేటలో 7 లేదా 8 గంటలు నానబెట్టి ఆ పైన మరిగిస్తారు. దీంతో సున్నపు తేట అంతా పోతుంది. ఇక తరువాత ఆ ముక్కల్ని పంచదార ద్రావణంలో నానపెట్టి తీస్తారు. తెల్లని పటిక బెల్లంలా కనపడే ఈ పేఠ సిద్ధమైనట్లే. కొన్ని చోట్ల ఈ పంచదార పాకంలో ఆరెంజ్, వెనీలా, స్ట్రాబెర్రీ, కేసరి, రోజ్ వాటర్, ద్రాక్ష వంటి పళ్ళ రసాలు లేదా ఎసెన్సులు కలిపి వివిధ రంగుల్లో ఈ పేఠాలను తయారు చేస్తారు. అందంగా కనిపించే ఈ పేఠాలని ప్రపంచంలోకెల్లా ప్యూరెస్ట్ డిజర్ట్గా పేర్కొంటారు. పైగా ఈ పేఠాలో నూనె, నెయ్యి ఇవి వాడకపోవడం వల్ల దీని తింటే మంచి నిద్రపడుతుందని, అలాగే జ్ఞాపక శక్తి, జుట్టు కూడా పెరుగుతుందని అంటారు. ముఖ్యంగా కామెర్ల రోగులకి ఈ పేఠ చాలా మంచి ఆహారమనే చెప్పాలి. అసలు ఈ బూడిద గుమ్మడికాయ పాదు రూపంలో మన ఇంటి పెరట్లోనే పెంచుకోవచ్చు. లేతగా ఉన్నప్పుడు ఈ బూడిద గుమ్మడికాయకి నూగులాంటిది ఉంటుంది. ఇక ముదిరే కొద్దీ ఆ నూగు రాలిపోయి బూడిదను పులుముకుంటుంది. ఇది ఒక మైనం లాంటిదనే చెప్పాలి. కాయ పాడవకుండా ఉండటానికి ఈ మైనం కాపాడుతుంది. సాధారణంగా బూడిద గుమ్మడికాయ ఆకృతి కనుక చూసినట్లయితే ఇది గుండ్రంగానూ అండాకృతిలోనూ ఉంటుంది. కొన్ని చోట్ల సొరకాయలాగా పొడవుగా కూడా ఉంటుంది. ఆగ్నేయాసియా దేశాల్లో ఈ గుమ్మడికాయ నున్నగా ముదురాకుపచ్చ రంగులో కనిపిస్తుంది. కాయ ఏ రకానికి చెందిందైనప్పటికీ ఈ కాయ ముదిరాక కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది అనేది మాత్రం నిజం. ఉత్తరాదిన పేటా రూపంలో తీసుకుంటే ఇక దక్షిణాదిన మాత్రం మోర్కుళంబు, మజ్జిగ పులుసు, హల్వాల రూపంలో వాడుతుంటారు. ఇప్పటి కాలానికి వచ్చేసరికి దీంతో కూరలు కూడా చేసుకుంటున్నారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో దీని దిగుబడి ఎక్కువ. అంతేకాదు అక్కడ వాడకం కూడా చాలా ఎక్కువే. చాలా చోట్ల దీనితో వడియాలు పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాము. రాత్రి ఈ గుమ్మడికాయను సన్నని ముక్కలుగా తరిగి ఒక బట్టలో ఉంచి పైన బరువు పెట్టి రాత్రంతా ఉంచేయాలి. అప్పుడు దీనిలో ఉన్నటువంటి నీరు పోతుంది. ఈ ముక్కలలోకి మెత్తగా రుబ్బిన పెసరపప్పుని లేదా మినప్పిండిని కలిపి ఉప్పు వేసి ఎండలో వడియాలు పెడతారు. ఇవి గట్టిగా అయిపోయాక డబ్బాలో పోసి ఉంచుకుంటే చాలా నెలల పాటు వాడుకోవచ్చు. అయితే ఎప్పుడు తినాలి అనిపిస్తుందో అప్పుడు వాటిని నూనెలో వేయించుకొని పప్పుతో పాటు కనుక తీసుకుంటే ఆ రుచే వేరు. కేవలం కాయలే కాదు, కొన్ని చోట్ల బూడిద గుమ్మడికాయ పాదు ఆకులు, కాడలు, లేత కొమ్మల్ని కూడా కూరల్లో వేసుకుంటున్నారు. తెల్లగా రుచి లేకుండా ఉండేటటువంటి ఈ గుమ్మడికాయను ఏ కూరలో కలిపినా కూడా దానికి సంబంధించిన ఫ్లేవర్ని పీల్చుకొని రుచి మరింత పెరుగుతుంది. అందుకే సలాడ్లు, రైతాలు, జ్యూసుల్లో ఇది చక్కగా ఒదిగిపోతుంది. అన్ని జ్యూసుల మాదిరిగానే ఈ గుమ్మడికాయతో చేసిన జ్యూస్ కూడా అనేక పోషక విలువలు కలిగి ఉంటుంది. అంతేకాదు ఈ గుమ్మడికాయ రసం ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు, బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది. ఎందుకంటే ఈ కాయలో 96% నీరే ఉంటుంది. అందుకే ఈ జ్యూస్ కొంచెం తాగినా కడుపు నిండిపోతుంది, చాలాసేపటి వరకు ఆకలనేది వేయదు. ఇక బూడిద గుమ్మడికాయలో ఉండే పోషకాలను కనుక చూసినట్లయితే దీనిలో కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. వంద గ్రాముల బూడిద గుమ్మడికాయ కనుక తీసుకుంటే 13 క్యాలరీలు లభిస్తాయి. పిండి పదార్థాలు 3 గ్రాములు లభిస్తే అందులో 2.9 గ్రాములు పీచు, ప్రోటీన్ 0.4 గ్రాములు, 111 మిల్లీగ్రాముల సోడియం, 359 మిల్లీగ్రాముల పొటాషియం లభ్యమవుతాయి. అందుకే ఉదయాన్నే ఓ గ్లాసు బూడిద గుమ్మడి రసం తాగినట్లయితే మెదడు చురుగ్గా పనిచేస్తుందని, అలాగే రోజంతా కూడా ఉత్సాహంగా ఉంటారని శాస్త్రజ్ఞులు తెలియచేస్తున్నారు. ఇక అంతేకాదండి, ఈ బూడిద గుమ్మడి రసం పైల్ సమస్యల్ని కూడా నివారిస్తుంది. ఇక రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఈ రసం తాగడం వల్ల అలసట, నీరసం లేకుండా ఉంటుంది. ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. ఇందులోని పీచు ప్రోబయోటిక్గా పనిచేసి శరీరంలో చెడు బ్యాక్టీరియాని తగ్గించి మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతుంది. గర్భవతులు ఈ రసం తాగితే ఇందులో ఉన్నటువంటి B3 విటమిన్ పాపాయి పెరుగుదలకు, తల్లి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మూత్రపిండాల పనితీరును పెంచే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఈ బూడిద గుమ్మడికాయలో పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఎక్కువగా ఉండే రిబోఫ్లేవిన్ ఒత్తిడిని కలిగించే హార్మోన్ను క్రమబద్ధీకరిస్తుంది. థైరాయిడ్ పనితీరుకు మంచిగా ఇది తోడ్పడుతుంది. బూడిద గుమ్మడి రసం మ్యూకస్ స్రావాన్ని నియంత్రించడం ద్వారా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ రసం మాత్రమే కాదు, ఈ గుమ్మడికాయ గుజ్జుని పంచదారతో కలిపి కనుక తీసుకుంటే శ్వాసకోశ వ్యాధులను నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు. ఇక జుట్టు రాలే సమస్యతో బాధపడే మహిళలు ఈ గింజలను పొడి చేసి కొబ్బరి నూనెలో మరిగించి రాసుకున్నట్లయితే తలనొప్పి, చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరగడమే కాదు, మృదువుగా ఉంటుంది. పెరట్లో కాచే గుమ్మడికాయ పాదు మనకి ఆరోగ్యపరంగా ఎంతగా ఉపయోగపడుతుందో, ఎన్ని లాభాలను చేకూరుస్తుందో విన్నారు కదా.
0: కార్యక్రమంలో తర్వాత లలిత గీతం వింటారు.

0: బొమ్మరిల్లు. ఈనాటి బొమ్మరిల్లు కార్యక్రమంలో గన్నవరం సెయింట్ జోన్ స్కూల్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు.
1: నమస్కారం అండి, ఆకాశవాణి బొమ్మరిల్లు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి ఆలస్యం ఎందుకు? మొదట మన ముందుకి రాబోయేవారు జ్ఞాన కార్తిక. ఆమె మనకు వినిపించబోయేది ఎంతో పవిత్రమైన మహాగణపతి వర్ణం. మరి విందామా ఆ మధుర గానాన్ని?

0: ఎంత మధురంగా పాడిందో కదూ. ఇప్పుడు మన ముందుకి రాబోయేవారు ఆకృతి మరియు తనిష్క. వారు మనకు వినిపించబోయేది భగవద్గీతలోని 12వ అధ్యాయం, అనగా భక్తి యోగలోని శ్లోకాలు మరియు వాటి తాత్పర్యం. విందామా మరి.
1: అథ ద్వాదశోధ్యాయః భక్తియోగః అర్జున

0: అర్జునుడు ఇలా అడిగెను, నీ యొక్క సాకార రూపము పట్ల స్థిరముగా భక్తితో ఉండేవారు మరియు నిరాకార బ్రహ్మను ఉపాసించేవారు, వీరిలో యోగములో ఎవరెక్కువ శ్రేష్ఠులని నీవు పరిగణిస్తావు?
1: శ్రీ భగవానువాచ, మయ్యా వేశ్యమనో ఏమాం నిత్యయుక్

0: శ్రీభగవానుడు ఇలా పలికెను: నా పైన తమ మనస్సులను లగ్నం చేసి మరియు సతతము నా పట్ల దృఢ విశ్వాసంతో భక్తిలో నిమగ్నమైన వారు అత్యుత్తమ యోగులని నేను పరిగణిస్తాను. ఎంత చక్కగా చెప్పారో! తదుపరి మన ముందుకి రాబోయేవారు రాజ్యలక్ష్మి. ఆమె మనకు వినిపించబోయేది పవిత్రమైన అన్నమయ్య కీర్తన. మరి విందామా ఆ మధురమైన కీర్తనను?
1: అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసిన వియ్యాల అలరచంచలమ

ఉదయాస్తశైలంబులొనర కంబములైన బుడుమండలము మోచెయ్యాల. అదన ఆకాశ పదము అడ్డదూలంబైన అఖిలంబు నిండెనే బుయ్యాల.

తొడువాయే ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్య

0: అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసెనే ఉయ్యాల. అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసెనే ఉయ్యాల. పలుమారునుచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపెనే ఉయ్యాల. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల.
1: ఎంత ఆహ్లాదకరంగా పాడిందో కదూ. ఇప్పుడు మన ముందుకి రాబోయేవారు ఆరాధ్య. ఆమె మనకు వినిపించబోయేది ఎంతో చమత్కారమైన జాలరి తెలివి నీతి కథ. మరి విందామా ఆసక్తికరమైన నీతి కథను?
2: అందరికీ నా నమస్కారం. నేను చెప్పబోయే కథ పేరు తెలివైన జాలరి. పూర్వం అవంతీపురం అనే రాజ్యాన్ని ఆనందభూపాలుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవారు. ఆయన మంచి పాలకునిగా పేరు ప్రతిష్టలు సంపాదించినారు. ఆయన మంచి భోజన ప్రియుడు కూడా. ఆయనకి చేపల కూర అంటే చాలా ఇష్టం. ఒకరోజు రాజుగారు తన భార్య సుశీలతో మాట్లాడుతూ ఉండగా ఒక జాలరి రాజుగారి సుముఖానికి ప్రవేశపెట్టబడ్డాడు. జాలరి తనతో పాటు ఒక పెద్ద చేపను తీసుకువచ్చాడు. దేగాలి బాబులకు దాండాలండే, చేపలాటలో నాకు పెద్ద చేప దొరికింది, దీనిని తవరికి ఇవ్వాలని వచ్చానండే. దొరవారికి చేపల కూర అంటే చాలా ఇష్టమని రాజ్యంలో అందరూ చెప్పుకుంటూ ఉంటారు. నా కోరిక కాదనక ఈ కానుక సేకరించండే అన్నాడు జాలరి వినమ్రంగా. రాజు సంతోషంగా,
3: నీకు బహుమానంగా 500 బంగారు నాణాలు ఇస్తున్నాం, కోశాధికారి దగ్గరకు వెళ్ళి నా మాటగా చెప్పు
2: అన్నారు దర్పంగా రాజు. జాలరి సంతోషంతో రాజు దంపతులకు వంగి నమస్కరించి ఖజానా వైపు నడిచాడు. ఇంతలో రాణిగారు, మహారాజా, జాలరికి అంత సొమ్ము ఇవ్వటం సముచితంగా అనిపించటం లేదు అంది రాణి. రాజు ఆలోచిస్తూ,
3: ఆ చేప అంత ఖరీదు చేయదనా మీ అభిప్రాయం? మేము చేపకు వెలకట్టి అంత సొమ్ము ఇవ్వలేదు. అతడికి మా పట్ల ఉన్న గౌరవ మర్యాదలు బట్టి చూస్తే అదేమంత పెద్ద మొత్తం కాదు
2: అన్నారు రాణిని ఉద్దేశించి. జాలరికి అంత సొమ్ము ఇచ్చారని మిగిలిన వారందరికీ తెలిసిపోతుంది. ఇక మీదట వారందరూ పెద్ద పెద్ద చేపలను కానుకగా తీసుకువస్తారు. వారందరికీ 500 బంగారు నాణాలు చొప్పున ఇస్తారా అని సూటిగా ప్రశ్నించింది రాణి. రాణి చెప్పిన దానిలో వాస్తవాన్ని గ్రహించిన రాజు,
3: ఆలోచన సబబైనదే, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు
2: అన్నారు రాజు. దానికి రాణి, మీరు అంగీకరిస్తే ఈ విషయాన్ని నేను పరిష్కరిస్తాను, అతడికి ఇచ్చిన సొమ్ము వెనక్కి తీసుకుంటాను అంది రాణి. రాజు ఆశ్చర్యపోతూ,
3: అది ఎలా సాధ్యం
2: అన్నారు. చాలా సులభం, దయచేసి ఆ జాలరిని వెనక్కి పిలిపించండి. ఆ చేప ఆడదా మగదా అని నేను అడుగుతాను. అది మగ చేప అని చెప్పే పక్షంలో నేను మగ చేపను ముట్టను, వెనక్కి తీసుకుని వెళ్ళు అంటాను. దాంతో మరో దారి లేని జాలరి సొమ్ము వెనకకు ఇస్తాడు అంది రాణి. రాజు ముసిముసి నవ్వులు నవ్వుతూ,
3: ఒకవేళ అది ఆడచేపని చెబుతాను
2: అన్నారు. దానికి రాణి, అప్పుడు మీరు జోక్యం చేసుకుని నేను మగచేప విషయంలో నేనేమైతే చెప్తానో మీరు ఆడచేప విషయంలో అదే చెప్పండి అంది తెలివిగా. బంగారు నాణాలు తీసుకొని ఇంటి దారి పట్టిన జాలరిని వెనకకు రమ్మని ఒక సేవకుని ద్వారా కబురు వెళ్ళింది. తెలివైన జాలరి రాణిగారి అంతర్యాన్ని అంచనా వేస్తూ ఆలోచిస్తూ వెనకకు వచ్చాడు. రాజు దంపతుల సమక్షంలో చేతులు కట్టుకుని అమాయకంగా నిలబడ్డాడు. రాణిగారు మాట్లాడుతూ, ఓ జాలరి, నీ మాకిచ్చింది ఆడచేప మగచేప అని సూటిగా ప్రశ్నించింది రాణి. జాలరి ఒక్క క్షణం ఆలోచించి, అమ్మగారు, ఇది ఆడ కాదు మగ కాదు అన్నాడు వినయంగా. రాజుగారి సమాధానం ఆశ్చర్యపోతూ,
3: ఆడమ్మగ కాక మరేవిడి అని గద్దించారు.
2: దర్వారు, కోపం సేకండి, అది నపుంసక సేప అన్నాడు జాలరి. ఈ మాటలు రాజుగారి కడుపు బా నవ్వు తెప్పించాయి.
3: హా జాలరి, నీ వాక్చాతుర్యానికి ఇదిగో నా బహుమానం
2: అంటూ తన మెడలో ఉన్న ముత్యాల హారాన్ని అతడి వైపు విసిరారు. జాలరి వంగి అందుకునే సమయంలో ఒక బంగారు నాణం కింద పడింది. దొర్లుకుంటూ వెళుతున్న నాణాన్ని తీసుకుని కళ్ళ కత్తుకుని జేబులో వేసుకున్నాడు జాలరి. ఇది రాణిగారు చూడనే చూశారు. రాజువైపు తిరిగి, మహారాజా, ఇప్పటికైనా మీకు అర్థమైందా ఈ జాలరి నీచబుద్ధి? వాడి దగ్గర మీరు ఇచ్చిన 500 బంగారు నాణాలు ఒక ముత్యాలహారం ఉన్నాయి కదా, అయినా కింద పడ్డ ఈ నాణాన్ని అక్కడే వదిలేస్తే మన సేవకుల్లో ఎవరో ఒకరు తీసుకునేవారు కదా అంది కోపంగా. రాజు ఆలోచనలో పడి జాలరిని ఉద్దేశించి,
3: మేమునికి అంత డబ్బు ఇచ్చింది కేవలం దాచుకోవడానికి కాదు, నీ ఉసుకమైన జీవితం గడపడానికి మరియు పేదలకు సహాయపడతావని. నీవు ఆ నాన్నని అక్కడే వదిలేస్తే నీలాంటి మరో పేదవాడికి దక్కేది. నీవు మరీ పిసినారేవాడిలా ఉన్నావు, నేను శిక్షించకుండా ఎలా వదలమంటావు
2: అన్నారు కోపంగా. జాలరి వినయంగా, దారా తర్మకు దేవుడితో సమానం, కేంద్రపాటి నాణానికి ఓ ఏపు తరి బొమ్మ మరేపు తరి పేరు ఉన్నాయి. అందరూ తిరిగే ప్రదేశంలో కింద వదిలేక కళ్ళ కత్తుకుని జేబులు పెట్టుకున్నా అన్నాడు జాలరి. ఆనందంతో రాజుగారు తన వేలికి ఉన్న వజ్రపుటంగారాన్ని జాలరికి బహుమానంగా ఇచ్చారు. రాజుగారు ఇచ్చిన బహుమతులన్నింటినీ తీసుకుని జాలరి సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. నీతి, జ్ఞానం కన్నా పాండిత్యం కన్నా సమయస్ఫూర్తి మిన్న. ధన్యవాదాలు.
1: ఎంత చక్కగా చెప్పిందో కదూ. తదుపరి మన ముందుకి రాబోయేవారు కే లక్ష్మి మోక్షజ్ఞ. ఆమె మనకు వినిపించబోయేది సౌందర్య లహరిలోని 14వ శ్లోకం. ఈ చిట్టి తల్లి ముద్దు ముద్దు స్వరాలను వినేద్దామా?
4: సరే.

0: ददते मधु क्षीरदाक्षां मधुरिमधुरीनाः फणितयः.
1: ప్రతి స్వరం ఒక సుగంధ పరిమళంలా మన హృదయాన్ని తాకింది. మన దేశ చరిత్రలో సాహసం, త్యాగం, దేశప్రేమకు చిహ్నమైన పేరు సుభాష్ చంద్రబోస్. ఇప్పుడు మన ముందుకి రాబోయే హరిచందన ఈ మహానుభావుడు గురించి మనకి అద్భుతంగా చెప్పబోతోంది. వినేద్దామా అయితే ఆమె మాటలలో ఆ ప్రేరణ?
2: అన్నింటినీ మించిన నేరం, అన్యాయంతోనూ అక్రమంతోనూ రాజీ పడటమే అన్నాడు నేతాజీ. ఈయన జనవరి 23 1897 కటక్ పట్టణంలో జన్మించారు. ఆంగ్లేయుల చెర నుండి భారతదేశ సైన్యం ఆంగ్లేయుల సైన్యంతో పోరాడి స్వతంత్రం సంపాదించాలనే ఉద్దేశంతో భారతీయులను సైనికులుగా తీర్చిదిద్దిన స్వతంత్ర సమరయోధుడు మన నేతాజీ. ఈయన జరిపిన పోరాటం ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించింది. భారత్ ఆయుధాలతో సైనిక మార్గంలో పోరాటం చేయగలదని ప్రపంచానికి ఎలుగెత్తి చూపిన ఘనత నేతాజీకే చెందుతుంది. తన 44వ ఏటనే కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా 2 ఎంపికయ్యారు. అయితే అహింసా మార్గం ఆంగ్లేయులకు అర్థం కాని భాషని తెలుసుకున్న బోస్ 1941 హౌస్ అరెస్టులో ఉన్న సమయంలో బ్రిటిష్ ప్రభుత్వ కన్నుల్లో మట్టిగొట్టి కలకత్తా నుంచి అదృశ్యమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్, రష్యా మార్గం ద్వారా జర్మనీ చేరుకున్నారు. 2వ ప్రపంచ యుద్ధం సమయాన్ని సద్వినియోగం చేసుకుని జర్మన్, ఇటలీల సహాయంతో హిట్లర్తో చర్చలు జరిపారు. అయితే ఆ చర్చలు విఫలమయ్యాయి. 1945 ఆగస్టు భారత జాతీయ సైన్యానికి సహకరించిన జపాన్ సైనిక దళాలు బ్రిటిష్ సైనిక దళాలకు శరణుజొచ్చాయి. దీనితో నేతాజీ సింగపూర్ను వీడి వెళ్లవలసిన పరిస్థితులు వచ్చాయి. ఈ విషయాన్ని తమ సైనిక దళాలకు రేడియో ద్వారా తెలియజేస్తూ నేతాజీ మాట్లాడిన అంశాలివే. ఈ తాత్కాలిక ఓటమిలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. బానిసత్వం, ఏకాధిపత్యం నుంచి త్వరలో విడుదల చేయాలని నేతాజీ ప్రసంగాన్ని ముగించారు. సరిగ్గా 2 నేతాజీకి దేశాభిమానాన్ని అలవరిచిన శ్రీ అరవిందర్ పుట్టినరోజైన ఆగస్టు 15 భారత్కు స్వతంత్రం లభించింది. 1928 డిసెంబర్ 4 కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో పూర్తి స్వతంత్రం లభించేంత వరకు ఒప్పుకునేది లేదని తీర్మానించారు. అయితే గాంధీజీ అహింసావాదంతో ఈ తీర్మానం సద్దుమణిగిందని చరిత్ర వివరాలు పేర్కొంటున్నాయి. 1929 లాహోర్లో జరిగిన బహిరంగ సభ నేతాజీ కాంగ్రెస్ కార్మిక సంఘ అధ్యక్షుడిగా నియమించింది. 1938 బోస్ తన 41వ ఏట అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 1939 జరిగిన ఎన్నికల్లో గాంధీజీ మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన పట్టాభి సీతారామయ్యపై గెలుపొందారు. 1945 ఆగస్టు 22 నేతాజీ పయనించిన యుద్ధ విమానం ఫార్మోసా దీవుల్లో ప్రమాదానికి గురైందని జపాన్ రేడియోలు ప్రకటించింది. ఈ ప్రకటనను ఇంతవరకు ఎవరూ నమ్మడం లేదు. స్వతంత్ర పోరాటం కోసం ప్రతి క్షణమూ పాటుపడిన నేతాజీ మరణం ఇప్పటికీ అనుమానాస్పదంగానే ఉంది.
1: చాలా అందంగా చెప్పింది కదూ. మనకు జ్ఞానం, బుద్ధి, విద్య ఇచ్చే దేవి సరస్వతీ దేవిని స్మరించడానికి మొట్టమొదటిగా పలికేది ఈ పవిత్రమైన శ్లోకమే. అదే సరస్వతి నమస్తుభ్యం. మన ముందుకి రాబోతున్నాడు పార్థసాయి. ఈ శ్లోకాన్ని ఎంతో భక్తితో మనకు వినిపించడానికి వినడానికి సిద్ధమైనా మరి?
3: సరస్వతీ నమస్తుభ్యం. వరదే కామరూపిణి, విద్యారంభం కలిష్యామి. సిద్ధ

0: చాలా చక్కగా ఎంతో భక్తిభావంతో శ్లోకం చెప్పాడు కదూ. తెలుగు తల్లి గర్వించదగ్గ వీరరాణి పేరు రాణి రుద్రమదేవి. ధైర్యం, తెలివి, దయ అన్నీ కలగలిసిన మహానాయకి. ఇప్పుడు మన ముందుకి రాబోతుంది హిమసరేయు. తన అద్భుతమైన నటనతో రాణి రుద్రమదేవి పాత్రలో మనల్ని ఆ కాలానికి తీసుకెళ్లబోయేందుకు విందామా మరి ఆ వీరరాణి గౌరవ కథని ఏకపాత్రాభినయ రూపంలో.
1: నేను రుద్రమదేవి, కాకతీయ వంశపు సింహాసనాధిష్టాత్రి. నా పుట్టుకే ఒక సవాల్. అమ్మాయి పుట్టిందని రాజమందిరం నిశ్శబ్దమైంది, కాని నా తాత రుద్రదేవుడు చెప్పాడు ఈ బిడ్డ మన వంశానికి కీర్తి తెస్తుంది, అందుకే నన్ను రుద్రదేవుడుగా పెంచారు. పురుషుడి వేషంలో సింహాసనంలో కూర్చున్న స్త్రీని ఎవరూ గుర్తించలేదు. నన్ను రుద్రమదేవి అని పిలిచేవారు ఇప్పుడు గర్వంగా చెబుతారు, ఆమె రాజ్యపాలన సింహాసనం మీద కాదు ప్రజల హృదయాల మీద చేసింది. శత్రువులు నన్ను చూసి భయపడ్డారు, అయితే నేను వారిని ద్వేషించలేదు. యుద్ధ భూమిలో నా ఖడ్గం గర్జించింది, కాని నా మనసు కరుణతో నిండింది. నన్ను ఓడించాలనుకున్న వారికి నేను మతిపోగొట్టాను. నా ధైర్యం, నా నిర్ణయం వారిని గెలిచింది. రాజ్యపాలన అంటే కేవలం యుద్ధాలు కాదు, ప్రజల కష్టం అర్థం చేసుకోవడం, వారి జీవనాన్ని మెరుగుపరచడం. నేను కట్టించిన చెరువులు, మార్గాలు, గోపురాలు ఇప్పటికీ నా పేరు చెబుతున్నాయి. ఓ రుద్రమా, నీ ధైర్యం అమరమని ప్రతిధ్వనిస్తోంది. నన్ను ఒక స్త్రీగా ఎగతాళి చేసిన వారు ఇప్పుడు నన్ను రాజరాజేశ్వరిగా స్తుతిస్తున్నారు. స్త్రీ అంటే బలహీనత కాదు, స్త్రీ అంటే శక్తి, స్త్రీ అంటే సృష్టి, స్త్రీ అంటే సామ్రాజ్యం నిలబెట్టే చైతన్యం. నా సింహాసనం రాయి మీద కాదు, నా ప్రజల ప్రేమ మీద నిర్మించబడింది. రుద్రమదేవి అని పిలిచే ప్రతి స్త్రీ ఆత్మవిశ్వాసంతో నిలబడి చెప్పాలి, నేను కూడా నా జీవితానికి రాణినే అని.
0: ఎంత అద్భుతంగా ప్రదర్శించింది! దేవి మహిమాన్విత స్వరూపాన్ని స్తుతించే శక్తివంతమైన కీర్తనల్లో ఐగిరి నందిని ఒక ప్రత్యేకమైనది. ఇప్పుడు మన ముందుకి రాబోతుంది దీక్షిత, తన గంభీరమైన స్వరంతో ఈ కీర్తనను మనకు వినిపించబోయేందుకు. వినేద్దామా మరి?

మధురే మధు కైటవ భంజిని కైటవ భంజిని రాసర్ జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ఐషత ఖండ విఖండిత రుండ వికుండిత శుండ గజాధిపతే త్రిభుగజ దండ విదారణ ఖండ పరాక్రమ శౌండ మృగాధిపతే నిజభు

0: ఈలసుతే
1: ఎంత అందంగా, ఎంత శక్తివంతంగా ఆలపించింది. మన తెలుగు భాష అందాన్ని అత్యంత మధురంగా చూపించేవి పద్యాలు. ఇప్పుడు మన ముందుకి రాబోతుంది గంగామృత, కొన్ని అందమైన పద్యాలు మనకు వినిపించేందుకు.

0: సుమతి.
1: పాపం, ఓ సుమతి, ఉపకారం చేసిన వారికి తిరిగి ఉపకారం చేయుటలో ప్రత్యేకత లేదు, కానీ అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేసేవాడే నేర్పరి.

0: తిలకుడు సుమతి. భావం, ఓ సుమతి, ఆకలిగా ఉన్న వేళలో దొరికిన అన్నం ఎలా ఉన్నా అది అమృతమే. అడిగిన వెంటనే అడ్డు చెప్పక వెనుకాడక ఇచ్చేవాడే దాత. కష్టాలు ఓర్చుకున్నవాడే మనుష్యుడు, సాహసం కలిగిన వాడే వంశోధారకుడు.
1: ఎంత మధురంగా చెప్పింది! ఇలాంటి పద్యాలు మన భాష గొప్పదనాన్ని మనకు మరింత చేరువ చేస్తాయి. శ్రీ హనుమంతుడు బలం, భక్తి, విశ్వాసానికి చిహ్నం. ఆయన పేరు వినగానే మనకు ధైర్యం, మన హృదయానికి శాంతి కలుగుతుంది. ఇప్పుడు మన ముందుకి రాబోతోంది కీర్తి ప్రసూన, తన మధురమైన స్వరంతో హనుమాన్ చాలీసా మనందరికీ వినిపించేందుకు.
2: శ్రీ గురుచరణ సరోజ రజ నిజ మన ముఖురసుధారి, వరణౌ రఘువర విమలయస్ జోదాయక ఫలచారి, బుద్ధిహీన తను జానకే సుమిరో పవన కుమార్, బలబుద్ధి విద్యా దేహుమోహి హరహు కలేశ వికార్.

విద్యావాన్ గుణి అతి చాతుర రామ కాజ కరివేకో ఆతుర ప్రభు చరిత్ర సునివేకో రసియా రామ లఖన సీతా మన బసియా సూక్ష్మ రూప ధరిసియ హిది కావా వికట రూప ధరి లంక జరావ భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సవారే లాయ సజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హరషి ఉరలాయే రఘుపతి కిన్హి బహుత బడాయి కహా భరత సమ తుమ ప్రియ బాయి సహస వదన తుమ్హరో యస గావై అసకై శ్రీపతి కంఠల గావై సనకాదిక బ్రహ్మాది మునీస నారద సారద సహిత అహీస యమ కుబేర దిగపాల జహాతే కవి కోవిద కైసకే కహాతే తుమ ఉపకార సుగ్రీవహి కీనా రామ మిలాయ రాజపద దీనా తుమ్హరో మంత్ర విభీషణ మానా లంకేశ్వర భయ సబ జగ జానా యుగ సహస్ర యోజన పర బాను లీల్యోతాహి మధుర ఫల జాను ప్రభు ముద్రికా మేలి ముఖమాహి జలది లాంగి గే అచరజ నాహి దుర్గమ కాజ జగత కే జేతే సుగమ అనుగ్రహ తుమరేతే రామ దువారే తుమర కుభారే హోతన ఆజ్ఞా విను పెసారే సబ సకల హై తుమ్హారి శరణా తుమ రక్షక కా హూ కో డరణా అపన తేజ సంహారో ఆపై తీనో లోక హాంకతే కాంపై భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబ నామ సునావై నాసై రోగ హరై సబ పీర జపత నిరంతర హనుమత వీర సంకట సే హనుమాను చోడావై మన క్రమ వచన ధ్యాన జోలావై సబ పర రామ తపస్వీ రాజా తినకే కాజ సకల తుమ సాజా ఔర మన

0: हनुमत सही सर्व सुख करई, संकट हटय मिटाई सब पीरा, जो सुमिरई हनुमत बलवीरा। जय जय जय हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई, यह सतवार पाठ कर कोई, चूटहि बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होए सिद्धि साकी गौरीसा, तुलसीदास सदा हरि चेर, की जय नाथ हृदय महडेरा। పవన తనయ సంకట హరణ మంగళ మూర్తి రూప, రామలఖన సీతా సహిత హృదయ వసు సురభూప్.
1: ఎంత మధురంగా పాడిందో. ఈరోజు మన ఆకాశవాణి బొమ్మరిల్లు కార్యక్రమం ద్వారా భక్తి, జ్ఞానం, దేశభక్తి, సాంస్కృతిక విలువలతో నిండిన అద్భుతమైన క్షణాలు మనం ఆస్వాదించాం. మన స్నేహిత విద్యార్థులు ఎంతో చక్కగా తమ ప్రతిభను ప్రదర్శించారు, వారికి మన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మనలోని సృజనాత్మకతకు వెలికి తీసి మన సంస్కృతిని మరింత దగ్గరగా పరిచయం చేస్తాయి. ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా విన్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. చిట్ట చివరిగా మా మొత్తం బృందం తరపున నమస్కరిస్తూ ఇక సెలవు.
2: ఈనాటి బొమ్మరిల్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. హిందీ చిత్ర గీతాలు వింటారు ఈనాటి టీన్ టైమ్ కార్యక్రమంలో. ముందుగా వినండి 1942 ఎ లవ్ స్టోరీ. ఈ చిత్రానికి కుమార్ సను ఆలపించిన పాట ఇది. రచన జావీద్ అఖ్తర్. పాట వినండి.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట జంజీర్. ఈ చిత్రానికి శ్వేతా పండిట్ ఆలపించారు. షబీర్ అహ్మద్ రచన ఇది.

వినుబోతున్న పాట యువ ఈ చిత్రానికి అద్నాన్ స్వామి, అల్కా యాగ్నిక్ ఆలపించారు. రచన మెహబూబ్.

మీరు వింటా వాజా తుమ్హో. ఈ చిత్రానికి మీట్ బ్రదర్స్ ఫియట్ అర్మాన్ మాలిక్ తులసి కుమార్ ఆలపించిన పాట ఇది. సంగీతం మీట్ బ్రదర్స్ సాహిత్యం కుమార్.

0: తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట తుమ్సే మిల్కే రాంగ్ నంబర్. ఈ చిత్రానికి అనురాధ పాడ్వాల్ ఆలపించిన పాట ఇది. ప్రవీణ్ భరద్వాజ్ రచన.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట త్రిదేవ్, ఈ చిత్రానికి మన్హర్ ఉదాస్, హల్కా యగ్నిక్ ఆలపించిన పాట ఇది. ఆనంద్ బక్షి రచన.

శ్రోతలు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ద డ్రెస్సింగ్ రూమ్. ఈ చిత్రానికి కేకే ఆలపించారు. రచన అన్మోల్ సక్సేనా.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట తలాష్. ఈ చిత్రానికి రామ్ సంపత్ ఆలపించారు, రచన జావీద్ అఖ్తర్.

శ్రోతలు ఇంతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 యువలయ. కార్యక్రమంలో కొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి చలో. ఈ చిత్రానికి అనురాగ్ కులకర్ణి ఆలపించిన పాట ఇది. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. రచన భాస్కర్ భట్ల రవికుమార్.

తరువాతి పాట ప్రేమికుల రోజు. ఈ చిత్రానికి ఉన్ని మీనన్, శ్రీకుమార్ అండ్ కవితా కృష్ణమూర్తి ఆలపించారు. ఏఎం రమేష్ శివగణేష్ గీతం, ఇది సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఆకాశవాణి. వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం.
1: 18 అధ్యాయాలు,
0: 700 శ్లోకాలు,
1: 700 రోజులు.
0: ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
1: ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.

0: సమస్త ధర్మముల అనగా సమస్త కర్తవ్య కర్మములను నాయందు త్యజించి నీవు కేవలము సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడనైన నన్ను శరణు పొందుము. నేను నిన్ను సర్వపాపముల నుండి ముక్తునిగావింతును. నీవు శోకింపకుము.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్.
2: నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి,
1: వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజు ఉదయం 7:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
2: ఉదయరేఖలు కార్యక్రమంలో ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.
1: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: శ్రోతలు, యువలయ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట సుజాత, వైశాలి, శుభ అండ్ రిచా శర్మ ఆలపించారు. వేటూరి గీతానికి సంగీతం ఏఆర్ రెహమాన్, సఖీ చిత్రం కోసం. డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్

శ్రోతలు యువలయ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత ఆలపించారు. రచన జేకే భారవి, సంగీతం హంసలేఖ, చిత్రం శ్రీ మంజునాథ.

0: ఆడుతాడే
1: పాడుతాడే
0: పిట్ట కన్ను చెదిరిటట్టు లొట్టనేసి కూడుతాడే.

0: తుమ్మురునికి నారదునికి లాల పోసి లాగుతాడే,
1: తుమ్మురునికి నారదునికి లాల పోసి లాగుతాడే,
2: జీవతంతు నాదతంతి మీటుతాడే మిటుకుతాడే,
3: జీవతంతు నాదతంతి మీటుతాడే మిటుకుతాడే,
0: సందు చూసి సామలీల పాడుతాడే పలుకుతాడే,
1: సందు చూసి సామలీల పాడు

వినబోతున్న పాట ఉదిత్ నారాయణ్, ఎస్పి శైలజ బృందం ఆలపించారు. వేటూరి గీతానికి సంగీతం మణిశర్మ, మృగరాజు చిత్రం కోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు యువలయ కార్యక్రమంలో. వినబోతున్న పాట నువ్వు నాకు నచ్చావు. ఈ చిత్రానికి శంకర్ మహాదేవన్ బృందం ఆలపించారు. సిరివెన్నెల గీతానికి సంగీతం కోటి అందించారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. లయ విన్యాసం ఆదితాళం శ్రీ వైఎన్సి సత్యనారాయణ గారి డోలు వాద్యం వింటారు.

శ్రోతలు, ఇంతవరకు లయ విన్యాసం ఆదితాళం శ్రీ వైఎన్సి సత్యనారాయణ గారి డోలు వాద్యం విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. చిత్ర జగత్ హిందీ చిత్ర గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట స్వదేశ్. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్ సాధనా సర్గం ఆలపించారు. రచన జావీద్ అఖ్తర్.

ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఏ సిక్సర్. ఆకాశవాణి 90 ఇయర్స్, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ, కృష్ణమ్మ సాక్షిగా, స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. చిత్ర జగత్ శీర్షికన సినీ గీత హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట సూరజ్ చిత్రానికి మహమ్మద్ రఫీ ఆలపించారు. హజరత్ జైపురి రచన ఇది.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా,
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం,
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట షికార్ చిత్రానికి ఉదిత్ నారాయణ్, హల్కా యాజ్ఞిక్ ఆలపించారు. సంగీతం ఆనంద్ రాజ్ ఆనంద్, సాహిత్యం ప్రవీణ్ భరద్వాజ్.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నారు.

0: తెలుగు సాహితీ మణిదీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.
1: శ్రోతలు, ఇంతవరకు చిత్ర జగత్ శీర్షికన హిందీ చిత్ర గీతాలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యువవాణి ప్రోగ్రామ్. ఈరోజు మీ అందరికీ నాదొక ప్రశ్న. మన రోజువారీ జీవితంలో టెలికమ్యూనికేషన్ లేని క్షణాన్ని మనం ఊహించుకోగలమా? ఒక్కసారి ఆలోచించండి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోబోయే వరకు మనం ఉపయోగించే స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా ఇవన్నీ ప్రపంచాన్ని ఒక చిన్న గ్రామంగా మార్చేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం మే 17న మనం ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజుకు ఎంతో విశిష్టమైన చరిత్ర ఉంది. 1865 మే 17న ప్యారిస్లో మొదటి అంతర్జాతీయ టెలిగ్రామ్ కన్వెన్షన్ జరిగింది. అదే రోజున అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU కూడా స్థాపించబడింది. దీని జ్ఞాపకార్థం 1969 నుండి ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. కేవలం సాంకేతికత గురించి మాత్రమే కాకుండా సమాచార మార్పిడి వల్ల సమాజంలో వచ్చే సామాజిక మరియు ఆర్థిక మార్పులపై అవగాహన పెంచడం ఈ రోజు యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్తో ఈ రోజును జరుపుకుంటాము. డిజిటల్ లైఫ్ లైన్స్ స్ట్రెంథనింగ్ రెసిలియన్స్ ఇన్ ఏ కంట్రోల్డ్ వరల్డ్. ప్రకృతి విపత్తులు లేదా ఇతర సవాళ్లు ఎదురైనప్పుడు మనం కమ్యూనికేషన్ వ్యవస్థలు ఎంత దృఢంగా ఉండాలో మరియు ఏ ఒక్కరూ కూడా ఈ డిజిటల్ ప్రపంచం నుండి వేరుపడకుండా ఎలా ఉండాలో ఈ థీమ్ మనకు గుర్తుచేస్తుంది. నేడు భారతదేశం టెలికాం రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తోంది. 4G విస్తారం నుండి 5G సేవల వరకు మనం ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతున్నాము. మన దేశంలో దాదాపు 600,000 గ్రామాలకు 4G సేవలు అందడమే కాకుండా లక్షలాది 5G బేస్ స్టేషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. డిజిటల్ మీడియా కార్యక్రమం ద్వారా మారుమూల ప్రాంతాల్లోని రైతులకు, విద్యార్థులకు మరియు సామాన్యులకు సాంకేతిక పరిజ్ఞానం చేరువవుతుంది. కానీ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలకు ఇంటర్నెట్ సదుపాయం లేదు. ఈ డిజిటల్ డివైడ్ లేదా సాంకేతిక వ్యత్యాసాన్ని తగ్గించడమే ఈరోజు యొక్క అసలైన లక్ష్యం. సాంకేతికతను కేవలం వినోదం కోసమే కాకుండా విజ్ఞానం కోసం, ఎదుటివారికి సహాయపడటం కోసం ఉపయోగిద్దాం. ఈ డిజిటల్ యుగంలో బాధ్యతాయుతమైన పౌరులుగా మెలుగుదాం. అందరికీ ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు తొలిప్రేమ చిత్రం నుండి కృష్ణరాజ్ పాడిన పాటను వింటారు.

ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు May 17 అంటే ప్రపంచ రక్తపోటు దినోత్సవం. రక్తపోటు అదేనండి మన భాషలో చెప్పాలంటే బీపీ. ఈ పేరు వినగానే మన ఇంట్లో పెద్దవాళ్ళో లేక మన ఆఫీస్ కొలీగ్సో గుర్తుకొస్తారు కదా. కాని మీకు తెలుసా, ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా 30 ఏళ్ల యువకుల్లో కూడా ఈ సమస్య కనిపిస్తోంది. అందుకే దీనిని డాక్టర్లు సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే లోపలిది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నా బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.4 బిలియన్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అందులో సగం మందికి తమకు బీపీ ఉందని కూడా తెలియదు. కంట్రోల్ చెయ్యకపోతే ఇది గుండెపోటు, పక్షవాతం లేదా కిడ్నీ సమస్యలకు దారితీయవచ్చు. అందుకే ఈ ఏడాది థీమేంటో తెలుసా? కంట్రోలింగ్ హైపర్టెన్షన్ టుగెదర్. అంటే మనమందరం కలిసి దీనిపై పోరాడాలి. సరే మరి ఈ సైలెంట్ కిల్లర్ నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? దానికి కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ముందుగా మీ బీపీ ఎంత ఉందో చెక్ చేయించుకోండి. 130/80 కంటే ఎక్కువ ఉంటే జాగ్రత్త పడాల్సిందే. మనం తినే కూరల్లో ఉప్పు కొంచెం తక్కువ వేయండి. రోజుకి 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు వాడటం ఉత్తమం. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవండి. ఎక్సర్సైజ్ గుండెకు బలాన్నిస్తుంది. ఆఫీస్ టెన్షన్లు, ఇంటి చిరాకులు పక్కన పెట్టి రోజులో కొద్దిసేపు ప్రశాంతంగా ఉండండి. లేదా మీకు నచ్చిన పాటలు వినండి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి. గుర్తుంచుకోండి, ఆరోగ్యమే మహాభాగ్యం. మనం బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది. మన బీపీని అదుపులో ఉంచుకుందాం. నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా జీవిద్దాం. ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఒక మంచి మెలోడీ సాంగ్ వినేద్దాం. ఇప్పుడు ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వింటారు.

0: ఇప్పుడు మన 90 కిడ్స్, 2K కిడ్స్ అండ్ మన సూపర్ ఉమెన్ అందరి కోసం ఒక పవర్ఫుల్ టాపిక్ మాట్లాడుతున్నాను. ఈ తరం మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటికి సొల్యూషన్స్ అండ్ అసలు ఈ సొసైటీలో ఒక సింహంలా ఎలా బతకాలో ఈరోజు డిస్కస్ చేద్దాం. అందరూ రేడియో వాల్యూమ్ కొంచెం పెంచండి, ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడబోయే మాటలు నేరుగా మీ గుండెలకు తాకబోతున్నాయి. ఆడవాళ్ళు అబలలు కాదు, సబలలు అని బుక్స్లో చదువుకోవడం కాదు బాస్, ఈరోజు ప్రాక్టికల్గా చూద్దాం. చదువుకోవడానికి పోరాటం, ఉద్యోగంలో సమానత్వం కోసం యుద్ధం, రాత్రిపూట రోడ్డుపై ధైర్యంగా నడిచే స్వేచ్ఛ కరువు, ఆఫీస్ వర్క్ అటు ఫ్యామిలీ బాధ్యతలు రెండూ మోస్తూ నలిగిపోతున్నారు. వీటన్నిటికీ తోడు సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్, జడ్జిమెంట్స్. డియర్ లేడీస్, ఎవరో వస్తారు, ఏదో చేస్తారని వెయిట్ చేయడం ఆపేయండి. మీ లైఫ్కి మీరే బాస్. చాలామంది మహిళలు చేసే పెద్ద తప్పేంటో తెలుసా? అందరినీ కేర్ చేస్తారు కానీ వాళ్ళని వాళ్ళు మర్చిపోతారు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ ఫ్యామిలీ, మీ కెరీర్ బాగుంటాయి. ప్రతిదానికి ఎస్ అని చెప్పి మీ మెంటల్ పీస్ని పాడు చేసుకోకండి. నో చెప్పడం అలవాటు చేసుకోండి. రోజులో కనీసం 30 నిమిషాలు మీ ఇష్టాల కోసం, లైక్ వాటెవర్, బుక్స్, మ్యూజిక్, వాకింగ్, అలా మీకోసం మీరు టైం కేటాయించండి. ఏడవడం బలహీనత కాదు, కానీ ఏడ్చి అక్కడే ఆగిపోవడం తప్పు. ఈ జనరేషన్లో సర్వైవ్ అవ్వాలంటే ప్రతి మహిళలకు ఉండాల్సిన అతి పెద్ద ఆయుధం ఆర్థిక స్వాతంత్ర్యం, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఎవరిపైనా ఆధారపడకండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. పెళ్ళి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, అదే జీవితం కాదు. మీ డ్రీమ్స్ని, గోల్స్ని ఎవరికోసమో త్యాగం చేయకండి. రూపాయి సంపాదించడం అంటే కేవలం డబ్బు కాదు, అది మీ ఆత్మగౌరవం. బిజినెస్ చేయాలా, స్టార్టప్ పెట్టాలా, ఇప్పుడే అడుగు ముందుకు వేయండి. ఒక్కసారి ఆలోచించండి, స్పేస్లో కల్పనా చావ్లా నుండి ఒలింపిక్స్లో PV సింధు వరకు, ఐటీ సెక్టర్ CEOల నుండి పొలాల్లో ట్రాక్టర్లు నడిపే మహిళల వరకు అందరూ చరిత్ర సృష్టిస్తున్నారు. అడ్డంకులు అందరికీ వస్తాయి, కింద పడటం తప్పు కాదు. పడిన ప్రతీసారి రెట్టింపు వేగంతో పైకి లేవాలి. మీ గతాన్ని చూసి ఆగిపోకండి, మీ భవిష్యత్తుకు మీరే శిల్పి. సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకోండి. కళ్లల్లో భయం కాదు, ధైర్యం కనిపించాలి. మిమ్మల్ని డీగ్రేడ్ చేసే నెగిటివ్ పీపుల్ని దూరం పెట్టండి. తోటి మహిళలకు సపోర్ట్గా నిలబడండి. సృష్టికి మూలం స్త్రీ, స్త్రీ లేకుంటే ఈ ప్రపంచమే లేదు. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. సమాజం నిన్ను వెనక్కి లాగాలని చూస్తున్న ప్రతిసారి నువ్వు ఆకాశమంత ఎత్తుకెదగాలి. ధైర్యంగా ఉండు, నీ కలలను నిజం చేసుకో.
1: ఇప్పుడు అరవింద్ సమేత చిత్రం నుండి ఆర్మన్ మల్లిక్ పాడిన పాటను వింటారు.

ఒక మంచి పాట విన్నారు కదా, మీ ప్రయాణాన్ని హ్యాపీగా సేఫ్గా మార్చడానికి మీతో మాట్లాడబోతున్నాను. అదే మన రోడ్ భద్రత, రోడ్ సేఫ్టీ గురించి. రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరుగుతున్నాయి. క్షణకాలంపాటు జరిగే నిర్లక్ష్యం ఒకరి ప్రాణాన్ని ప్రమాదంలో పెడుతుంది. ఎన్నో కుటుంబాలు రోడ్డు ప్రమాదాల వల్ల రోడ్డున పడుతున్నాయి. ఈ ప్రమాదాలకు అతిపెద్ద శత్రువు మన చేతుల్లో ఉండే స్మార్ట్ఫోన్. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం అత్యంత ప్రమాదకరం. ఒక్క నిమిషమే కదా అని ఫోన్ లిఫ్ట్ చేస్తే అదే ఆఖరి నిమిషం కావచ్చు. ఇయర్ ఫోన్స్ లేదా బ్లూటూత్ వాడినా మన మైండ్ రోడ్డుపై ఉండకపోవచ్చు. మెసేజెస్ టైప్ చేయడం లేదా రీడ్ చేయడం వల్ల చూపు రోడ్డు నుంచి తప్పుతుంది. ఫోన్ కాల్స్ వల్ల బ్రెయిన్ రియాక్షన్ టైం చాలా వరకు తగ్గిపోతుంది. డ్రైవింగ్ స్టార్ట్ చేసే ముందే ఫోన్ సైలెంట్ మోడ్ లేదా డు నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టండి. అర్జెంట్ కాల్స్ మాట్లాడాల్సి వస్తే బండిని రోడ్డు పక్కన సురక్షితమైన చోట పార్క్ చేసి మాట్లాడండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సోషల్ మీడియా నోటిఫికేషన్స్ చూడటం పూర్తిగా మానేయండి. టూ వీలర్ అయితే ఐఎస్ఐ మార్క్ హెల్మెట్, కార్ అయితే సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించండి. అతివేగం ప్రమాదకరం అని గుర్తించి నిర్ణత స్పీడ్ లిమిట్ పాటించండి. ట్రాఫిక్ సిగ్నల్స్ అస్సలు జంప్ చేయొద్దు. నో పార్కింగ్ వన్ వే రూల్స్ పాటించండి. డ్రంక్ అండ్ డ్రైవ్ మీ ప్రాణాలకే కాదు, ఎదుటివారి ప్రాణాలకు కూడా ముప్పే. మన కోసం ఇంట్లో ఎవరో ఒకరు ఎదురు చూస్తూనే ఉంటారు. ఒక్క ఫోన్ కాల్ లేదా ఒక్క నిమిషం తొందరపాటు మీ జీవితాన్ని మార్చేయకూడదు. నిదానమే ప్రధానం, సురక్షిత ప్రయాణమే మన లక్ష్యం అని గుర్తుంచుకోండి. ఇప్పుడు నువ్వే నువ్వే చిత్రం నుండి శంకర్ మహదేవన్ పాడిన పాటను వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాలలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే సర్ ఫిరోజీ. प्रधानमंत्री नरेंद्र मोदी अपनी 5 देशों की यात्रा के तीसरे चरण में स्वीडन के गोथेनबर्ग पहुंच गए हैं. स्वीडन के प्रधानमंत्री उल्फ क्रिस्टर्सन ने प्रधानमंत्री मोदी का गर्मजोशी से स्वागत किया. स्वीडन की 2 दिवसीय यात्रा के दौरान प्रधानमंत्री मोदी आज अपने स्वीडन के प्रधानमंत्री उल्फ क्रिस्टर्सन के साथ द्विपक्षीय वार्ता करेंगे. दोनों नेता आपसी संबंधों के सभी पहलुओं की समीक्षा करेंगे. साथ ही व्यापार, पर्यावरण अनुकूल विकास, आर्टिफिशियल इंटेलिजेंस, उभरती प्रौद्योगिकी, स्टार्टअप, मजबूत आपूर्ति श्रृंखला, रक्षा, अंतरिक्ष, जलवायु संरक्षण के प्रयास और आपसी संपर्क जैसे क्षेत्रों में सहयोग के नए अवसरों पर भी चर्चा करेंगे. दोनों प्रधानमंत्री यूरोपीय आयोग की अध्यक्ष उर्सुला फॉन डेर लेन के साथ यूरोपियन राउंड टेबल फॉर इंडस्ट्री को भी संयुक्त रूप से संबोधित करेंगे. गोथेनबर्ग रवाना होने से पहले नीदरलैंड्स के प्रधानमंत्री रोब येटेन स्वयं एम्स्टरडैम हवाई अड्डे पहुंचे और प्रधानमंत्री मोदी को विदाई दी. नीदरलैंड्स की 2 दिवसीय यात्रा के दौरान प्रधानमंत्री मोदी ने नीदरलैंड्स के प्रधानमंत्री रॉब येटेन के साथ द्विपक्षीय वार्ता की. दोनों देशों ने रक्षा, महत्वपूर्ण खनिजों और अन्य प्रमुख क्षेत्रों में सहयोग बढ़ाने के लिए 17 समझौतों पर हस्ताक्षर किए. दोनों नेताओं ने पश्चिम एशिया की स्थिति और उसके वैश्विक ऊर्जा आपूर्ति तथा व्यापार नेटवर्क पर पड़ रहे प्रभाव को लेकर गहरी चिंता भी व्यक्त की. सोशल मीडिया पोस्ट में प्रधानमंत्री मोदी ने कहा कि उनकी नीदरलैंड्स यात्रा ने द्विपक्षीय संबंधों को नई गति दी है. प्रधानमंत्री मोदी ने प्रधानमंत्री रॉब येटेन के साथ प्रसिद्ध अफ्लाउटाइक बांध का भी दौरा किया. ये यात्रा गुजरात की महत्वाकांक्षी कल्पसर परियोजना के लिए भारत नीदरलैंड्स तकनीकी सहयोग की दिशा में महत्वपूर्ण कदम मानी जा रही है. इस परियोजना के तहत खंबात की खाड़ी पर 30 किलोमीटर लंबा बांध बनाकर विशाल मीठे पानी का जलाशय तैयार किया जाएगा. गृह और सहकारिता मंत्री अमित शाह ने आज गुजरात के गांधीनगर स्थित राष्ट्रीय डिजाइन संस्थान में नवाचार और इंक्यूबेशन केंद्र का उद्घाटन किया. इस अवसर पर श्री शाह ने राष्ट्रीय डिजाइन संस्थान के महत्व का उल्लेख करते हुए कहा कि एक ऐसा संस्थान है जो रचनात्मकता को उद्यमिता से जोड़ता है. उन्होंने कहा कि NID जैसे संस्थान युवाओं को नवाचार और कौशल विकास के लिए सही मंच प्रदान करते हैं. केंद्रीय मंत्री पीयूष गोयल भी इस कार्यक्रम में उपस्थित थे. रेल मंत्री अश्विनी वैष्णव ने आज वर्चुअल माध्यम से बेंगलुरु और मुंबई के बीच नई एक्सप्रेस रेलगाड़ी को झंडी दिखाकर रवाना किया. इस अवसर पर श्री वैष्णव ने कहा कि दक्षिण और उत्तर कर्नाटक के लोगों की लंबित मांगें अब पूरी हो रही हैं. उन्होंने कहा कि बेंगलुरु और मुंबई के बीच वंदे भारत स्लीपर रेलगाड़ी जल्द ही शुरू होने की उम्मीद है. रेल मंत्रालय ने त्रिवेंद्रम नई दिल्ली राजधानी एक्सप्रेस के 2 पिछले डिब्बों में लगी आग की उच्च स्तरीय जांच के आदेश दिए हैं. मंत्रालय ने बताया कि डिब्बे की सुरक्षा प्रणाली के कारण ट्रेन स्वतः रुक गई. घटना में कोई भी यात्री घायल नहीं हुआ. जनगणना 2027 के लिए मकानों की गिनती का पहला चरण 5 राज्यों में शुरू हो गया है. इसके तहत राजस्थान, मेघालय, महाराष्ट्र, झारखंड और दिल्ली में मकानों की सूची तैयार की जाएगी. एक रिपोर्ट.
2: घर घर जाकर सूची तैयार करने का काम आंध्र प्रदेश, अरुणाचल प्रदेश, बिहार, चंडीगढ़, छत्तीसगढ़, दादरा और नगर हवेली तथा दमन और दीव, हरियाणा, मध्य प्रदेश, पंजाब, तेलंगाना और उत्तराखंड में भी चल रहा है. स्वगणना सुविधा आज से गुजरात, जम्मू कश्मीर, लद्दाख और पुदुचेरी में भी शुरू की गई है. ये सुविधा 31 मई तक उपलब्ध रहेगी. स्वगणना सुविधा उत्तर प्रदेश में भी जारी है जो 21 मई तक उपलब्ध रहेगी. दीपेंद्र की रिपोर्ट के साथ समाचार कक्ष से फरहत नाज.
1: भारत ने कहा है कि हॉर्मूज जल डमरू मध्य में व्यावसायिक जहाजों पर हमले स्वीकार्य नहीं है. संयुक्त राष्ट्र में भारत के स्थायी प्रतिनिधि पर्वत नैनी हरीश ने कहा कि चालक दल के सदस्यों को निशाना बनाने और जहाजों की मुक्त आवाजाही में रुकावट को जायज नहीं ठहराया जा सकता. ईरान ने घोषणा की है कि रणनीतिक रूप से महत्वपूर्ण हॉर्मुज जल डमरू मध्य से सैन्य उपकरणों से लदे शत्रु पोतों को गुजरने की अनुमति नहीं दी जाएगी। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
3: This is Akashvani, the news read by Subhadra Ramachandran. Prime Minister Narendra Modi arrived in Gothenburg, Sweden this evening on the third leg of his five-nation tour after concluding his visit to the Netherlands. He was received at the airport by the Swedish Prime Minister Ulf Kristersson. During his two-day visit to Sweden, Mr. Modi will hold bilateral talks with his Swedish counterpart and review the entire gamut of bilateral relations. The two sides are also expected to explore new avenues of cooperation in trade, green transition, artificial intelligence, emerging technologies, startups, resilient supply chains, defense, space, climate action, and people-to-people ties. The two prime ministers will also jointly address the European Round Table for Industry, a leading pan-European business forum, along with the President of the European Commission, Ursula von der Leyen. Before departing for Gothenburg, Dutch Prime Minister Rob Jetten personally came to Amsterdam Airport to bid farewell to Prime Minister Modi. During his two-day visit to the Netherlands, Prime Minister Modi held bilateral talks with his Dutch counterpart. The two countries signed 17 agreements to strengthen cooperation in defence, critical minerals and other key sectors. Both leaders also expressed deep concern over the situation in West Asia and its implications for global energy supplies and trade networks. Union Home and Cooperation Minister Amit Shah today inaugurated the Innovation and Incubation Centre at the National Institute of Design NID in Gandhinagar, Gujarat. Speaking on the occasion, Mr. Shah highlighted the importance of the National Institute of Design, saying it is an institution that connects creativity with entrepreneurship. He said institutions like NID provide youth with the right platform for innovation and professional development. Mr. Shah, who's on a two-day visit to Gujarat, also inaugurated a newly built 5 lakh litre capacity plant of Madhur Dairy in Gandhinagar today. Union Railway Minister Ashwini Vaishnav today virtually flagged off a new express train service between Bengaluru and Mumbai, boosting rail connectivity between Karnataka and Maharashtra. Speaking on the occasion, Mr. Vaishnav said the long-pending demands of people in South and North Karnataka are now being fulfilled. He also announced that the Vande Bharat sleeper service between Bengaluru and Mumbai is expected to begin soon. Highlighting railway infrastructure growth, the minister said, Karnataka currently operates 12 pairs of Vande Bharat trains. He added that bullet train corridors connecting Bengaluru with Hyderabad and Chennai have also been approved. India has strongly condemned attacks on commercial shipping in the Strait of Hormuz, calling them unacceptable. India's permanent representative to the UN, Parvathaneni Harish, said targeting civilian crew and disrupting freedom of navigation cannot be justified. He was speaking at a special meeting of the United Nations Economic and Social Council on safeguarding global energy and supply flows. Mr. Harish's remarks came days after an India-flagged commercial vessel was attacked off the coast of Oman. In the United Arab Emirates, a drone strike triggered a fire outside the Barakah nuclear power plant in Abu Dhabi today. According to the Abu Dhabi media office, the blaze broke out in an external electrical generator located outside the plant's perimeter. Authorities said there were no injuries and no impact on radiological safety levels. The UAE's nuclear regulator confirmed that the fire did not affect the plant's operations or safety systems, adding that all reactor units continue to function normally. In IPL cricket, Royal Challengers Bengaluru have set a target of 223 runs for Punjab Kings in Dharamshala. Chasing the target, Punjab Kings were 62 for 4 in 7.3 overs when reports last came in. Earlier put into bat, Royal Challengers Bengaluru posted 222 runs for the loss of 4 wickets in their allotted 20 overs. In badminton, India Shreyanshi Vali Shetty clinched the silver medal in women's singles at the Baoji China Masters in China today. She went down to local favourite An Chi Yuan in straight sets 14-21, 6-21 in the summit clash of the Super 100 event at Baoji City Gymnasium. And that is the end of this news bulletin.
4: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
5: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్
4: అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా?
5: 5,000 మిగిలాయి.
4: కొత్త చీర తీసుకుంటావా?
5: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి
4: వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
5: చెప్పవులే,
4: ఇక వెళ్ళమ్మా.
6: ఆర్బీఐ అంటుంది,
4: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
5: కాదు,
4: ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు.
5: మరి ఆ కమ్మలు,
4: వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
6: ఆర్బీఐ అంటుంది,
4: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునిక సాంకేతికతలు, ఆవిష్కరణలు, తయారీ రంగాల్లో అమరావతిని ప్రపంచస్థాయి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 20 లక్షల ఉచిత సౌర విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడలను తమ జీవితంలో భాగం చేసుకోవాలని ఈగల్ చీఫ్ రవికృష్ణ పిలుపునిచ్చారు. నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంలో మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సురక్షిత కమ్యూనికేషన్లు, విశ్వసనీయ డిజిటల్ మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రత భవిష్యత్ ప్రపంచానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. సిడాట్ భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ల విభాగం అమరావతి క్వాంటమ్ వ్యాలీ భాగస్వామ్యంతో దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ టెస్ట్ బెడ్ ఏర్పాటు కానుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమం మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా స్వదేశీ సాంకేతికతల అభివృద్దికి ఊతమివ్వనుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆధునిక సాంకేతికతలు, డీప్ టెక్ ఇన్నోవేషన్, అధునాతన తయారీ రంగాల్లో అమరావతిని ప్రపంచస్థాయి కేంద్రంగా నిలబెట్టడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు, పరిశోధకులు, అంకుర సంస్థలు, యువ ఆవిష్కర్తలకు ఈ ప్రాజెక్టు ద్వారా కొత్త అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. జూన్ 12 నుంచి వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నామన్నారు. త్వరలోనే వితంతు పింఛన్లకు ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం లబ్ధిదారులకు ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. అనంతపురంలోని లలిత కళాపరిషత్లో కనకదాస ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తల్లికి వందనం పథకాన్ని రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని పేర్కొంటూ
8: విద్యార్థులు ఒకే లక్ష్యంతో ఉండాలి. నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, ఇంజనీర్ కావాలి అనుకుంటే ప్రభుత్వం కూడా అదే విధంగా మీకు సహకరిస్తా ఉంది. ఈ రోజు నాణ్యతమైన భోజనం, నాణ్యతమైన విద్య అందిస్తూ నాణ్యతమైన గవర్నమెంట్ పాఠశాలల్లో గవర్నమెంట్ క్వాలిఫై టీచర్లు ఈ రోజు మన దగ్గర ఉన్నారు. దయచేసి గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించండి, నాణ్యతమైన విద్య మేము అందిస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికి తెలియజేస్తున్నాం.
7: ఉత్తరాంధ్ర గిరిజన ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ జాతర మహోత్సవాలు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. తెల్లవారుజామునే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పాడేరుతో పాటు అరకు, చింతపల్లి, ముంచంగిపుట్టు తదితర మండలాల నుంచి వేలాది మంది గిరిజన భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని సంప్రదాయం ప్రకారం మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంతి, ఎస్పీ అమిత్ బర్దార్ పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 20 లక్షల ఉచిత సౌర విద్యుత్ కనెక్షన్లు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కోటికపూడి గ్రామంలో మంత్రి ఈరోజు పలు అభివృద్ది పనులను, పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీఎం సూర్యఘర్ పథకం ద్వారా పేద గృహాలకు విద్యుత్ భారం తప్పుతుందన్నారు. ఎస్సీ ఎస్టీలకు సూర్యఘర్ కనెక్షన్లను ఉచితంగా, బీసీలకు 20,000 రూపాయల రాయితీని రాష్ట ప్రభుత్వం ఇస్తుందన్నారు. పీఎం సూర్యఘర్, ఆర్డీఎస్ఎస్ పథకాలకు సంబంధించిన పెండింగ్ పనులన్నింటినీ వేగంగా పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పాలకొల్లు పట్టణంలో తాగునీటి ఎద్దడి సమస్యపై ఈరోజు మున్సిపల్ వాటర్ వర్క్స్ను ఆకస్మికంగా సందర్శించి తాగునీటి చెరువుల్లో ఉన్న నీటి నిల్వలను స్వయంగా పరిశీలించారు. ప్రస్తుతం చెరువుల్లో ఉన్న నీటి పరిమాణం ఎంత, ఇంకా ఎన్ని రోజుల వరకు సరఫరా చేయగలమనే అంశాలపై అధికారులతో సమీక్షించారు. తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తుగా ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారులను ప్రశ్నించారు. రానున్న రోజుల్లో తాగునీటి కొరత తలెత్తకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల తక్షణమే బోరుబావుల తవ్వకాలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. యువత మత్తు పదార్థాల వంటి వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడలను తమ జీవితంలో భాగం చేసుకోవాలని ఈగల్ చీఫ్ రవికృష్ణ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఫ్యాక్టరీ క్లబ్ క్రికెట్ లీగ్ పోటీలను జిల్లా ఎస్పీ నాగేష్తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ, యువతలోని అనంతమైన శక్తి సామర్థ్యాలను సానుకూల మార్గంలో మళ్లించేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. రాష్ట వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో ఈగల్ ఆధ్వర్యంలో ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంటూ,
9: గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఈ కార్యక్రమంలో డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకున్నారు. ఆ క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లాలని కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 40,000 విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది. ఈగల్ క్లబ్స్ ద్వారా స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం ఈగల్ కూడా ఈగల్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైన ప్రయత్నాలు మొదలు పెట్టింది. రాష్ట్రంలోని యువత అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, కనీసం 2 క్రీడలను మీ జీవితంలో భాగం చేసుకోండి. ఒత్తిడిని అధిగమించాలన్నా, జీవితంలో అత్యున్నతమైన లక్ష్యాలు చేరాలన్నా సరే క్రీడలు చాలా ఉపయోగపడతాయి.
7: మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం రేపు కలెక్టరేట్ నిర్వహిస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయవచ్చన్నారు. మీకోసం వెబ్సైట్లో కూడా అర్జీలను నమోదు చేయవచ్చని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ దీవులు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఋతుపవనాలు ఈ నెల 26వ తేదీ కేరళంలో ప్రవేశించే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న తమిళనాడుపై ఏర్పడి ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఈశాన్య తమిళనాడులో కేంద్రీకృతమై ఉందన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక సాంకేతికతలు, ఆవిష్కరణలు, తయారీ రంగాల్లో అమరావతిని ప్రపంచస్థాయి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 20 లక్షల ఉచిత సౌర విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడలను తమ జీవితంలో భాగం చేసుకోవాలని ఈగల్ చీఫ్ రవికృష్ణ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
10: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః.
11: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ దేశస్య ద్విదివసీయ యాత్రాయాం గోథెన్బర్గ్ నగరం సంప్రాప్తవాన్. సహ స్వీడన్ దేశస్య ప్రధానమంత్రిణా ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఇత్యనేన సహ వ్యాపార హరిత పరివర్తన AI తథా రక్షాక్షేత్రేషు సహకారస్య సమీక్షాయై వార్తాలాపం కరిష్యతి. భారత్ నీదర్లాండ్స్ దేశౌ ద్వైపాక్షిక సంబంధాన్ సామరిక సహభాగిత్వేన వర్ధితవంతౌ. ప్రముఖేషు క్షేత్రేషు సహయోగం సుదృఢం కర్తుం 17 సంధిపత్రేషు హస్తాక్షరితవంతౌ. హోర్ముజ్ జలసంధౌ వాణిజ్యిక నౌకాయానస్యోపరి ఆక్రమణాన్ని అస్వీకార్యాని ఇతి భారతేన నిందితం. కాంగో యుగాండా దేశయోః ఇబోలా ప్రకోపః అంతరాష్ట్రీయ చింతాయాః సార్వజనిక స్వాస్థ్యాపత్కాలేతి విశ్వ స్వాస్థ్య సంఘటనేన ఘోషితం. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతస్య శ్రేయాన్సి వాల్లిసెట్టి ఇత్యేషా బావోజీ చైనా మాస్టర్స్ స్పర్ధాయాం మహిళా ఏకల క్రీడాయాం రజత పదకం విజితవతి.
10: అథ వార్తాః విస్తరేణ. భారతస్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గోథెన్బర్గ్ నగరం సంప్రాప్తవాన్. నెదర్లాండ్స్ దేశస్య స్వీయాం యాత్రాం సమాప్య అసౌ అద్య సాయంకాలే స్వస్య పంచదేశానాం యాత్రాయాః తృతీయే చరణే స్వీడన్ దేశం సంప్రాప్తవాన్. స్వీడన్ దేశస్య స్వీయాయాం ద్విదివసీయ యాత్రాయాం శ్రీమోదీ అద్య స్వీడిష్ ప్రధానమంత్రిణా ఉల్ఫ్ క్రిస్టర్సనేన సహ ద్విపక్షీయ వార్తాం కరిష్యతి. తథా ద్విపక్షీయ సంబంధానాం సర్వేషాం పక్షాణాం సమీక్షాపి విధాస్యతి. ఉభయోః పక్షయోః వ్యాపారః హరిత పరివర్తనం కృత్రిమ బుద్ధిమత్తా స్టార్టప్స్ సుదృఢ ఆపూర్తి శృంఖలాః రక్షా అంతరిక్షం జలవాయు పరివర్తనం జనసంబంధాశ్చ ఇత్యాదిషు సహయోగస్య నూతనాన్ మార్గాన్ అన్వేష్టుం అపేక్షాస్తి. ఉభౌ ప్రధానమంత్రిణో ఉర్సులా ఫాన్ డెర్ లేయన్ ఇత్యనయా యూరోపీయ ఆయోగస్య అధ్యక్షయా సహ మిలిత్వా యూరోపీయ ఉద్యోగ గోల్మేజ సమ్మేళనం అపి సంబోధయిష్యతః యత్ ప్రముఖం అఖిల యూరోపీయ వ్యాపార మంచమస్తి. స్వస్య ద్విదివసీయాయాః నెదర్లాండ్స్ దేశస్య యాత్రాయాం ప్రధానమంత్రి శ్రీమోదీ స్వస్య డచ్ సమకక్షీయేణ సహ ద్విపక్షీయ వార్తాం కృతవాన్. ఉభౌ దేశౌ రక్షా మహత్వపూర్ణ ఖనిజ తథా అన్యేషు ప్రముఖ క్షేత్రేషు సహయోగం సుదృఢీకర్తుం 17 సంధిపత్రాణి హస్తాక్షరితవంతౌ. ఉభౌ నేతారౌ పశ్చిమ ఏషియా దేశస్య స్థితేః తథా వైశ్విక ఊర్జా ఆపూర్తి వ్యాపారస్య ఉపరి తస్య ప్రభావస్య విషయే గభీరాం చింతాం ప్రకటితవంతౌ. సామాజికాంతర్జాలీయే పటలే లిఖితే సందేశే శ్రీమోదీ ఉక్తవాన్ యత్ నెదర్లాండ్స్ దేశస్య తస్య యాత్రా ద్విపక్షీయ సంబంధాన్ నూతనే స్తరే నేష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మై మాసస్య 31 దినాంకే ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ ఇతి కార్యక్రమే దేశ విదేశస్థ జనైః సహ విచార వినిమయం కరిష్యతి. ఇదం హి మాసికస్య రేడియో కార్యక్రమస్య 34వ సంస్కరణం భవిష్యతి. జనాః నమో యాప్ ఇతి చలదూరభాషీయతంత్రాంశే మై GOV ఓపెన్ ఫోరం ఇత్యత్ర అథ చ 1800011780 అనేన దూరభాష సంఖ్యా మాధ్యమేన చ కార్యక్రమస్య విషయే స్వీయ ప్రతిక్రియాం దాతుం శక్నువంతి. ఆగామి సంస్కరణాయ పరామర్శాః అస్య మాసస్య 31 దినాంక పర్యంతం స్వీకృతాః భవిష్యంతి. హోర్ముజ్ జలసంధ్యా వాణిజ్యిక నౌకాసు కృతం హోర్ముజ్ ఆక్రమణం అస్వీకార్యం ఇతి కథయన్ సంయుక్త రాష్ట్రసంఘే భారతస్య స్థాయి ప్రతినిధి పర్వత నేని హరీశ ఉక్తవాన్ యత్ నాగరిక నౌకా చాలకానాం లక్ష్యీకరణం తథా నౌవహన స్వాతంత్ర్యస్య బాధా కేనాపి ప్రకారేణ న్యాయోచితం న భవితుమర్హతి. సహ వైశ్విక ఊర్జా ఆపూర్తి ప్రవాహస్య సురక్షా విషయే సంయుక్త రాష్ట్రస్య ఆర్థిక సామాజిక పరిషదః విశేష సభాయాం భాషణం కుర్వనాసీత్. శ్రీహరీశస్య ఏషా టిప్పణీ ఓమానతటస్య సమీపే భారతీయ ధ్వజయుక్తాయాం వాణిజ్యిక నౌకాయాం జాతస్యాక్రమణస్య కతిపయ దినానంతరం ఆగతా. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. కేంద్రీయ గృహ సహకారితా మంత్రి అమిత షాహ ఏఐ తథా డీప్ టెక్ ఇత్యతౌ భవిష్యస్య అర్థవ్యవస్థాయాః ముఖ్యస్తంభౌ ఇతి వర్ణితవాన్. अद्य गुजरातस्य अहमदाबाद नगरे मिलियन माइंड्स टेक पार्क फेज वन तथा ग्रैमी सिटी कैंपस इत्येतयोः उद्घाटनं कुर्वन् सः अवदत् यत् भारतं विश्वस्य प्रत्येकस्मिन् उदयोन्मुख क्षेत्रे अग्रणी अभवत्।
12: आने वाले 25 साल में जो सेक्टर विश्व की अर्थनीति को विश्व के अर्थतंत्र को दिशा देंगे वो सभी क्षेत्र में आज भारत फाउंडर बनकर अपनी मजबूत उपस्थिति को दर्ज करा रहा है और यही बता रहा है कि भारत का भविष्य बहुत सुनहरा है। एआई और डीप टेक के जो भविष्य है इसके लिए इसके जैसे टेक पार्क बहुत बड़ा काम भी करेंगे और इसको आगे भी बढ़ाएंगे।
10: केन्द्रीय नवीकरणीयोर्जा मंत्री प्रह्लाद जोशी अवदत् यत् भारत देशेन एकस्मिन्नेव दिने 4.6 गीगावाट परिमिता अभिलेखीय उच्च विद्युत आवश्यकता सफलतया पूरिता। एकस्मिन् निजी आंग्ल समाचारपत्रेण सह वार्तालापे श्रीजोशी महोदयः उक्तवान् यत् विद्युत आवश्यकतायाः प्रायः 33% नवीकरणीयोर्जा स्रोतैः पूरितम्। तेनोक्तं यत् भारतस्य विद्युत संरचना अधुना अधिका सुदृढा भविष्याय च सज्जा अस्ति। मंत्री अग्रे उक्तवान् यत् एतत् परिवर्तनं ऊर्जा क्षमतायाः तीव्र विस्तारं विद्युतिकीय सुदृढीकरणं तथा च राष्ट्रस्य विकासपथे स्वच्छोर्जायाः वर्धमानं योगदानं प्रदर्शयति। त्रिवेंद्रम न्यू दिल्ली राजधानी एक्सप्रेस रेलयानस्य पृष्ठभागे जातस्य अग्निकाण्डस्य उच्चस्तरीयान्वेषणस्य आदेशः रेलमन्त्रालयेन प्रदत्तः। अद्य प्रातः प्रायः 5:15 कोटा संभागस्य नागडा क्षेत्रस्य समीपे त्रिवेंद्रम न्यूदेल्ही राजधानी इत्यत्र एकः गार्डकोचः एकः एसी थ्री टियर इत्येतयोः द्वयोः कोचयोः अग्निप्रकोपः अभवत्। मन्त्रालयः अवदत् यत् कोचमध्ये सुरक्षाव्यवस्थायाः तक्षणमेव कार्यं कृतम्, रेलयानं च स्वयमेव स्थगितम्। रेलचालकदलेन तत्क्षणमेव प्रभावितौ उभौ कोचौ पृथक् कृतं तथा च अस्यां घटनायां यात्रिणः क्षतेः कापि सूचना नास्ति। विश्वस्वास्थ्यसङ्घटनेन इबोला महामार्याः घोषणा कृता। कांगो लोकतांत्रिक गणराज्य तथा युगांडा देशयोः प्रसृतं कोरोना विषाणोः प्रकोपं अन्तर्राष्ट्रियस्तरे सार्वजनिक स्वास्थ्य आपत्कालरूपेण घोषितमस्ति। विश्वस्वास्थ्यसङ्घटनस्य महानिदेशकः टेड्रोस अधानोमा घेब्रेयसस इत्यनेन 300+ संदिग्ध प्रकरणानां तथा 88 मृत्यूनां विवरणानंतरं एषा निर्णयः प्रदत्तः। डब्ल्यूएचओ संस्थया सामाजिक अंतर्जालीय पटले प्रकाशिते संदेशे स्पष्टतया उक्तं यत् अयं प्रकोपः कोविड-19 इव वैश्विक महामारी आपत्कालस्य श्रेण्यां नागच्छति तथा च अन्तर्राष्ट्रिय सीमाः न निरोधव्याः इति परामर्शः अपि प्रदत्तः। स्वास्थ्य अधिकारिभिः उक्तं यत् अयं प्रकोपः इबोला विषाणोः दुर्लभेन बंडिवुग्यो प्रभेदेन सम्बद्धः अस्ति, यस्य कृते अधुना किमपि स्वीकृतम् उपचारः उपवा उपलब्धः नास्ति। इबोला रोगः शरीर द्रव संस्पर्शेन प्रसारं करोति तथा च गभीरां प्रायः प्राणघातिनीं च व्याधिं जनयितुं शक्नोति। बैडमिंटन क्रीडायां भारतस्य श्रेयांसी वाल्लिसेट्टी इत्येषा बाबोजी चाइना मास्टर्स स्पर्धायां महिला एकल क्रीडायां रजत पदकं विजितवती। अद्य नेपाल देशीया पर्वतारोही कामी रीता शेरपा इत्येषा द्वात्रिंशत् वारं माउंट एवरेस्ट शिखरम आरुह्य ऐतिहासं विरचितवती। 55 वर्षीया एषा पर्वतारोही विश्वस्य उच्चतम शिखरं सर्वाधिक वारं

ఈనాటి పల్లెసీమల కార్యక్రమంలో శ్రీమతి కాటంగారి కృష్ణమ్మ బృందం వారిచే భజనావళి వింటారు.

0: శ్రోతలు, ఇంతవరకు ఈనాటి పల్లెసీమల కార్యక్రమంలో శ్రీమతి కాటంగారి కృష్ణమ్మ బృందం వారిచే భజనావళి విన్నారు.
1: తొంభై సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈశ్వరం మాత్రం ఎప్పటికీ మారదు. తొంభై వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

ఇంటికి నేను ఎలా

0: వ్యవసాయ సూచనలు.
1: స్వయం ఉపాధిగా కౌజు పక్షుల పెంపకాన్ని గురించి తెలుసుకుందాం. కౌజు పక్షుల్ని వాడుక భాషలో పరిఘ పక్షులు అని, ఆంగ్లంలో జపనీస్ క్వైల్స్ అని, హిందీలో బాటర్ అని అంటారు. మొదటిసారి వీటిని జపాన్ దేశంలో పెంచేవారు, అందువల్ల వీటికి జపనీస్ క్వైల్ అనే పేరు వచ్చింది. వీటిని తక్కువ స్థలంలో తక్కువ పెట్టుబడితో స్వల్ప వ్యవధిలో పెంచి ఎక్కువ లాభాలు పొందొచ్చు. ఈ కౌజు పక్షుల్లో వివిధ రకాల జాతులున్నాయి. వీటిలో ముఖ్యంగా క్యారీ ఉత్తమ్, క్యారీ ఉజ్వల్, క్యారీ స్వీత, క్యారీ బ్రౌన్, క్యారీ నసహీర్, క్యారీ పీర్ల్ మొదలైనవి ఏవియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు. ఇక నందనం క్వేల్ ఈ రకాన్ని చెన్నైలోని తణువాస్ నందనం వారు రూపొందించారు. ఈ కౌజు పక్షులు ఏడాదికి 210 నుండి 305 వరకు గుడ్లను పెడతాయి. గుడ్డు బరువు 9 నుంచి 14 గ్రాములు ఉంటుంది. పక్షులు 5 వారాల్లో 170 నుండి 250 గ్రాముల వరకు బరువు పెరుగుతాయి. ఈ కౌజు పక్షుల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలను గనక మనం చూసినట్లయితే, ఇవి చాలా చిన్న పక్షులు కాబట్టి వీటిని పెంచడానికి కొద్దిపాటి స్థలం సరిపోతుంది. ఒక బాయిలర్ కోడిని పెంచే స్థలంలో 8 నుంచి 10 కౌజు పక్షుల్ని పెంచుకోవచ్చు. ఈ పక్షులు చిన్న వయసులోనే లైంగిక పరిపక్వతకు వస్తాయి. అందువల్ల 1 సంవత్సర కాలంలో వీటి ఉత్పత్తి 3 నుండి 4 తరాల వరకు జరుగుతుంది. ఇవి త్వరగా యుక్త వయస్సుకు వచ్చి 6 నుండి 7 వారాల వయస్సులో గుడ్లు పెట్టడం ప్రారంభిస్తే 10వ వారం చివరికల్లా 80% గుడ్లు పెట్టడం పూర్తవుతుంది. తక్కువ ఆహారం తిని ఎక్కువ గుడ్లు పెడతాయి. ఏడాదికి 250 నుంచి 280 గుడ్లు లభిస్తాయి. 100 కౌజు పక్షులకి 2 కిలోల దాణా సరిపోతుంది. మామూలు కోడి పిల్లలకి ఇచ్చే దాణా కంటే ఇది చాలా తక్కువ. బ్రాయిలర్ కోళ్లతో పోలిస్తే పెట్టుబడి చాలా తక్కువ. పైగా వీటిని తక్కువ వయస్సులో, అంటే 5 వారాల వయస్సులోనే అమ్ముకోవచ్చు. వీటికి వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువ. గ్రామీణ మహిళలు, నిరుద్యోగులు వీటిని పెంచడం ద్వారా మంచి లాభాలు పొందొచ్చు. ఇక ఈ కౌజు పిట్టల మాంసం విశిష్టతను గనక మనం చూసినట్లయితే, వీటి మాంసం రుచిగా తక్కువ కొవ్వు కలిగి ఉంటుంది. ఇది అన్ని రకాల నరాల సంబంధిత సమస్యలకి ఔషధంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జీర్ణకోశ సంబంధిత వ్యాధులను నయం చేయడంలోనూ, శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో కూడా క్వెయిల్ మాంసం తోడ్పడుతుంది. ఈ క్వెయిల్ మాంసం గర్భిణీలకి మంచి పౌష్టికాహారం. పరిఘ పక్షి మాంసంలో తేమ 73.93%, మాంసకృతులు 20.54%, కొవ్వు 3.85%, పిండి పదార్థాలు 0.56%, లవణాలు 1.12% ఉంటాయి. కౌజు పక్షులు 5 నుంచి 6 వారాల వయసులో ఆడపక్షులు 175 నుంచి 200 గ్రాములు, మగపక్షులు 130 నుండి 150 గ్రాముల బరువు తూగుతాయి. 140 గ్రాముల పక్షి నుంచి 100 గ్రాముల మాంసం వస్తుంది. వీటి మాంసం నుంచి అనేక పదార్థాలు తయారు చేసుకోవచ్చు. వీటి మాంసంతో పచ్చడి, తందూరి చేసుకుంటారు. ఇక కౌజు పిట్టల గుడ్ల విశిష్టతను గనక మనం చూసినట్లయితే, ఈ కౌజు పక్షుల గుడ్డు పెంకుపైన తెలుపు గోధుమ రంగు మచ్చలుండి కోడిగుడ్డులో సరిగ్గా 1/5 వంతు ఉంటుంది. ఒక్కో కౌజు గుడ్డు 10 గ్రాముల బరువు ఉంటుంది. పోషక విలువల దృష్ట్యా కౌజు గుడ్డు కోడిగుడ్డుకు దాదాపు సమానంగా ఉంటుంది. ఈ గుడ్డులో కాల్షియం, భాస్వరం, ఐరన్, పొటాషియం, విటమిన్ B1, B2, A ఎక్కువగా ఉంటాయి. పచ్చసొన, తెల్లసొన 39:61 నిష్పత్తిలో ఉంటాయి. ఈ కౌజు పక్షుల పెంపకంలో కొన్ని మెలకువలని పాటించాలి. పొదిగించే విషయానికి వచ్చినట్లయితే, 7 నుండి 10 రోజులు మించకుండా నిల్వ చేసిన గుడ్లనే పొదగడానికి ఉపయోగించాలి. క్వెయిల్ గుడ్లని 18 రోజులు పొదిగించి పిల్లల్ని చేయించవచ్చు. కోడిగుడ్డుని పొదిగించడానికి ఉపయోగించే పొదుగు యంత్రాలు వీటికి కూడా ఉపయోగించవచ్చు. పొదుగు యంత్రంలో సరైన ప్రమాణంలో శుభ్రమైన గాలి ప్రసరించడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. కోడిగుడ్డుకు ఉపయోగించే సెట్టింగ్ ట్రేలు పెద్దగా ఉండడం వల్ల ఆ ట్రేలకు బదులు క్వెయిల్ గుడ్లను అమర్చేందుకు వీలైన ట్రేలు తయారు చేయించుకోవాలి. సమాన కాలపరిమితుల్లో గుడ్లని 4 నుండి 8 సార్లు 15వ రోజు వరకు, అంటే గుడ్లని హేచరీలోకి మార్చే వరకు తిప్పాలి. ఇక గుడ్ల నుంచి పొందిన క్వెయిల్ పిల్లలు చాలా తక్కువ బరువుతో, అంటే 8 నుంచి 10 గ్రాముల బరువుతో సున్నితంగా ఉంటాయి. కాబట్టి వీటిని సాధారణ వాతావరణ పరిస్థితుల్లో పెంచడం వీలు కాదు. దీనికోసం ప్రత్యేక బ్రూడింగ్ పద్ధతులని చేపట్టి క్వెయిల్ పిల్లల మరణాల శాతాన్ని తగ్గించాలి. ఈ బ్రూడింగ్ని రెండు పద్ధతుల్లో చేయొచ్చు. మొదటిది డ్రిప్ లిటర్ పద్ధతి, అంటే నేల మీద. ఈ పద్ధతిలో పిల్లల్ని నేల మీద పరిచిన వరి పొట్టు మీద పెంచుతారు. వరి పొట్టు మీద కాగితాన్ని లేదా గోనె సంచుల్ని పరుచుకోవాలి. ఈ పద్ధతిలో ఒక చదరపు అడుగు స్థలంలో 4 నుండి 6 పక్షుల్ని పెంచొచ్చు. బ్రూడింగ్ కోసం షెడ్కి రెండు వైపులా తెరలు కట్టాలి. బొగ్గుల కుంపటిని కానీ వంట గ్యాస్ని కానీ ఉపయోగించి షెడ్లో ఉష్ణోగ్రతను కావలసిన వరకు ఉండేలాగా చూసుకోవాలి. బ్రాయిలర్ క్వెయిల్ పెంపకం కోసం అయితే ఈ పద్ధతి మంచిది. ఇక రెండవ పద్ధతి బ్యాటరీ బ్రూడింగ్ పద్ధతి. బ్యాటరీ బ్రూడింగ్ పద్ధతి అంటే కేజెస్లో పెంచుకునే విధానం. ఈ పద్ధతిలో 3 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల ఎత్తు ఉన్నటువంటి కేజీలని తయారు చేసి ఆ కేజీలలో 2 వారాల వయస్సులోపు పిల్లల్ని 100 వరకు, 3 నుంచి 6 వారాల వయస్సు గల పక్షుల్ని 50 వరకు ఉంచవచ్చు. తీగతో తయారు చేసిన ఫ్లోర్ మీద బ్రూడింగ్ జరుగుతుంది. బ్రూడింగ్ పంజరాల్లో కనుక చేస్తే పిల్లల కాళ్ళు వైర్లలో ఇరుక్కుని విరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికోసం వైర్ పైన వంకీలు కలిగిన పేపర్ని పరచాలి. మొదటి 3 నుండి 5 రోజుల పాటు దాణాను కూడా ఈ పేపర్ పైనే చల్లాలి. ఆ తర్వాత దాణా తొట్టెల్ని అమర్చాలి. ఈ విధానంలో తక్కువ స్థలంలో ఎక్కువ పిల్లల్ని పెంచవచ్చు. ఈ పద్ధతికి మొదట పెట్టుబడి ఎక్కువైనప్పటికీ పక్షుల పెంపకంలో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. గుడ్ల కోసం పెంచే క్వెయిల్ పక్షుల్ని కేజెస్లో పెంచడం లాభదాయకంగా ఉంటుంది. పొదిగిన క్వెయిల్ పక్షి పిల్లల్ని ఇంక్యుబేటర్ నుంచి సరాసరి బ్రూడర్కి తీసుకురావాలి. బ్రూడర్ ఉష్ణోగ్రత ఇంక్యుబేటర్ ఉష్ణోగ్రత కంటే కొంచెం తక్కువగా ఉండాలి. ఈ పక్షుల్లో బ్రూడింగ్ వ్యవధి 10 రోజులుగా ఉంటుంది. నీటి పాత్రల్ని రోజూ శుభ్రం చేస్తూ పరిశుభ్రమైన నీటిని వీటికి అందించాలి. తొలి 2 వారాల వయసులో క్వెయిల్ పిల్లలు నీటి తొట్టెల్లో పడిపోకుండా చూసుకోవాలి. నీళ్ల తొట్టెల్లో గోళీలని వేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది. గుడ్డు నుండి పిల్లలు బయటకు వచ్చిన మొదటి రోజు ఆడ మగ పక్షుల్ని గుర్తించడం కష్టం. 3 వారాల తర్వాత ఈ తేడాన్ని తెలుసుకోవచ్చు. ఆడపక్షులు మగవాటి కంటే పెద్దగా ఉంటాయి. ఆడ క్వెయిల్ పక్షి ఛాతి వెడల్పుగా ఉండి గోధుమ రంగు ఈకలు వాటిపైన నల్లని చుక్కలతో ఉంటుంది. మగపక్షి ఛాతి భాగం చిన్నగా ఉండి గోధుమ రంగు తెల్లటి ఈకలతో సరిసమానంగా కప్పబడి ఉంటుంది. ఈ పక్షులు 7 వారాల వయసులో గుడ్లు పెడతాయి. 8వ వారంలో 50% గుడ్లు ఉత్పత్తి చేసే స్థితికి చేరుకుంటాయి. శ్రేష్టమైన గుడ్ల ఉత్పత్తి కోసం ఆడ మగ పక్షుల నిష్పత్తి 1:3 కన్నా మించకూడదు. ప్రత్యుత్పత్తి కాలంలో మంచి పోషకాహారం అందచేయాలి. 500 ఆడ క్వెయిల్ పక్షులతో మనం వారానికి 1500 క్వెయిల్ పిల్లల్ని ఉత్పత్తి చేయొచ్చు. 3 వారాల తర్వాత వీటికి ఈకలు బాగా పెరుగుతాయి. కాబట్టి వీటికి అంతగా వేడిని అందించాల్సిన అవసరం ఉండదు. 6 వారాల తర్వాత గుడ్లు పెట్టే పక్షుల్ని వేరు చేయాలి. మాంసం కోసం పెంచే పక్షుల్ని 5 వారాల వయసులో అమ్ముకోవచ్చు. గుడ్లు పెట్టే క్వెయిల్ పక్షులు 7 వారాల వయసులో గుడ్లు పెట్టడాన్ని ప్రారంభించి సంవత్సరానికి 280 గుడ్లను వరకు పెడతాయి. సాధారణంగా కోడి 75% గుడ్లు ఉదయం పూట పెడుతుంది. కానీ క్వెయిల్స్ మధ్యాహ్నం 3 నుండి 6 గంటల సమయంలో 70% గుడ్లని పెడతాయి. అంతేకాకుండా 20% గుడ్లు వెలుతురు లేని చోట పెడతాయి. క్వెయిల్స్ మొదటి సంవత్సరంలో పెట్టిన గుడ్లలో 48% మాత్రమే 2వ ఏడాది పెడతాయి. పోషణకయ్యే ఖర్చు మొత్తం క్వెయిల్స్ పెంపకానికి అయ్యే ఖర్చులో సుమారు 70% వరకు ఉంటుంది. అంతేకాకుండా సరైన పెరుగుదలకి, మంచి ఉత్పత్తికి, అంటే గుడ్లు మాంసం ఉత్పత్తికి శాస్త్రీయ పద్ధతిలో పోషకాహారం ఇవ్వడం ఎంతైనా అవసరం. వాటి వయస్సు, ఉత్పత్తి స్థాయిని అనుసరించి పోషకాహారం మోతాదు మారుతూ ఉంటుంది. క్వెయిల్స్ పెంపకంలో యాజమాన్య పద్ధతులు మాంసపు రకానికి కానీ గుడ్ల రకానికి కానీ తేడా లేదు. కానీ ప్రత్యేకించి అభివృద్ధి పరిచిన క్వెయిల్ రకాలను మాంసం కోసం వాడడం మంచిది. మాంసానికి పెంచే క్వెయిల్స్ను 5 వారాల వయస్సులోనే మార్కెట్ చేయడం మంచిది. ఎందుకంటే అప్పటికే అవి సుమారు 150 గ్రాముల బరువు పెరుగుతాయి. అప్పుడే డ్రెస్సింగ్ చేసి తినగలిగిన క్వెయిల్ బరువు 70% ఉంటుంది. బతికి ఉన్న కౌజు పిట్టలో 70 నుండి 73% మాంసం బరువు ఉంటుంది. సాధారణంగా 140 గ్రాముల కౌజు పిట్ట నుంచి 100 గ్రాముల మాంసం వస్తుంది. ప్రస్తుతం ఒక కౌజు పిట్ట ధర 50 రూపాయలుగా ఉంది. ఒక కౌజు గుడ్డు ధర 3 నుంచి 4 రూపాయలుగా ఉంది.
0: వ్యవసాయ సూచనలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2లో ఈ పూట ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు.

7:05 తెలుగులో వార్తా ప్రసారం, 7:15 పంట సేవలు కార్యక్రమంలో రైతు స్థాయిలో జీవరసాయనాల తయారీ విధానం, డాక్టర్ కె రేవతి సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ కృషి విజ్ఞాన కేంద్ర ఘంటసాల కృష్ణా జిల్లా, వీరి ప్రసంగం ఉంటుంది. జానపద గీతమైన వచ్చు, అనంతరం వ్యవసాయంలో నీటి యాజమాన్యం గురించి తెలుసుకోవచ్చు. 7:45 సినీ గీతాలు వినవచ్చు. ఇక 8:00 అమరభారతి సంస్కృత కార్యక్రమంలో సంస్కృత చాటువులలో హాస్యం, శ్రీమతి ఎన్ వెంకటలక్ష్మి జోత్స్న గారి ప్రసంగం ఉంటుంది. ఇక రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంతో నా అనుబంధం అనే అంశం గురించి విజయవాడ నగరపాలక సంస్థ తొలి మేయర్ శ్రీ జంధ్యాల శంకర్ గారి ప్రసంగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఇక రాత్రి 8:30 తెలుగులో వార్తా ప్రసారం, 8:40 దేశభక్తి గీతం వినవచ్చు. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు వింటారు. ఇక రాత్రి 11:10 నుండి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాల రిలే వినవచ్చు. ఇవి ఈ పూట ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

తెలుగు సాహితీ మణితీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. నెదర్లాండ్స్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ చేరుకున్నారు.

కేరళలో వీడి సతీశన్ నేతృత్వంలోని మంత్రివర్గం రేపు ప్రమాణ స్వీకారం చేస్తుంది. శత్రుదేశాలు తనపై దాడి కోసం ఉద్దేశించిన సైనిక సామగ్రి రవాణాను హోర్ముజ్ జలసంధి నుంచి ఇకపై అనుమతించబోనని ఇరాన్ స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటన ముగించుకుని 5 దేశాల పర్యటనలో భాగంగా 3వ విడతలో ఈ సాయంత్రం స్వీడన్లోని గోతెన్బర్గ్ చేరుకున్నారు. ప్రధానమంత్రి విమానం ఆ దేశ వైమానిక పరిధిలోకి ప్రవేశించగానే స్వీడన్కు చెందిన గ్రైపెన్ యుద్ద విమానాలు దానికి రక్షణగా తోడుగా వచ్చాయి. గోతెన్బర్గ్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రి మోదీకి ఘన స్వాగతం లభించింది. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. స్వీడన్లో తన 2 రోజుల పర్యటనలో భాగంగా మోదీ తన స్వీడన్ ప్రధానమంత్రితో కలిసి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ద్వైపాక్షిక సంబంధాలన్నింటినీ సమీక్షిస్తారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, కృత్రిమ మేధస్సు, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్స్, సప్లై చైన్స్, రక్షణ, అంతరిక్షం, వాతావరణంలో మార్పుల కోసం తీసుకునే చర్యలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారం కోసం కొత్త మార్గాలు అన్వేషించాలని ఇరు పక్షాలు భావిస్తున్నాయి. ఇద్దరు ప్రధానమంత్రులు కలిసి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాండర్ లేన్తో కలిసి ప్రముఖ పాన్ యూరోపియన్ వ్యాపార వేదిక అయిన యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గోతెన్బర్గ్కు బయలుదేరే ముందు డచ్ ప్రధానమంత్రి రాబ్ చెటన్ స్వయంగా ఆమ్స్టర్డామ్ విమానాశ్రయానికి వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వీడ్కోలు పలికారు. నెదర్లాండ్స్లో తన 2 రోజుల పర్యటనలో ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, కీలక క్రిటికల్ మినరల్స్, ఇతర ముఖ్య రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాలు 17 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితి, ప్రపంచన ఇంధన సరఫరా, వాణిజ్య నెట్వర్క్లపై దాని ప్రభావాల పట్ల ఇద్దరు నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన నెదర్లాండ్స్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిచ్చిందని ప్రధానమంత్రి మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 2 దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చడం ద్వారా నీటి వనరులు, సెమీకండక్టర్లు, ఆవిష్కరణలు, రక్షణ, సస్టైనబిలిటీ, మొబిలిటీ రంగాల్లో సహకారాన్ని విస్తరించడం ద్వారా ఇరు దేశాలు భవిష్యత్తు కోసం ప్రతిష్టాత్మకమైన రోడ్ మ్యాప్ రూపొందించాయని మోదీ చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు వీడి సతీశన్ నేతృత్వంలోని కొత్త కేరళ ప్రభుత్వం రేపు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. 10 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ, హైడ్రామాకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 14వ తేదీన సతీశన్ను తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3/2 వంతుల కంటే ఎక్కువ మెజారిటీని సాధించింది. అయితే వివిధ వర్గాల లాబియింగ్, క్షేత్రస్థాయిలో కార్యకర్తల నిరసనల కారణంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయడంలో కూటమికి కొంత సమయం పట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన వీడి సతీశన్ రేపు ఉదయం కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వీడి సతీశన్ ఈ సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి మంత్రుల జాబితాను అందజేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో దాదాపు 12,000 మంది కూర్చోవడానికి వీలుగా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25వ తేదీన ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి భవన్లో జరిగే మొదటి పౌర పురస్కార ప్రదాన వేడుకలో రాష్ట్రపతి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందజేస్తారని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఈ ఏడాది భారత ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులు ప్రకటించింది. వీటిలో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలున్నాయి. అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలుండగా 16 మందికి మరణానంతరం ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో పద్మ అవార్డులైన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ముఖ్యమైనవి. 1954లో ప్రారంభించిన ఈ అవార్డులను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, వాణిజ్యం, పరిశ్రమల సహా వివిధ రంగాల్లో విశిష్టమైన, అసాధారణమైన విజయాలు సాధించిన వారిని గుర్తించి ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి.

0: ఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు బెంగళూరు ముంబై మధ్య కొత్త ఎక్స్ప్రెస్ రైలు సర్వీస్ను వర్చువల్ గా ప్రారంభించారు. ఇది కర్ణాటక మహారాష్ట్రాల మధ్య రైలు అనుసంధానాన్ని మరింతగా పెంచుతుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అశ్విని వైష్ణవ్, దక్షిణ ఉత్తర కర్ణాటక ప్రజల చిరకాల డిమాండ్లు ఇప్పుడు నెరవేరుతున్నాయన్నారు. బెంగళూరు ముంబైల మధ్య వందే భారత్ స్లీపర్ సర్వీస్ త్వరలోనే ప్రారంభం కానుందని కూడా ఆయన ప్రకటించారు. రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్దిని గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ కర్ణాటకలో ప్రస్తుతం 12 జతల వందే భారత రైళ్లు నడుస్తున్నాయని మంత్రి చెప్పారు. బెంగళూరును హైదరాబాద్, చెన్నైతో అనుసంధానించే బుల్లెట్ రైల్ కారిడార్లకు కూడా ఆమోదం లభించిందని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న, కనీసంధ్ర వద్ద 270 కోట్ల రూపాయల వ్యయంతో వందే భారత్ స్లీపర్ మెయింటెనెన్స్ డిపోను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కర్ణాటకలో 61 రైల్వే స్టేషన్లను 2000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చుతో పునరాభివృద్ది చేస్తున్నామని, ఇప్పటికే 9 స్టేషన్లలో పనులు పూర్తయ్యాయని కూడా రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది. మయన్మార్కు చెందిన డ్రగ్స్ ముఠా నాయకుడు థాన్చిన్ తువాంగ్ను ఢిల్లీలో అరెస్ట్ చేయడం ద్వారా భారత మయన్మార్ సరిహద్దులో పనిచేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా నెట్వర్క్లపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఒక పెద్ద విజయం సాధించింది. విస్తృతమైన నిఘా, ఇంటెలిజెన్స్ సమాచారం, అంతర్రాష్ట సమన్వయం, నిరంతరం తీసుకుంటున్న చర్యల ద్వారా ఈ అరెస్టు జరిగిందని ఎన్సీబీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఎన్సీబీ నమోదు చేసిన 2 కేసులతో సహా పలు డ్రగ్స్ చట్టాల అమలు సంస్థల పరిధిలోని ఎన్డీపీఎస్ చట్టం కేసుల్లో థాన్చిన్ తువాంగ్ మోస్ట్ వాంటెడ్ నిందితుడిగా ఉన్నాడు. ఖోజార్లోని దుల్తే సమీపంలో 14 కిలోల మెథంపెటమైన్, 2.8 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్న 2024 ఎన్సీబీ కేసులో, అలాగే ఐజ్వాల్లో 49.1 కిలోల మెథంపెటమైన్ స్వాధీనం చేసుకున్న 2025 కేసులో తువాంగ్ ప్రధాన నిందితుడని బ్యూరో పేర్కొంది. మిజోరాం, మణిపూర్, అస్సాం, త్రిపురల మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు బంగ్లాదేశ్కు మాదక ద్రవ్యాల రవాణా నిర్వహించే సరిహద్దు నెట్వర్క్లతో తువాంగ్కు విస్తృతమైన సంబంధాలున్నట్లు విచారణలో తెలిందని బ్యూరో తెలియజేసింది. ప్రపంచ ఇంధన వాణిజ్యానికి అత్యంత కీలకమైన వ్యూహాత్మక జలసంధి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా తాము శత్రువుగా భావించే దేశాల సైనిక పరికరాల రవాణాను ఇకపైన అనుమతించబోనని ఇరాన్ ప్రకటించింది. ఆ దేశ ప్రథమ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రజా ఆరిఫ్ మాట్లాడుతూ, గతంలో టెహ్రాన్ ఈ జలసంధిపై తన పూర్తి సార్వభౌమాధికారాన్ని ఉపయోగించకుండా సంయమనం పాటించిందని, ఇరాన్కు వ్యతిరేకంగా ఉపయోగించేందుకు ఉద్దేశించిన సైనిక కార్గోను కూడా ఈ జలసంధి గుండా వెళ్లడానికి అనుమతించిందని తెలియజేశారు. అయితే ఇకపై ఆ విధానం మారుతుందని ఆయన స్పష్టం చేశారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో నిర్దేశిత మార్గం ద్వారా నౌకాదళం ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఇరాన్ ఒక యంత్రాంగాన్ని అభివృద్ది చేసిందని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ అధిపతి ఇబ్రహీం అజీజ్ నిన్న ప్రకటించారు. ఈరోజు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1865లో ప్యారిస్లో డిజిటల్ సాంకేతికతలకు సంబంధించిన యునైటెడ్ నేషన్స్ సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ను స్థాపించిన గుర్తుగా ఈరోజు జరుపుకుంటారు. ఇంటర్నెట్, ఇతర సమాచార సమాజ సాంకేతికతల ఉపయోగం వల్ల సమాజాలకు, ఆర్థిక వ్యవస్థలకు లభించే అవకాశాలపై అవగాహన పెంచడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తపోటు నివారణ దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. రక్తపోటు అవగాహన మాసంలో భాగంగా ఈరోజు జరుపుకుంటారు. అధిక రక్తపోటు వల్ల వచ్చే ప్రమాదాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, నివారణ, గుర్తింపు, నియంత్రణను ప్రోత్సహించడం ఈరోజు ముఖ్యోద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో ధర్మశాలలో పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 222 పరుగులు చేసింది. ఈరోజు జరిగే మరో మ్యాచ్లో 7:30 ఢిల్లీ క్యాపిటల్స్ అటు రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. నెదర్లాండ్స్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ చేరుకున్నారు. కేరళలో వీడీ సతీశన్ నేతృత్వంలోని మంత్రివర్గం రేపు ప్రమాణ స్వీకారం చేస్తుంది. శత్రుదేశాలు తనపై దాడి కోసం ఉద్దేశించిన సైనిక సామగ్రి రవాణాను హోర్ముజ్ జలసంధి నుంచి ఇకపైన అనుమతించబోనని ఇరాన్ స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో రైతు స్థాయిలో జీవ రసాయనాల తయారీ విధానం ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ కె రేవతి గారి ప్రసంగం వింటారు.
1: ముందుగా అసలు జీవ రసాయనాలు ఎందుకు ఈ వ్యవసాయ రంగంలో ప్రాచుర్యం పొందాయి అని చూసుకుంటే గనక, మనము సాగు చేసే వ్యవసాయ పంటలు కానివ్వండి, ఉద్యాన పంటలు కానివ్వండి, వాటిని అనేక రకాల చీడపీడలు ఆశించి మనకు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. వీటి నివారణకు మనం కేవలం రసాయన పురుగు మరియు తెగుల మందులపై ఆధారపడకుండా తక్కువ ఖర్చుతో పురుగు యొక్క ఉధృతిని తగ్గించే పద్ధతులనే మనము రసాయనేతర పద్ధతులు అని అంటూ ఉంటాం. ప్రస్తుత ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించుట వలన మనకి పంటల్లో చీడపీడల ఉధృతి అనేది తీవ్రమవుతున్నది. తక్కువ స్థాయిలో ఉన్న చీడపురుగు కూడా గరిష్ట స్థాయికి పెరిగి పంటలకు అధిక నష్టాన్ని కలుగజేస్తున్నాయి. వీటికి గల ప్రధాన కారణాలు గనక మనం చూసుకున్నట్లయితే, విషప్రభావం కలిగిన పురుగు మందులను సిఫారసు చేసిన మోతాదుకు మించి వాడడం, అలానే 2-3 కీటకనాశనులు కానీ రసాయన తెగుళ్ల మందులను కానీ మిశ్రమాలను వినియోగించడం ద్వారా కూడా ఈ పురుగు మరియు శిలీంధ్రాల్లో రసాయన మందులను తట్టుకునే శక్తి పెరగడమే కాక పంట ఉత్పత్తులలో రసాయనాల యొక్క అవశేషాలు కూడా మనము అధిక శాతంలో ఉండడం అనేది గమనించడం జరుగుతోంది. ఈ దృష్ట్యా ప్రస్తుతం సమగ్ర సస్యరక్షణ చర్యలను రైతులు సమయానుకూలంగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రసాయనేతర పద్ధతులు, ముఖ్యంగా సేద్య పద్ధతులు, యాంత్రిక పద్ధతులు, భౌతిక పద్ధతులు మరియు జీవ నియంత్రణ పద్ధతులు అనేవి ప్రధానమైనవి. ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో పంటలను ఆశించే చీడపురుగులను అదుపులో ఉంచడానికి సహజ శత్రువులను ఉపయోగించడమే ఈ జీవ నియంత్రణ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ జీవ నియంత్రణ పద్ధతులను రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా వాడడం వలన పర్యావరణ సమతుల్యత పాటించబడుతూ అవశేష రహిత నాణ్యత కలిగిన పంట ఉత్పత్తులను మనము సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జీవ నియంత్రణ పద్ధతులు ప్రస్తుతం ఎంతగానో ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ సహజ శత్రువులు ప్రధానంగా 3 రకాలు. ఏంటి అంటే పరాన్నజీవులు, బదనికలు, అలానే రోగాలను కలజేసే సూక్ష్మజీవులు. వీటిల్నే మనము జీవరసాయనాలు అంటాం. సూక్ష్మజీవ కీటకనాశనులు అంటే బ్యాక్టీరియా, ఫంగస్ మరియు వైరస్ వంటి సూక్ష్మజీవాలను మనము ఉపయోగించి ఈ కీటకాలను, రోగాలను కలగజేసి తద్వారా ఈ కీటకాలను నియంత్రించే పద్ధతి. ట్రైకోడర్మా, విరిడే, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్, న్యూక్లియో పాలిహెడ్రోజిస్ వైరస్ NPV ద్రావణం అంటాము, అలానే బ్యాసిల్లస్ థురింజెన్సిస్ BT, ఇవన్నీ కూడా మనకి జీవరసాయనాల్లో ఉదాహరణలు. వీటి యొక్క ముఖ్య ప్రాముఖ్యత విషయానికి వస్తే గనక ఇవి పర్యావరణానికి చాలా వరకు కూడా సురక్షితం. ఎందుకంటే వీటికి రసాయన కీటకనాశుల్లాగా నేల కానీ నీరు కానీ కాలుష్యం అనేది జరగదు, అలానే జీవ వైవిధ్యాన్ని ఎంతగానో కాపాడుతూ ఉంటాయి. మన ఆరోగ్యానికి ఇవి హానికరం కాదు. రైతులు కానీ వినియోగదారులు కానీ చాలా వరకు కూడా సురక్షితంగా వీటిని వినియోగించవచ్చు. మనం పంటల్లో వాడే రసాయన అవశేషాలు కానీ, మనకి పంటల్లో రసాయన అవశేషాలు అనేవి పంట ఉత్పత్తుల్లో ఉండవు. అనగా రసాయన రహిత పంట ఉత్పత్తులు మనము నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధించుకోవచ్చు. ఇవి మిత్ర కీటకాలపైన ప్రభావం అనేవి ఎటువంటి ప్రభావం చూపించవు. ఎందుకంటే ఇవి మనకి మిత్ర కీటకాలైన లేడీబర్డ్ బీటిల్ కానివ్వండి, తేనెటీగలు కానివ్వండి, ఇంకా వేరే ఇతర పురుగులు కూడా మనకి ఎలాంటి రసాయన పురుగు మందులు వినియోగించడం వల్ల నష్టపోతాయి. కాబట్టి ఈ జీవ రసాయనాలు వినియోగించడం వల్ల ఈ మిత్ర పురుగుల పైన ఎలాంటి హాని అనేది జరగదు. తద్వారా సమతుల్యత అనేది, అంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. ఈ జీవరసాయనాలు వినియోగించడం వల్ల నిరోధక శక్తి అనేది చాలా వరకు తక్కువగా వృద్ధి చెందుతుంది. కీటకాలు త్వరగా ఈ రెసిస్టెన్స్ అనేవి డెవలప్ చేసుకోవు. సో దీర్ఘకాలంగా ఇవి ప్రభావితంగా ఉంటాయి. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ ఉంటాయి. అలానే సూక్ష్మజీవులు నేలలో పెరిగి పోషకాల లభ్యతను కూడా పెంచుతాయి. కాబట్టి మొక్కల వేర్ల పెరుగుదల మెరుగుపడుతుంది. ఈ సమగ్ర కీటక నియంత్రణలో భాగంగా లేదా సమగ్ర సస్యరక్షణలో భాగంగా ఇతర పద్ధతులతో కూడా కలిసి దీన్ని ఉపయోగించవచ్చు. తద్వారా రసాయనాలపైన ఆధారాన్ని కొంతవరకు కూడా తగ్గిస్తుంది. ఖర్చు తక్కువ, అంటే రైతు స్థాయిలో వీటిని మనము చాలా వరకు కూడా తయారు చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే మనకి రసాయనాలపైన పెట్టే పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది, పంట నాణ్యత పెరుగుతుంది. ఏ విధంగా అంటే మనం రసాయనాలు వినియోగించడం కొంతవరకు తగ్గుతుంది కాబట్టి పంటల్లో అవశేషాలు లేకుండా మనము మంచి నాణ్యమైన దిగుబడి మనము సాధించవచ్చు. అలానే ఎగుమతులకు కూడా అనుకూలమైన పంట ఉత్పత్తులు పొందవచ్చు. సహజ శత్రువుల్లో మూడు చెప్పుకున్నాము. ఒకటి బదనికలు, పరాన్నజీవులు, అలానే రోగాలను కలుగజేసే సూక్ష్మజీవులు అని. పరాన్నజీవుల విషయానికి వస్తే గనక ఇవి పంటలకు హాని కలుగజేసే చీడ పురుగులపైన ఆశించే సహజ శత్రువులు. ఈ పరాన్నజీవులు పురుగు యొక్క గుడ్డు దశలోను, గొంగలి పురుగు దశలోను, కోసస్థ దశలోను ఆశించి పురుగుల ఉధృతిని తగ్గిస్తూ ఉంటాయి. ఉదాహరణకి పత్తిలో కాయతొలుచు పురుగు నివారణకు 4 ట్రైకోగ్రామా కార్డులు ఎకరానికి 8 చొప్పున 10 వ్యవధిలో పెట్టుకున్నట్లయితే కాయతొలుచు పురుగు ఉధృతిని కొంతవరకు నియంత్రించుకోవచ్చు. అలానే వరిని ఆశించు కాండం తొలుచు పురుగు మరియు ఆకుముడత పురుగు నివారణకు కూడా 4 ట్రైకోగ్రామా కార్డులను 3 10 వ్యవధిలో మనము పెట్టుకున్నట్లయితే పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోగలం. బదనికల విషయానికి వస్తే గనక ఈ బదనికలు అనేవి వివిధ పంట పొలాల్లో హానికారక పురుగులను భుజించి తమ సంతతిని పెంపొందించుకుంటూ పంటల్లో యొక్క నష్ట పరిమాణాన్ని తగ్గిస్తూ ఉంటాయి. ఈ బదనికల సంఖ్య అధిక శాతంలో ఉంటే గనక రసాయన చర్యలు చేపట్టవలసిన అవసరం అనేది ఉండదు. చుట్టూ చూసుకున్నట్లయితే సాలీడ్లు కానీ, తూనీగలు కానీ, అల్లిక రెక్కల పురుగులు కానీ, అక్షింత పురుగులు, అలాగే గొల్లబామ, ఇవన్నీ కూడా మనకి బదనికల్లో ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇక రోగాలు కలుగజేసే సూక్ష్మజీవుల విషయానికి వస్తే గనక వీటినే మనము జీవరసాయనాలు అని కూడా అంటాము. చీడ పురుగులకు రోగం కలుగజేసే సూక్ష్మజీవులను ఆధారంగా చేసుకొని ఈ జీవరసాయనాలు తయారు చేయబడుతూ ఉంటాయి. ఈ రోగకారక సూక్ష్మజీవులు పురుగు మందుల వలె పిచికారీ చేసుకోవచ్చు. అలానే పురుగులు తేలిగ్గా రోగానికి గురై చనిపోవడం అనేది జరుగుతుంది. ప్రయోగశాలలో ఈ జీవరసాయనాలను వృద్ధి చేసి ఉపయోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో మనము పురుగుల నియంత్రణ సాధ్యపడమే కాక వాతావరణ కాలుష్యాన్ని కూడా కొంతవరకు మనము తగ్గించుకోవచ్చు. ఇవి ముఖ్యంగా 4 రకాలు: బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు, శిలీంద్ర ఆధారిత, వైరస్ ఆధారిత మరియు నులిపురుగుల ఆధారిత జీవరసాయనాలు. ముందుగా బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాల విషయానికి వస్తే గనక ఈ రసాయనాలు అనేవి పురుగు యొక్క శరీరంలో ప్రవేశించిన 7 రోగ లక్షణాలు అనేవి కనపడుతూ ఉంటాయి. బ్యాక్టీరియా జీవరసాయనాలు ఆశించడం వల్ల పురుగులు సహజ ఆకలిని కోల్పోతాయి. నీళ్ల విరోచనాలు మరియు వాంతులతో పురుగులు అనేవి చనిపోవడం జరుగుతుంది. ఉదాహరణకి బేసిల్లస్ తురింజియన్సిస్, బేసిల్లస్ సిరియస్ వంటివి. ఈ రెక్కల జాతి పురుగులైన శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, నామాల పురుగు, కాండం తొలుచు పురుగు వంటి పురుగుల యొక్క లార్వాలను రోగగ్రస్తం చేయడం వల్ల ఈ పురుగుల యొక్క ఉధృతి అనేది తగ్గించుకోవచ్చు. శిలీంద్ర ఆధారిత జీవరసాయనాలు, ఈ రసాయనాలు ఏంటి అంటే పురుగుల శరీరంపై దాడి చేసి వాటి శరీరం లోపలికి ప్రవేశిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి ఆశించిన శిలీంద్రపు రకాన్ని బట్టి పురుగు శరీరంపై తెలుపు, పచ్చ, నలుపు రంగులతో బూజు పదార్థం అనేది ఏర్పడుతూ ఉంటుంది. పురుగు శరీరం గట్టిగా

రాతిలాగా మారుతాయి. ఉదాహరణకి బవేరియా బసియానా, మెటరైజియం ఎనైసోప్లియే మరియు వర్టిసీలియం లెకాని వంటి శిలీంధ్ర ఆధారిత జీవరసాయనాలు 5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున మనము కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ వైరస్ ఆధారిత జీవరసాయనాల విషయానికి వస్తే గనక, వైరస్ వ్యాధికి గురైన పురుగు యొక్క లార్వాలు తొలుత తక్కువగా ఆహారాన్ని తింటాయి, అలానే తర్వాత 5 నుండి 6 రోజుల్లో చనిపోతాయి. చనిపోయే ముందు మొక్కల పైభాగాలకు పాకి తలకిందులుగా వేలాడుతూ ఉంటాయి. ఈ పురుగులు క్రమంగా కుళ్ళిపోయి వైరస్లను విడుదల చేసి కొత్త లార్వాలకు వ్యాధిని వ్యాప్తి చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి ప్రత్తి, మిరప, టమాటా పంటలను ఆశించు శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, వేరుశనగ ఆశించు ఎర్రగొంగలి పురుగు, ఆముదమ పంట నాశించు నామాల పురుగు ఈ వైరస్ ఆధారిత జీవరసాయనాల ద్వారా మనము నివారించుకోవచ్చు. ఇక తెగుళ్ల నివారణలో జీవరసాయనాల పాత్ర గురించి చూసుకున్నట్లయితే, శిలీంధ్ర ఆధారిత రసాయనమైన ట్రైకోడర్మా విరిడి ఒక సమర్థవంతమైన జీవరసాయనం. ముఖ్యంగా వివిధ పంటల్లో ఆశించే ఎండుకుళ్ళు తెగులు, వేరుకుళ్ళు తెగులు, నారుకుళ్ళు తెగులు, వడలు తెగులు నివారణకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఇంకొకటి బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనం. ఇది ఏంటి అంటే సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్. ఈ సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ అనేది పంటల్లో ఆశించు పొడ తెగులు, కాండం కుళ్ళు తెగులు, పొట్టకుళ్ళు తెగులు నివారణకు ఇది దోహదపడుతుంది. వీటిని పిచికారీ రూపంలో ఉపయోగించవచ్చు లేదా మనము నేలకు అందించవచ్చు. అయితే రైతు స్థాయిలో మనము తక్కువ ఖర్చుతో ఏ జీవరసాయనాలు మనం వినియోగించుకోవచ్చు అంటే గనక, మనము రైతు స్థాయిలో ఈ జీవ కీటకనాశనలను తయారు చేయడం అనేది చాలా సులభమైన పద్ధతి, తక్కువ ఖర్చుతో కూడుకున్నది, అలానే పర్యావరణానికి కూడా ఎంతో హితమైనది. ముందుగా వేపగింజల కషాయం చూసుకున్నట్లయితే, ఈ వేపగింజల కషాయంని వివిధ పంటలను ఆశించు రసం పీల్చు పురుగులు అయిన తెల్లదోమ, పేనుబంక, తామర పురుగులు మరియు తొలిదశ గొంగలి పురుగులు ఏవైతే ఉన్నాయో వాటి నియంత్రణకు సాధ్యపడుతుంది. ఈ వేపగింజల కషాయానికి మనకి కావలసిన పదార్థాలు చూసుకున్నట్లయితే, వేపగింజలు 5 కిలోలు, నీరు 100 లీటర్లు, సబ్బు ద్రావణం లేదా సర్ఫ్ పొడి కొద్దిగా. దీని తయారీ విధానం చూసుకున్నట్లయితే, 5 కిలోల వేపగింజలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ పొడిని మనం తీసుకున్న నీటిలో ఒక 12 గంటల పాటు కూడా బాగా నానబెట్టాలి. ఆ తర్వాత ఈ ద్రావణాన్ని అంతా కూడా ఒక పల్చటి గుడ్డతో మనం వడకట్టుకొని, చివరగా ఈ సబ్బు పొడి లేదా సర్ఫ్ పౌడర్ని కలుపుకొని ఈ మొత్తం ద్రావణాన్ని ఉదయం లేదా సాయంత్రం వేళలో పంటలపై పిచికారీ చేసుకోవాలి. ఈ వేప నూనె లేదా ఈ వేప సంబంధిత మందులను ఎప్పుడైతే మనం పంటలపైన పిచికారీ చేశామో అది వికర్షకంగా పనిచేసి తల్లి పురుగుని గుడ్డు పెట్టడానికి ఇష్టపడకుండా తల్లి పురుగుని దూరంగా వికర్షించి మనకి గుడ్డు పెట్టనీయకుండా కాపాడుతుంది. ఒకవేళ పిచికారీ చేసేటప్పటికి అప్పటికే పంట మొక్కల పైన తల్లి పురుగు గుడ్లు పెట్టినా కూడా ఆ సమయంలో మనం పిచికారీ చేసినట్లయితే ఆ గుడ్లు పగిలి చనిపోవడం జరుగుతుంది. ఒకవేళ అప్పటికే మనం పిచికారీ చేసే సమయానికే గుడ్ల నుంచి పొదిగి చిన్న పిల్ల పురుగులు ఉన్న దశలో మనం వేప సంబంధిత మందులను పిచికారీ చేసినట్లయితే, ఇవి ఏంటంటే ఈ చిన్న పురుగులు పెద్ద పురుగులుగా మారకుండా ఈ కుబుస విసర్జన అనేది ప్రక్రియను కూడా ఇది అడ్డుకొని పెద్ద పురుగులుగా మారకుండా మనకి కొంతవరకు కూడా తొలి దశలోనే పంటను రక్షించుకునేలాగా కాపాడవచ్చు. అలానే ఈ ట్రైకోడర్మా విరిడి అంటే నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళు విషయానికి వస్తే గనక, రైతు స్థాయిలో ఈ ట్రైకోడర్మా విరిడిను పెంచుకొని మనం ఉపయోగించడం అనేది చాలా ప్రయోజనకరం. ఇదేంటంటే మట్టి ద్వారా వచ్చే రోగాలను అంటే రూట్ రాట్, విల్ట్, డాంపింగ్ ఆఫ్ వంటి తెగుళ్లను నియంత్రిస్తుంది, అలానే మొక్కల వృద్ధిని మెరుగుపరుస్తుంది. ఈ ట్రైకోడర్మా విరిడి అనేది ఒక ఉపయోగకరమైన ఫంగస్ అంటే జీవ శిలీంధ్ర నాశిని మనకి మేలును కలుగజేసే ఫంగస్ అన్నమాట. ఈ మిత్ర ఫంగస్ అనేది నేల ద్వారా మరియు విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నేలలో ఉన్న హానికరమైన ఫంగస్లన్నింటినీ కూడా అణిచివేస్తుంది, మొక్కల వేర్లకు రక్షణ కలిగిస్తుంది. ఇది ట్రైకోడర్మిన్.

0: కలిపి కవర్లను మనము మూసివేయాలి. ఈ కవర్లను తర్వాత ఒక చల్లటి ప్రదేశంలో లేదా చీకటి ప్రదేశంలో ఒక 10 నుంచి 15 రోజుల పాటు ఉంచాలి. తర్వాత చూస్తే గనక ఈ 10 నుండి 15 రోజుల తర్వాత మనం గమనిస్తే ఈ గింజల పైన ఆకుపచ్చ రంగులో మనకి ఈ శిలీంద్రం గ్రోత్ అనేది వస్తుంది. ఇది ట్రైకోడర్మా పెరుగుదలను సూచిస్తూ ఉంటుంది. అయితే ఈ జీవరసాయనాల వినియోగంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూస్తే కనుక వీటిని సూర్యకాంతి నుంచి దూరంగా ఉంచాలి, ఎలాంటి రసాయన మందులతో కలిపి వాడకూడదు, అలానే మదర్ కల్చర్ నాణ్యత అనేది చాలా ముఖ్యము, నేలలో తేమ శాతం ఉండేలాగా కూడా చూసుకోవాలి వినియోగించడంలో. తర్వాత మనం బయో కన్సార్షియం అని కూడా ప్రస్తుత కాలంలో ఎక్కువగా వింటున్నాము. ఇది ఏంటి అంటే ట్రైకోడర్మా ప్లస్ సూడోమోనాస్ రెండిటి కలయిక. దీనికి ఏంటంటే ట్రైకోడర్మా విరిడే లిక్విడ్ కల్చర్ 1 లీటరు, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ కల్చర్ 1 లీటరు, బెల్లం 1 కిలో, శనగపిండి 1 కిలో, నీరు 1 20 లీటర్లు, ప్లాస్టిక్ డ్రమ్ 1 30 లీటర్లు పట్టే కెపాసిటీ ఉన్న డ్రమ్ తీసుకొని తయారీ విధానం చూసుకుంటే ముందుగా ప్లాస్టిక్ డ్రమ్ములో 20 లీటర్ల నీటిని తీసుకొని దాంట్లో 1 కిలో బెల్లము, తర్వాత అందులో శనగపిండి కలపాలి. ఇది సూక్ష్మజీవులకు ఆహారంగా పనిచేస్తుంది. సాధ్యమైతే 20 నుంచి 30 నిమిషాల పాటు దీన్ని మరిగించి చల్లారనివ్వాలి. తద్వారా ఏంటంటే ఇతర కలుషితాలు ఏమైనా ఉంటే అవి తగ్గుతాయి. ఈ ద్రావణం పూర్తిగా చల్లారిన తర్వాత ట్రైకోడర్మా ప్లస్ సూడోమోనాస్ కల్చర్ను కలిపి బాగా కలియబెట్టాలి. ఈ ఫర్మెంటేషన్ కోసం డ్రమ్మును గుడ్డతో కప్పి గాలి ప్రసరించేలా చూసుకోవాలి మరియు నీడలో 7 నుంచి 10 రోజుల పాటు ఉంచాలి. రోజుకొకసారి ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా కలుపుతూ ఉండాలి. ఇది సిద్ధమైనప్పుడు ఏంటి అంటే స్వల్పంగా పుల్లటి వాసన వస్తూ ఉంటుంది మరియు గోధుమ లేదా లేత ఆకుపచ్చ రంగు మనకి కనిపిస్తుంది. ఈ బయో కన్సార్షియం అనేది నేలకు అందించడానికి 3 నుంచి 5 లీటర్ల చొప్పును తీసుకొని 100 నుండి 200 కిలోల కంపోస్ట్లో కలిపి నేలకు అందించవచ్చు. అలానే డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో మనం వినియోగించాలి అంటే 1 లీటర్ కన్సార్షియంను 100 లీటర్ల నీటిలో కలిపి మనము డ్రిప్ పద్ధతిలో అందించవచ్చు. విత్తన శుద్ధికి గాను 1 లీటర్ ద్రావణము 10 లీటర్ల నీరు కలిపి విత్తనాలను 20 నుంచి 30 నిమిషాల పాటు నానబెట్టి మనం విత్తుకోవచ్చు. అలానే రూట్ డిప్ పద్ధతిలో అంటే 1 లీటర్ ద్రావణాన్ని 10 లీటర్ల నీరు కలిపి నాటే ముందు మొక్కల వేర్లను 15 నుంచి 20 నిమిషాల పాటు మనం ఆ ద్రావణంలో ఉంచి తర్వాత నాట్లు వేసుకోవాలి. అలానే మనకి NPV అనే కీటకనాశిని అనే జీవ కీటకనాశిని కూడా వివిధ పంటలను ఆశించే శనగ పచ్చ పురుగు అలాగే పొగాకు లద్ద పురుగు వంటి లార్వాలను నియంత్రిస్తుంది. దీని తయారీ విధానాన్ని చూసుకున్నట్లయితే గనక లార్వాల సేకరణ ముఖ్యంగా మనకి ఆరోగ్యకరమైన లార్వాలు అంటే 3 లేదా 4 దశ లార్వాలు ఆరోగ్యకరమైన లార్వాలను ముందుగా సేకరించాలి. తర్వాత వాటిని 1 శుభ్రమైన ట్రేలో ఉంచి వీటిని ఇన్ఫెక్షన్ కోసం ఏంటి అంటే ముందుగా NPV సోకిన లార్వాలు కానీ లేకపోతే ఏమైనా ఉన్నా NPV సొల్యూషన్ మనకి కల్చర్ ఎక్కడైనా అందుబాటులో ఉంటే దగ్గరలో దాన్ని తెచ్చుకొని ఆకుల పైన పిచికారీ చేసుకోవాలి. ఆహారం కోసం ఏవైతే మనం ఆకులు వినియోగిస్తామో ఆకుల పైన ఈ వైరస్ సొల్యూషన్ను పిచికారీ చేసుకోవాలి. ఆ ఆకులను లార్వాలకు ఆహారంగా ఇవ్వాలి. తర్వాత ఈ లార్వాలను 25 నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద పెంచాలి. తద్వారా ఏంటంటే 4 నుండి 5 రోజుల్లో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ పురుగులు అనేవి చనిపోవడం జరుగుతుంది. చనిపోయిన వాటిని సేకరించి వాటిని ఈ NPV ఉత్పత్తికి మూలంగా మారుతాయి కాబట్టి ఈ చనిపోయిన లార్వాలన్నింటినీ కూడా కొద్దిగా మనము నీళ్లు జోడించి గ్రైండ్ చేసి 1 పల్చటి గుడ్డతో ఫిల్టర్ చేసుకోవాలి. ఈ ఫిల్టరేట్లో ఏంటి అంటే న్యూక్లియో పాలిహెడ్రల్స్ వైరస్ పార్టికల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వీటిని మనము 1 హెక్టార్కి 250 నుండి 500 లార్వల్ ఈక్వివలెన్స్ అనేవి మనకి అవసరం పడుతూ ఉంటాయి. చివరగా ఏంటి అంటే రైతు సోదరులందరూ కూడా వ్యవసాయంలో రసాయన వినియోగాలు తగ్గించుకొని తక్కువ ఖర్చుతో ఈ జీవ రసాయనాలు తయారు చేసుకొని పురుగులు మరియు తెగుళ్ల ఉధృతిని గమనించుకొని రసాయనేతర పద్ధతులు పాటిస్తూ ఈ జీవ రసాయనాల వాడకంలో పాటించాల్సిన మెలకువలను గ్రహించి రైతాంగం చీడపీడల ద్వారా కలిగే పంట నష్టాన్ని తక్కువ ఖర్చుతో అధిగమించి అవశేషరహిత నాణ్యమైన పంట ఉత్పత్తులు పొందగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.
1: రైతు స్థాయిలో జీవ

0: రసాయనాల తయారీ విధానం. కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ కె రేవతి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.
1: గాదు గాదు లాని మోదుగా అమ్మేవు గాదు బేరం చెప్పు చిన్నోడా, మంచి గాదులుంటే వేయి చిన్నోడా. గాదు గాదు లాని మోదుగా అమ్మేవు గాదులుంటే వేయి చిన్నోడా, మంచి గాదులుంటే వేయి కుర్రోడా. మంచి గాదులకేమి చంచిలో ఉన్నాయి, గుంటూరు బెదవాడ కలకత్తా గాదులు. మంచి గాదులకేమి చంచిలో ఉన్నాయి, గుంటూరు గాదులు కలకత్తా గాదులు. గాదు గాదు లాని మోదుగా అమ్మేవు గాదు బేరం చెప్పు చిన్నోడా, మంచి గాదులుంటే వేయి కుర్రోడా. మా ఎత్తొచ్చే వేళయ చిన్నోడా, మా ఎత్తొచ్చే వేళయ చిన్నోడా. గాదు గాదు లాని మోదుగా అమ్మేవు గాదు బేరం చెప్పు చిన్నోడా, మంచి గాదులుంటే వేయి కుర్రోడా. మా మామొచ్చే వేళయ చిన్నోడా, మామొచ్చే వేళయ చిన్నోడా. గాదు గాదు లాని మోదుగా అమ్మేవు గాదు బేరం చెప్పు చిన్నోడా, మంచి గాదులుంటే వేయి కుర్రోడా. మంచి గాదులకేమి సంచిలో ఉన్నాయి, మంచి గాదులకేమి సంచిలో ఉన్నాయి, గుంటూరు బెదవాడ కలకత్తా గాదులు. గాదు గాదు లాని మోదుగా అమ్మేవు గాదు బేరం చెప్పు చిన్నోడా, మంచి గాదులుంటే వేయి కుర్రోడా. ఆ పరతుచ్చే వేళయ చిన్నోడా, నా పరతుచ్చే వేళయ చిన్నోడా, నా పరతుచ్చే వేళయ చిన్నోడా. గాదు గాదు లాని మోదుగా అమ్మేవు గాదు బేరం చెప్పు చిన్నోడా, మంచి గాదులుంటే వేయి కుర్రోడా. మంచి గాదులకేమి సంచిలో ఉన్నాయి, గుంటూరు బెదవాడ కలకత్తా గాదులు. మంచి గాదులకేమి సంచిలో ఉన్నాయి, గుంటూరు బెదవాడ కలకత్తా గాదులు. గాదు గాదు లాని మోదుగా అమ్మేవు గాదు బేరం చెప్పు చిన్నోడా, మంచి గాదులుంటే వేయి కుర్రోడా.
0: జానపద గీతం విన్నారు. వ్యవసాయంలో నీటి యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం.
2: వ్యవసాయంలో నీటి యాజమాన్యం మూడు రకాలైన పరిస్థితుల్లో ఉంటుంది. ఆయకట్టు ప్రాంతాల్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కింద కాలువ నీటితో వరసాగు చేసే పరిస్థితి మొదటి పరిస్థితి. ఇక బావులు, బోర్లు, ఫిల్టర్ పాయింట్స్ కింద భూగర్భ జలాలతో ఆరుతడి పంటలు సాగు చేసే పరిస్థితి రెండవ పరిస్థితి. ఇక మూడవ పరిస్థితి మెట్ట ప్రాంతాల్లో పూర్తిగా వర్షాధార సేద్యం చేసే పరిస్థితి. ఆయకట్టు ప్రాంతాల్లో కాలువ నీటితో వరిసాగు చేసే రైతులు కొన్ని విషయాల్ని గమనించాలి. ఎంత ఎక్కువగా నీరు పెడితే అంత ఎక్కువగా పంట పండుతుంది అనుకుంటే అది అపోహ మాత్రమే అవుతుంది. నీరు ఎక్కువగా పెడితే పైరు పిలకలు తొడిగి దుబ్బు చేయలేదు. ఎరువులు అధిక నీటి ప్రవాహంలో కలిసి వృధాగా పోతాయి. పురుగులు తెగుళ్లు ఎక్కువగా ఆశించే ప్రమాదముంది. పైరు నాటినప్పటి నుండి పిలకలు తొడిగే దశ పూర్తయ్యే వరకు ఒక అంగుళం లోతు నీటిని పెట్టుకోవాలి. తర్వాత పూత దశలోనూ, వెన్నులు వేసేటప్పుడు, గింజలు పాలు పోసుకునే సమయంలోనూ ఎప్పుడూ రెండు అంగుళాల కంటే నీరు ఎక్కువగా పెట్టకూడదు. అవసరమైన మేరకే నీటిని వాడుకుని మిగిలిన నీరు వదిలేయడం వల్ల అటు పూర్తి స్థాయిలో ఉపయోగం పొందటమే కాకుండా కాలువ చివర ఉన్న పొలాల వారికి కూడా నీరు అందడం వల్ల అందరికీ కూడా లాభం చేకూరుతుంది. భూగర్భ జలాలతో వ్యవసాయం చేసే రైతులు ఆరుతడి పంటలు పండించడం మంచిది. తప్పనిసరి అని వరి పండించవలసి వస్తే శ్రీవరి సేద్య విధానాన్ని అవలంబించాలి. ఆరుతడి పంటలకి తుంపర సేద్యం, పండ్ల తోటలకి బిందు సేద్యం అనుసరించినట్లయితే అతి తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటల్ని సాగు చేసుకోవచ్చు. ఇక మెట్ట ప్రాంతాల్లో పూర్తిగా వర్షాధార సేద్యం చేసే రైతులు లోతుగా దుక్కి దున్నుకుంటే భూమి లోపలి పరుల వరకు నీరు ఇంకి భూమిలో తేమ ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. సేంద్రియ ఎరువుల వాడకం కూడా తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేస్తాయి. వాలుకు అడ్డంగా సేద్యం చేసినట్లయితే వాననీటి ప్రవాహ వేగాన్ని తగ్గించి నీరు ఎక్కువగా భూమి లోపల పరుల వరకు ఇంకడానికి, పైరు త్వరగా బెట్టకు గురికాకుండా చూడడానికి దోహదం చేస్తుంది. పొలం పల్లపు ప్రాంతాల్లో పెద్ద గుంటల్ని తవ్వుకున్నట్లయితే అధిక వర్షపు నీరు వచ్చి ఆ గుంటల్లో చేరుతుంది. వర్షాలు లేనప్పుడు ఆ వాననీటితో పైరును రక్షించుకున్నట్లయితే మంచి ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి సక్రమమైన నీటి యాజమాన్యాన్ని పాటించినట్లయితే అన్ని రకాల్లో అన్ని పరిస్థితుల్లో వ్యవసాయం

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
3: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
2: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
3: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
2: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
3: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
2: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా, ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
3: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవనధార
2: ఆకాశవాణి. 90 ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
3: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
2: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
3: ఆకాశవాణి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాధనా సర్గం ఆలపించిన ఏఎం రత్నం శివగణేష్ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం. పరవశం చిత్రం కోసం

స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23 స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23 జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ

0: నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
2: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
1: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
2: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ,
1: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
2: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
1: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి
0: స్వరాల విరిబోణి.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట చిత్ర మరియు బృందం ఆలపించారు. శివశంకర్ సంగీత సారథ్యంలో సిరివెన్నెల గీతం ఇది. ప్రియమైన నీకు చిత్రం కోసం

0: శ్రోతలు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు.
1: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
2: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
1: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
2: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
1: మానవులను సృష్టించేది బ్రహ్మ,
2: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
3: భగవద్గీత పారాయణం,
4: శ్రీమద్ భగవద్

0: మీరు ఇంతవరకు ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం అమర భారతి సంస్కృత కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో సంస్కృత చాటువుల్లో హాస్యం చాటవో మోదదాయకాహ సమర్పణ శ్రీమతి ఎన్ వెంకటలక్ష్మి జ్యోత్స్న.
1: మన భారతీయ కవులకు చమత్కారాలెక్కువ. మన కవులు సంతోషం, కోపం, హాస్యం, భక్తి లాంటి అనుభూతులను కానీ ఒక సందర్భాన్ని కానీ ఆధారం చేసుకొని చమత్కరిస్తూ చెప్పిన శ్లోకాలనే చాటువులంటారు. ఇక్కడ చమత్కారమే ప్రధానం కనుక శ్లేషలను, వ్యంగ్య మర్యాదలను ఉపయోగించి కవులు ఆశువుగా ఆయా సందర్భాలలో చెప్పిన శ్లోకాలను ప్రజలు గుర్తుంచుకొని ఒకరితోనొకరు చెప్పుకుంటూ ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ చాటువులు కావ్యంలా కాకుండా స్వతంత్రంగా లోకజ్ఞానాన్ని తెలిపేవిగా ఉండే ముక్తకాలు. ముక్తకాలు అంటే మరొక శ్లోకంతో సంబంధం లేకుండా సంపూర్ణమైన అర్థం ఒక శ్లోకంలోనే చెప్పేవి అన్నమాట. ఇటువంటి హాస్య రసభరితాలైన కొన్ని చాటువులను మనమిప్పుడు చెప్పుకుందాం. ప్రతిదినం ప్రాతః సర్వే జనాః కాపీపానం స్వీకుర్వంతి, తేన వినా కార్యాణి ఏవ న చలంతి. తద్విషయే చాటు శ్లోకః ప్రసిద్ధః. కాలకూటం చ దైత్య

శంచ దివౌకసాం ద్వయం మిలిత్వా మత్యానాం కాపీ భూలోకవాసినాం. రాక్షసాః కాలకూట విషం పిబంతి, దేవాః పీయూషం అర్థాత్ అమృతం పిబంతి. తదుభయలక్షణ యుక్తం కాపీ ఇతి పానీయం భూలోకవాసినః పిబంతి. కాలకూటతః కా పీయూషతః పీ మిలిత్వా కాపీ, అత్ర ఉపయుజ్యతే కాపీచూర్ణం. తస్మిన్ కెఫెన్ ఇతి విషపదార్థః భవతి, క్షీరం శర్కర ఇతి ద్వయం అమృతమేవ ఇతి సత్యం జ్ఞాపయితుం కవిః దైత్యానాం కాలకూటం దేవానాం పీయూషమితి చమత్కారం అస్మిన్ చాటుశ్లోకే ప్రదర్శితవాన్. అన్యం చాటుశ్లోకం పశ్యామః. కశ్చన ప్రియః సదా స్వప్రేయసీమేవ చింతయన్ కార్యాణి సమ్యక్ నకరోతి, కింతు వ్యాకరణ సూత్రకారే పాణినౌ దోషమారోపయతి తథాహి. నపుంసకమితి జ్ఞాత్వా ప్రియాయై ప్రేషితం మనః తత్తు తత్రైవ రమతే హతః పాణినినా వయం ఇతి. సంస్కృతే మనః ఇతి శబ్దః నపుంసకలింగే భవతి, తధారీకృత్య ప్రియః వదతి. మనః నపుంసకమేవ ఖలు చింతా నాస్తీతి మత్వా అహం మమ మనః ప్రియాయాః సమీపం ప్రేషితవాన్. తత్తు ప్రియయా సహ రమతే, వయం పాణినినా వంచితాః ఇతి. అనేన ప్రియస్య ప్రేయస్యాం విద్యమానః గాఢానురాగః వ్యజ్యతే, మనశ్శబ్దః నపుంసకలింగః ఇతి చమత్కారేణ చ కవిః హాస్యప్రియాణాం మనాంసి రంజయతి. ఏవమేవ వ్యాకరణస్య సంస్కృతభాషాయాః ధారణానాం చ ఆధారేణ బహువిధాః చాటుశ్లోకాః సహృదయా జగతి ప్రసిద్ధాః సంతి. కశ్చన వరః వధ్వా ముఖదర్శనార్థం తస్యాః గృహం గతవాన్. తత్ర వార్తాలాపసమయే సః వరః విహస్య ఇతి షష్ఠ్యాం విభక్తౌ, విహాయ ఇతి చతుర్థ్యాం, అహం కథం ఇతి పదద్వయం ద్వితీయాం చ ప్రయుక్తవాన్. ముఖదర్శనానంతరం వధూః స్వాభిప్రాయం ఇత్థం ఉక్తవతీ. యస్య షష్ఠీ చతుర్థీ స్యాత్ విహస్య చ విహాయ చ, అహం కథం ద్వితీయా స్యాత్ ద్వితీయా స్యామహం కథం. యః వరః విహస్య షష్ఠీ విహాయ చతుర్థీ అహం కథం ద్వితీయా ఇతి చింతయతి, అహం తస్య ద్వితీయా కథం భవేయం. అర్థాత్ ఏతాదృశస్య భాషాజ్ఞాన విహీనస్య అహం భార్యా న భవామి ఇతి వధూః చమత్కారం దర్శయతి. తేన సహృదయ మనాంసి రంజయతి హాసయతి చ. క్వచిత్ అన్యభాషా ప్రయోగః సహృదయాన్ రంజయతి. తథాహి అంబలిద్వేషిణం వందే చింతకాయ శుభప్రదం కూరగాయ కృతత్రాసం పాలనేతి ప్రియంగవాం ఇతి. శ్లోకస్య శ్రవణమాత్రేణ అంబలి చింతకాయ కూరగాయ పాలనేతి ఇతి తెలుగు పదాని సంస్కృత శ్లోకే దృశ్యంతే ఇతి జ్ఞాయతే. అంబలి ఇతి ఆహార పదార్థం, యః ద్విషతి తం వందే చింతకాయ తింత్రిణీ శలాటుః శుభం కరోతి, కూరగాయ శాకం కష్టం దదాతి, పాలనేతి ఆజ్యం ధేనూనాం ప్రియం భవతి ఇతి అర్థోపి జ్ఞాయతే. వస్తుతః ఏతస్య శ్లోకస్య అర్థః ఏవం భవతి. యః దేవః చింతకాయ స్మరణశీలాయ శుభం కరోతి, కూరగాయ కు ప్లస్ ఉరగాయ దుష్ట సర్పాయ కాళియాం కష్టం దత్తవాన్. గవాం పాలనే ధేనూనాం సంరక్షణే అతిప్రియం అత్యంత ఇష్టం దర్శయతి.

బలిద్వేషిణం బలినామకస్య రాక్షసరాజస్య శత్రుః అస్తి. తం తాదృశం అం శ్రీమన్నారాయణం వందే అహం నమస్కరోమి ఇతి అర్థః. ఏవమత్ర భాషాంతర ప్రయోగః ఇవ పదానాం చమత్కారః సహృదయాన్ హాసయతి. వాస్తవికః సంస్కృతార్థః సర్వాన్ చకితవాన్ కుర్వన్ రంజయతి. చాటుషు చమత్కారః ఏవ సర్వాన్ రంజయతి. ఏ ధీమంతః తే గుణవంతః తేభ్యః ద్యూతం స్త్రీ ప్రసంగః చౌర్యం ఇత్యాదికం నరోచతే ఏవ. కింతు కవిః ఏతే గుణాః రోచంతే ఇత్యేవ వదతి. కథమితి పశ్యామః. ప్రాతః ద్యూత ప్రసంగేన మధ్యహ్నేత్ స్త్రీ ప్రసంగతః రాత్రౌ చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం ఇతి. శ్లోకస్య శ్రవణమాత్రేణ వాచ్యార్థః అవగమ్యతే. అంతర్గతస్తు అర్థః ఏవం భవతి. ద్యూతప్రసంగః ఇత్యుక్తే మహాభారతం. తత్రైవ ద్యూతప్రసంగః అస్తి. స్త్రీప్రసంగో నామ రామాయణం. చోరప్రసంగో నామ భాగవతం. నవనీతచోరః శ్రీకృష్ణః. ఏవం ధీమంతః పురాణేతిహాస ప్రసంగైః కాలం యాపయంతీతి చాటు చమత్కృతిర్యం సహృదయాన్ నందయతి. భాషాయాం విద్యమానా వివిధార్థత అపి చమత్కారతయా ప్రయుక్త పాఠకాన్ హాసయతి. తథాహి కదాచిత్ పరమశివః లోకాటనం కృత్వా విలంబేన కైలాసం ప్రాప్నోతి. కుపితా ఉమా ద్వారబంధనం కృత్వా న ఉద్ఘాటయామీతి చింతయతి. శివస్తు ద్వారస్య కవాటం ప్రహరతి. కస్త్వం ఇతి ఉమాయాః ప్రశ్నస్య శూలీ త్రిశూలయుక్తః శంకరః ఇతి శివస్య సమాధానం. ఉమాతు శూలీ ఇత్యస్య వేదనాయుక్తః ఇతి అర్థం మత్వా మృగయభిషజం ఔషధం అన్వేషయ ఇతి వదతి. నీలకంఠః ప్రియేహం ఇతి శివస్య ఉత్తరం శ్రుత్వా నీలకంఠః మయూరః ఇతి విచింత్య కేకామేకాం కురు. కేకానామకం శబ్దం కురు ఇతి ఉమా వదతి. శివస్తు పునః పశుపతిరహం ఇత్యాహ. పశుపతిః నామ శంకరః వృషభః ఇతి అర్థద్వయమస్తి. ఉమాతు వృషభః ఇతి మత్వా నైవ దృశ్యే విషాణే శృంగేన పశ్యామి ఇతి వదతి. స్థాణుర్ముగ్ధే ఇతి శివోభృతే. స్థాణుః నామ శివః వృక్షః ఇతి అర్థద్వయమస్తి. ఉమాతు వృక్షః ఇతి మత్వా నవదతి తరుః ఇత్యాహ. తదా శివః జీవితేశః శివాయాః ఇతి అవదత్. తస్యార్థః ఉమాపతిః జంబుక్యాః పతిః ఇతి చ. పార్వతీ ద్వితీయమర్థం చింతయిత్వా గచ్చాటవ్యాం అరణ్యం గచ్చ తవ జంబుకి తత్ర భవతి ఇతి ఉక్తవతీ. ఏవం సంవాదే నిరుత్తరః శివః అస్మాన్ రక్షతు ఇతి చాటుశ్లోకః అతి మనోహరః. సర్వాన్ ఆనందయతి సంపూర్ణం చాటుశ్లోకం శృణుమః. కస్త్వం శూలీ మృగయభిషజం నీలకంఠః ప్రియేహం కేకామేకాం కురు పశుపతిరహం.

0: గచ్చాటవ్యామితి హతవచః పాతు నశ్చంద్రచూడః. ఏతాదృశాః సంవాదచాటవః శ్రీకృష్ణస్య విషయేపి బహవః శ్రీకృష్ణకర్ణామృతే దృశ్యంతే. బాలకృష్ణః స్వమాతరం ఆహ్వయతి. మాతః కిం యదునాథ, సాపి కిం కృష్ణ వద ఇతి పృచ్చతి. దేహి చషకం ఇతి కృష్ణస్య ఉత్తరం. కిం తేన, చషకేన కిం కరోషి, యశోదాయాః ప్రశ్నః. పాతుం పయః, క్షీరం పిబామి, కృష్ణస్య ఉత్తరం. తన్నాస్త్యద్య, ఇదానీం క్షీరం నాస్తి, యశోదాయాః వచనం. కదాస్తివా, కదా భవతి క్షీరం, కృష్ణః పృచ్చతి. నిసి, రాత్రౌ క్షీరం భవతి ఇతి అంబాయాః ఉత్తరం. నిశా కావా, రాత్రిహి ఇత్యుక్తే కా, కృష్ణస్య ప్రశ్నః. అంధకారోదయః అంధకారః యదా భవతి సా ఏవ నిశా వదతి యశోదా. ఆమీల్యాక్షియుగం నిశాప్యుపగతా దేహీతి మాతుర్ముహుః వక్షోజాంశుకర్షణోద్యతకరః కృష్ణస్య పుష్ణాతునః. తక్షణం బాలకృష్ణః నేత్రద్వయం నిమీల్య, నిశా ఆగత, క్షీరం దదాతు ఇతి మాతరం పునః పునః పృచ్చన్ అంబాయాః అంశుకం కర్షతి. తాదృశః బాలకృష్ణః అస్మాన్ రక్షతు. ఏతాదృశా బాలకృష్ణ చేష్టాః శ్రుత్వా హాసః ఆనందశ్చ జాయతే. ఏవం చమత్కారవంతః చాటుశ్లోకాః మానవాయ వినోదం విజ్ఞానం చ దిశంతః జగతి ప్రసిద్ధాః. అతయేవ సూక్తమిదం సుభాషితం. మక్తకాశ్లేష సంయుక్తాః చమత్కృతి సుధార్ణవాః హాసయంతః సహృదయాన్ చాటవో మోదదాయకాః ఇతి.
1: అమరభారతి సంస్కృత కార్యక్రమంలో మీరింతవరకు సంస్కృత చాటువుల్లో హాస్యం చాటవో మోదదాయకాః సమర్పణ శ్రీమతి ఎన్ వెంకటలక్ష్మి జోత్స్న. ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: ఆకాశవాణి
3: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
4: ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమంలో భాగంగా విజయవాడ ఆకాశవాణితో నా అనుబంధం అనే అంశం గురించి విజయవాడ నగరపాలక సంస్థ తొలి మేయర్ శ్రీ జంధ్యాల శంకర్ గారి ప్రసంగం వింటారు.
5: తెలుగు ప్రజల చిరకాల కోరిక అదేమిటంటే ఆకాశవాణి విజయవాడ కేంద్రాన్ని మొదలుపెట్టడం. 1948 డిసెంబర్ 1వ తారీఖు తను విజయవాడ ఆకాశవాణి ప్రారంభించారు. అయితే అది కేవలం 1 కిలోవాట్ మీడియం వేవ్ ఇచ్చారు. స్టేషన్ చాలా శక్తి తక్కువగా ఉంటుంది. అది సుమారు 40-50 మైళ్ళ దూరంలో మాత్రమే వినిపిస్తుంది. తర్వాత కొన్నేళ్ళకి 20 కిలోమీటర్లు ఇచ్చారనుకోండి, నంబరు నుంచి అంతా స్టార్ట్ అయ్యేది. విజయవాడ రేడియో స్టేషన్ని ఆనాటిలో బ్రిటిష్ వాడు ఒక క్లబ్గా వాడే బిల్డింగ్ని బందర్ రోడ్లో పెట్టారనమాట. కార్యక్రమాలు బాగానే జరుగుతుండేవి. ఎందుచేతనంటే నిష్ణాతులైన వాళ్ళందరినీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ గాను, ప్రోగ్రామ్ కండక్ట్ చేసే ఆఫీసర్స్ గాను పంపించడం జరిగిందనమాట. అప్పుడు సూర్యనారాయణమూర్తి గారు, తర్వాత అయ్యగారి వీరభద్రరావు గారు, పిల్లల వెంకటేశ్వరులు గారు, ఆచార్య జానకిరామ్ గారు, ఇంకా ఇట్లా జలసూత్రం శాస్త్రి గారు, తర్వాత ప్రయాగ నరసింహ శాస్త్రి గారు, ఇట్లాగూ చాలామంది పెద్దవాళ్ళందరూ అక్కడ మన ఆఫీసర్లుగా వచ్చారు, పనిచేశారు, చాలా ఇంప్రూవ్ చేశారు వాళ్ళకి శక్తి కొద్దీ. మంచి ఆర్టిస్టులుగా కూడా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా వచ్చారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ గోలెట్టి వెంకటేశ్వర గారి దగ్గర నుంచి బాలమురళీకృష్ణ గారు, ఇంకా అన్నవరపు రామశ్రమ గారు, పాండురంగరాజు గారు, బీబీ కనకదుర్గ గారు, తర్వాత శ్రీరంగం గోపాలరత్నం గారు, వింజమూరి లక్ష్మి గారు, ఇంకా చెప్పుకోవాలంటే చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. తర్వాత మన ఆచంట జానకిరామ్ గారు, జలసూత్రం రుక్మిణాశాస్త్రి గారు, ఇందాకే చెప్పాను ప్రయాగ నరసింహ శాస్త్రి గారు, బందా కనకలింగేశ్వరరావు, ఇలా చాలా పెద్దవాళ్ళందరూ పేరున్న వాళ్ళందరూ కూడా పనిచేయటం వల్ల చాలా పాపులర్ అయింది. అయితే ఏంటంటే ఎక్కువ దూరం వినిపించేది కాకపోవడంతో ఇబ్బంది అయిందని కూడా అది వేరే విషయం. తర్వాత ఏంటంటే మొట్టమొదట రేడియో స్టేషన్ చేసినప్పుడు గిడ్తూరు సూర్యం గారు పిల్లల కార్యక్రమం నిర్వహించేవారు. అప్పుడు నాకు 13 ఏళ్ళు. నేను 2 ఏళ్ల పాటు పిల్లల కార్యక్రమాల్లో పాల్గొన్నానమాట. తర్వాత నాకు 15 ఏళ్ళు దాటాక చదువుల నిమిత్తం ఇతర దేశాలకి ఇవ్వటం చేత ఒక 15 ఏళ్ళు విజయవాడ లేకుండా ఉన్నాను. తర్వాత వచ్చాక కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. తర్వాత పెద్దవాళ్ళలో చెప్పదగ్గ వ్యక్తి ఏంటంటే బాలాంతరపు రజనీకాంతారావు గారు. బాలాంతరపు రజనీకాంతారావు గారు ఎన్నో మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. భక్తిరంజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తర్వాత ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి కొండ నుంచి కడలి దాకా అనేటువంటి మ్యూజికల్ ఎపిసోడ్కి అంతర్జాతీయ బహుమతి వచ్చింది. తర్వాత భారతదేశంలో కూడా మన నేషనల్ అవార్డు కూడా చాలా వచ్చినాయి. ఆదికార్య అవతరణ అని దాంట్లో కూడా మంచి ప్రైజ్ వచ్చింది. మేఘ సందేశం అంతేకాకుండా అనేక ఎక్స్పెరిమెంట్ చేసేవారు ఆయన. ఏమిటంటే మన ఆకలి మించి నీళ్ళు కింద పడుతుంటే వచ్చే సౌండు, తర్వాత పక్షులు చూచేసే సౌండ్స్ ఇవన్నిటిని ప్రకృతిలోంచి కూడా ఎంత అందమైనటువంటి వింటానికి బాగుండే ఇవన్నీ చేస్తూ ఉండేవారు. తర్వాత ఇంకో చెప్పదగ్గ వ్యక్తి ఎవరంటే మనం ఉషశ్రీ గారు. ఉషశ్రీ గారు ధర్మ సందేహాలు అనే కార్యక్రమం చాలా పాపులర్ అయిందనమాట. అంటే టీవీలో మన రామాయణం ఎంత పాపులర్ అయిందో అంత పాపులర్ అయింది, ప్రతి ఆదివారం కూడా వచ్చేది. తర్వాత అందులో ఎలాంటి ధర్మ సందేహాలన్నీ తీరుస్తుందంటే ఒక జోక్గా చెప్పాలంటే ఒక చెప్పాలి. గురువుగారు వసుదేవుడు గాంధీ కార్డు పట్టుకున్నాడు అని ఎట్లా వచ్చిందండి కదా అన్నారు. శిష్య, అది ఏ పెద్ద పుస్తకంలోనూ లేదు, భారతంలోనూ భాగవతంలో కానీ పెద్దవాళ్ళు రాసింది. అయితే తర్వాత రచయితలు పిల్ల కథలు పెట్ట కథలు లాంటివి చాలా మంది రాశారు. అలాంటివన్నీ చాలా జోక్స్ చెప్తూ చాలా విజ్ఞానపూర్వకమైనటువంటి సమస్యలు తర్వాత సమాధానాలు ఇస్తూ ఉండేవారనమాట. ఇలాంటివన్నీ ఎన్నో మంచి కార్యక్రమాలు వచ్చినాయి. అయితే తమాషా ఏంటంటే ఆ రోజుల్లో కూడా పొద్దున 10 గంటలకల్లా అయిపోయింది రేడియో. తర్వాత అసలు ఆడవాళ్ళు పాప పొద్దున లేచి వంటలు అన్నీ ఉంది, పిల్లలకి రెడీ చేసి స్కూల్స్కి పంపించి భర్తకి ఆఫీస్ కట్టడానికి భోజనం అన్నీ తయారు చేసి తీరిగ్గా 10 ఇంటికి కూర్చొని ఇద్దాం ఉంటే ప్రోగ్రాములు ఉండేది కాదు. మళ్ళీ 12 ఇంటికో ఎప్పుడో స్టార్ట్ చేసేవాళ్ళు. ఏదెట్లా అయినా కూడా మొదట్లో ప్రోగ్రాం అన్నీ లైవ్ ప్రోగ్రాములు ఉండేవి. ఇప్పటిలాగా రికార్డు చేసి తర్వాత బ్రాడ్కాస్ట్ చేసే పరిస్థితి కూడా ఉండేది కాదు. కానీ ఏంటంటే పట్టుదలతో చాలా కృషి చేసేవారు. ఇప్పుడు చాలా విధంగా బాగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవాలి. అయితే ఏంటంటే దురదృష్టవశాత్తు టెలివిజన్ వచ్చాక ఈ రేడియోలు పట్టడం బాగా తగ్గిపోయింది. తర్వాత అయితే మనకు మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారిని ఒక స్టేషన్ డైరెక్టర్గా వచ్చి నాకు బాగా గుర్తు. పల్లెటూళ్ళలో అక్కడ కూడా ఎంకరేజ్ చేసేవారు రేడియో, బ్యాటరీలు పెట్టే రేడియోలతో పల్లెటూళ్ళు పెద్ద బళ్ళ మీద వెళ్తున్నా కూడా రేడియో వినేట్టుగాను అనేక విధాలుగా పాపులర్ చేయడానికి ఆయన చాలా కృషి చేశారు. అది మాత్రం చెప్పుకోదగ్గ విషయం. ఇదే విధంగా చూసినట్టయితే ఇప్పుడు అమెరికా లాంటి దేశం తీసుకోండి, రేడియోలు 800 టీవీ ఛానల్స్ ఉన్నాయి, అయినా కూడా ప్రతి వాళ్ళు రేడియోలు వాడతారు. ఎఫ్ఎం రేడియోలు ఎక్కువ దూరం లేకపోయినా కార్లో వెళ్తున్నా సరే ఒక ఊర్లో రేడియో స్టేషన్ తగ్గిపోతే ఆ పక్క ఊర్లో దద్దుకుంటుందన్నమాట. మొత్తం మీద ఎప్పుడు మ్యూజిక్ వింటూ ఉంటారు. అటు సైంటిస్టులు రీసెర్చ్ చేసేవాళ్ళు కానీ, ఇటు ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు కానీ, కార్లు మిగతా మెకానిక్లు కానీ ఎవరైనా సరే వాళ్ళ పనులు చేసుకుంటూ చక్కగా రేడియో సంగీతం వింటూ ఉంటారు. ఆ విధంగా రేడియో పాపులారిటీ అమెరికాలో ఏం తగ్గలేదు. ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఏదైనా చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అది ఎంత పవర్ఫుల్ ఉందో నేను చెప్పలేను. కానీ ఏమిటంటే చాలా మంచి ప్రోగ్రాం ప్రొడ్యూస్ చేయడం జరిగింది, మంచి ఆర్టిస్టులను తయారు చేస్తుంది. ఇప్పుడు మల్లాది సూరిబాబు గారు నాకు గుర్తుంటే 1970 చేరినట్టు గుర్తు. ఆయన ఒక సింగర్గా స్టేఫ్లో జరగకపోయినా అనేక చక్కటి సంగీతాన్ని ప్రొడ్యూస్ చేయకుండా ఇద్దరు మంచి గాయకులను సృష్టించారు, పెద్దవాళ్ళని చేశారు ఆయన పిల్లల్ని. భారతదేశంలో కాదు, అమెరికా కాదు, ఇతర రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్న గాయకులు కూడా వాళ్ళు అయ్యారు. ఈ విధంగా మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారే కాదు, నేదూరు కృష్ణమూర్తి గారే కాదు, ఇంకా ఎంతోమంది మంచి మంచి ఆర్టిస్టులు అన్ని విధాలుగా కూడా పైకి వచ్చారు. వారి మంచి రికగ్నిషన్ వచ్చింది. విజయవాడ రేడియో స్టేషన్ చేసిన కృషి ఏమీ ఇంత తక్కువగా అంచడానికి వీల్లేదు. అందులో దానికి ప్రతిభావంతులైనటువంటి ఉత్సాహకారులైనటువంటి ఆఫీసర్లు ఆర్టిస్టులు పనిచేస్తున్నారు. అంచేత అది చాలా బాగానే ఉంటుంది అని చెప్పి నా అభిప్రాయం. ఇప్పుడు ఎందుకంటే 75 సంవత్సరాల కిందటి పాత గుర్తులు చాలా ఉన్నాయి, కానీ మంచి ఎపిసోడ్స్ ఎట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉండేవి. తర్వాత రన్నింగ్ కామెంటరీలు కూడా రేడియో వాళ్ళు తెలుగులో అరేంజ్ చేశారు. నేను కూడా క్రికెట్ రన్నింగ్ కామెంటరీ తెలుగులో చెప్పడం కూడా చేశాను చాలా కాలం. ఈవెన్ నేషనల్ వచ్చేటప్పుడు బేరీ సభాధికారి, తర్వాత విజయనగర రాజకుమార్ గారు ఇలాంటి కామెంటేటర్స్ ద్వారా రేడియో కామెంటరీలు వింటూ ఉంటాం జరుగుతూ ఉండేది. ఏదైనా కూడా మన విజయవాడ స్టేషన్ ప్రజలకి సేవ చేసేదని చెప్పుకోవాలి.
4: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమంలో భాగంగా విజయవాడ ఆకాశవాణితో నా అనుబంధం అనే అంశం గురించి విజయవాడ నగరపాలక సంస్థ తొలి మేయర్ శ్రీ జంధ్యాల శంకర్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
6: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
2: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి.
6: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి.
2: మానవులను సృష్టించేది బ్రహ్మ,
6: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
3: భగవద్గీత పారాయణం,
7: శ్రీమద్ భగవద్

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖ కేంద్రం నుంచి

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. 5 దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం స్వీడన్లోని గుటెన్బర్గ్ నగరానికి చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25న రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 26న కేరళంను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఇక వార్తల వివరాలు. 5 దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం స్వీడన్లోని గుటెన్బర్గ్ నగరానికి చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న నరేంద్ర మోదీకి స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ స్వాగతం పలికారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఇరు దేశాల ప్రధానులు ద్వైపాక్షిక సంబంధాలపైన, అంతర్జాతీయ పరిణామాలపైన విస్తృతంగా చర్చించనున్నారు. 2 రోజుల స్వీడన్ పర్యటనలో నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపి ఇరు దేశాల సంబంధాలపై సమగ్ర సమీక్ష చేయనున్నారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, అంకుర సంస్థలు, సరఫరా గొలుసులు, రక్షణ, అంతరిక్షం వంటి విభాగాల్లో సహకార అవకాశాలను పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ స్వీడన్ ప్రధాని క్రిస్టర్సన్ యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ సమావేశంలో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లేయన్తో కలిసి ప్రసంగించనున్నారు. అంతకుముందు నరేంద్ర మోదీ తన 2

0: గాంధీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఎన్ఐడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్ఐడి సంస్థ కేవలం డిజైనింగ్కు మాత్రమే పరిమితం కాలేదని, యువతలోని సృజనాత్మకతను వ్యాపార నైపుణ్యాలతో అనుసంధానించే వేదికని కొనియాడారు. యువత తమ సరికొత్త ఆవిష్కరణలను ప్రదర్శించడానికి, వృత్తిపరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఎన్ఐడి వంటి సంస్థలు సరైన మార్గాన్ని చూపిస్తాయని అమిత్ షా పేర్కొంటూ,
1: డిజైన్ కి రీచ్ భీ బడానే కి జరూరత్ ఇస్ పర్ భీ ఎన్ఐడి నే కామ్ కర్నా చాహియే. హర్ క్షేత్ర మే డిజైన్ కా మహత్వ హై. కోయి బడా ఇండస్ట్రియల్ పార్క్ బన్ రహా హై తో వహాన్ పర్ భీ డిజైన్ కి జరూరత్. హైటెక్ డిజైన్ కే క్షేత్ర మే హమనే ఆగే బడనా పడేగా, చాహే సెమీకండక్టర్ హో చాహే చీప్ హో, ఏక్ సారే క్షేత్ర కో ఎక్స్ప్లోర్ కర్ కర్ జిస్మే డిజైన్ కా గుణ పడా హై, డిజైన్ కా స్వభావ పడా హై, డిజైన్ కి రుచి పడీ హై, ఏ లోగో కి కెరియర్ కే సాథ్ ఉస్కో జోడనే కా కామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్.
0: భారతదేశం గరిష్టంగా ఒకే రోజున 256.4 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ను విజయవంతంగా నిర్వహించిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న మొత్తం విద్యుత్ డిమాండ్లో దాదాపు 33% వాటాను పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారానే అందుకోగలుగుతున్నామని తెలిపారు. దేశ ఇంధన సామర్థ్యం విస్తరించటం, గ్రిడ్ల ఆధునీకరణ, స్వచ్ఛ ఇంధనం వాటా నిరంతరం పెరుగుతుండటమే ఈ విజయానికి నిదర్శనమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25న పద్మ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో నిర్వహించనున్న ఈ వేడుకలో విజేతలకు పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ద్రౌపది ముర్ము అందజేస్తారని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. 2026కి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ పురస్కారాలను ప్రకటించింది. వీటిలో 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. పురస్కార గ్రహీతల్లో 19 మంది మహిళలు ఉండగా 16 మందికి మరణానంతరం గౌరవం లభించనుంది. విమాన ఇంధనంపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ను 25% నుంచి 7% తగ్గిస్తూ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా స్పందించిన కేంద్ర మంత్రి, ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం విపరీతమైన నిర్వహణ ఖర్చులు, ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే ఇటువంటి చర్యలు విమానయాన సంస్థలకు అవసరమైన మద్దతు ఇస్తాయని, ప్రయాణికులకు విమాన ఛార్జీలు అందుబాటు ధరల్లో ఉండేందుకు ఇవి దోహదపడతాయని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. బెంగళూరు ముంబై మధ్య ఎక్స్ప్రెస్ రైలు సర్వీసును రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, బెంగళూరు ముంబై వందే భారత్ స్లీపర్ సర్వీసు త్వరలోనే అందుబాటులోకి రానుందని వెల్లడించారు. బెంగళూరును హైదరాబాద్, చెన్నైతో కలిపే బుల్లెట్ ట్రైన్ కారిడార్లకు ఆమోదం లభించిందని తెలిపారు. ముంబై, బెంగళూరు, ఇతర ప్రధాన నగరాలను కలిపే రైల్వే నెట్వర్క్ను దీర్ఘకాలంలో 7,000 కిలోమీటర్లకు విస్తరించనున్నట్టు వెల్లడించారు. భారత్ మయన్మార్ సరిహద్దుల గుండా సాగుతున్న అంతర్జాతీయ మత్తు పదార్థాల అక్రమ రవాణా నెట్వర్క్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ అడ్డుకుంది. ఈ అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాకు ప్రధాన సూత్రధారి మయన్మార్కు చెందిన థాన్ సిన్ తువాంగ్ను ఎన్సీబీ అధికారులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. అంతర్రాష్ట్ర సమన్వయం, విస్తృతమైన నిఘా, నిరంతర ఆపరేషన్ల ఫలితంగా ఈ అరెస్ట్ సాధ్యమైందని ఎన్సీబీ ఒక ప్రకటనలో తెలిపింది. థాన్ సిన్ తువాంగ్పై ఎన్సీబీతో పాటు పలు డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు నమోదు చేసిన మాదక ద్రవ్యాల కేసులు ఉన్నాయి. దర్యాప్తులో ఆయన మిజోరాం, మణిపూర్, అస్సోం, త్రిపుర మార్గంగా మాదక ద్రవ్యాలను భారత్, బంగ్లాదేశ్లకు తరలించే క్రాస్ బోర్డర్ నెట్వర్క్లను నిర్వహించినట్టు బయటపడింది. కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత విడి సతీశన్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేపు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 14వ తేదీన విడి సతీశన్ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యుడిఎఫ్ కూటమి 3

0: రెండు వంతుల కంటే ఎక్కువ మెజార్టీ సాధించింది. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను భారతదేశం ఖండించింది. ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ప్రపంచ ఇంధన రవాణా వ్యవస్థల పరిరక్షణపై ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక మండలి నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడారు. సముద్ర మార్గాల్లో పౌర నౌకా సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవటం అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛకు విఘాతం కలిగించటాన్ని ఏ రకంగానూ సమర్థించలేమని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ను ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాలా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై 23 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళంను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. రేపు కర్ణాటకలో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, లక్షద్వీప్ మధ్య మహారాష్ట, ఒడిశాలలో రేపు ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో కూడిన పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రానున్న 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 5 దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం స్వీడన్లోని గూటెన్బర్గ్ నగరానికి చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25న రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 26న కేరళంను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

ముహూర్త బలం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. కథానాయకుడు ఈ చిత్రానికి పి సుశీల గానం.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं प्रशांत कुमार। प्रधानमंत्री नरेंद्र मोदी ने गोथेनबर्ग में स्वीडन के प्रधानमंत्री उल्फ क्रिस्टर्सन के साथ प्रतिनिधिमंडल स्तर की बातचीत की। दोनों पक्षों ने व्यापार, हरित बदलाव, आर्टिफिशियल इंटेलिजेंस, उभरती प्रौद्योगिकियों, स्टार्टअप्स, लचीली आपूर्ति श्रृंखलाओं, रक्षा, अंतरिक्ष, जलवायु कार्रवाई के अलावा द्विपक्षीय संबंधों में सहयोग के नए तरीकों पर भी चर्चा की। इस बीच स्वीडन के प्रधानमंत्री मोदी को देश के सर्वोच्च पुरस्कार रॉयल ऑर्डर ऑफ पोलर स्टार कमांडर ग्रैंड क्रॉस से सम्मानित किया गया। प्रधानमंत्री मोदी को मिला 31वां वैश्विक सम्मान है। इस बीच प्रधानमंत्री नरेंद्र मोदी और उनके स्वीडिश समकक्ष यूरोपीय आयोग की अध्यक्ष उर्सुला फॉन डेर लेन के साथ मिलकर एक प्रमुख अखिल यूरोपीय व्यापार मंच उद्योग जगत के लिए यूरोपीय गोलमेज सम्मेलन को भी संयुक्त रूप से संबोधित किया। प्रधानमंत्री ने कहा कि रक्षा के सहयोग में बढ़ रहा है।
1: रक्षा के क्षेत्र में हमारा सहयोग निरंतर बढ़ रहा है। स्वीडन की कंपनियों द्वारा भारत में प्रोडक्शन फैसिलिटीज बनाया जाना इस बात का प्रमाण है कि हम बायर सेलर रिलेशनशिप से आगे बढ़कर लॉन्ग टर्म इंडस्ट्रियल पार्टनरशिप की ओर बढ़ रहे हैं।
0: नीदरलैंड की अपनी यात्रा पूरी करने के बाद श्री मोदी आज शाम अपने 5 राष्ट्रों के दौरे के तीसरे चरण के लिए गोथेनबर्ग पहुंचे। गोथेनबर्ग हवाई अड्डे पर प्रधानमंत्री मोदी का गर्मजोशी से स्वागत किया गया। गोथेनबर्ग के लिए रवाना होने से पहले नीदरलैंड के प्रधानमंत्री रॉब जटन व्यक्तिगत रूप से एम्स्टरडैम हवाई अड्डे पर प्रधानमंत्री मोदी को विदाई देने आए। नीदरलैंड की अपनी 2 दिन की यात्रा के दौरान प्रधानमंत्री मोदी ने अपने डच समकक्ष के साथ द्विपक्षीय बातचीत की। दोनों देशों ने रक्षा, महत्वपूर्ण खनिजों और अन्य प्रमुख क्षेत्रों में सहयोग को मजबूत करने के लिए 17 समझौतों पर हस्ताक्षर किए। श्री मोदी ने एक सोशल मीडिया पोस्ट में कहा कि नीदरलैंड की उनकी यात्रा ने द्विपक्षीय संबंधों को एक नई गति प्रदान की है। इस दौरे को गुजरात की महत्वाकांक्षी कल्पसर परियोजना के लिए भारत और नीदरलैंड के बीच तकनीकी सहयोग की दिशा में एक महत्वपूर्ण कदम माना जा रहा है। प्रधानमंत्री मोदी और उनके डच समकक्ष ने ऊर्जा, बंदरगाह, स्वास्थ्य सेवा, कृषि, व्यापार और प्रौद्योगिकी जैसे क्षेत्रों की प्रमुख डच कंपनियों के मुख्य कार्यकारी अधिकारियों से भी बातचीत की। प्रधानमंत्री मोदी संयुक्त अरब अमीरात की अपनी यात्रा पूरी करने के बाद शुक्रवार को 2 दिन की यात्रा पर द हेग पहुंचे थे। कांग्रेस नेता वीडी सतीशन के नेतृत्व में केरलम की नई सरकार कल तिरुवनंतपुरम में शपथ लेंगे। कांग्रेस ने 14 मई को वीडी सतीशन को केरलम का अगला मुख्यमंत्री घोषित किया था। कांग्रेस के नेतृत्व वाले यूनाइटेड डेमोक्रेटिक फ्रंट ने केरलम विधानसभा चुनाव में 2/3 से अधिक बहुमत हासिल किया। नवीन और नवीकरणीय ऊर्जा मंत्री प्रह्लाद जोशी ने कहा है कि देश ने एक दिन में रिकॉर्ड 256.4 गीगावाट बिजली की मांग को सफलतापूर्वक पूरा कर लिया है। श्री जोशी ने बताया कि भारत का बिजली ढांचा अब पहले से ज्यादा मजबूत, भरोसेमंद और भविष्य की जरूरतों के लिए तैयार हो गया है। पश्चिम मध्य रेलवे ने तिरुवनंतपुरम सेंट्रल हजरत निजामुद्दीन राजधानी एक्सप्रेस में आज हुई आग की घटना की जांच के लिए उच्च प्रशासनिक स्तर की जांच समिति गठित की है। ये आग ट्रेन के एक यात्री कोच और एक लगेज ब्रेक तथा जनरेटर कोच में लगी थी। घटना लूनी रिक्शा और विक्रमगढ़ आलोट स्टेशनों के बीच हुई। भारतीय रेलवे ने कहा कि समिति को निर्धारित समय सीमा के भीतर जाँच पूरी करने के निर्देश दिए गए हैं। भारत ने कहा है कि हॉर्मुज जलडमरू मध्य में व्यावसायिक जहाजों पर हमले स्वीकार्य नहीं है। संयुक्त राष्ट्र में भारत के स्थायी प्रतिनिधि पर्वतनेनी हरीश ने कहा कि चालक दल के सदस्यों को निशाना बनाने तथा जहाजों की मुक्त आवाजाही में रुकावट को जायज नहीं ठहराया जा सकता। सरकार ने सोशल मीडिया पर चल रही उस पोस्ट को खारिज कर दिया है जिसमें कहा गया है कि भारत के पास केवल 2 दिन का तेल भंडारण बचा है। पत्र सूचना कार्यालय PIB की तथ्य जांच इकाई ने कहा है कि ये दावा फर्जी है। इकाई ने कहा है कि भारत के पास 60 दिन का कच्चे तेल का भंडारण मौजूद है। भारत के श्रेयांसी वलिशेट्टी ने चीन के बाओजी में चाइना मास्टर्स बैडमिंटन के महिला सिंगल्स में रजत पदक जीता। इस सुपर 100 प्रतियोगिता के फाइनल मुकाबले में श्रेयांसी को चीन की आन क्यू युआन से सीधे गेमों में 14-21, 6-21 से हार का सामना करना पड़ा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: This is Akashvani, The news read by Reshma Tiwari. Prime Minister Narendra Modi held delegation-level talks with his Swedish counterpart Ulf Kristersson in Gothenburg. The two sides also explored new avenues of cooperation in trade, green transition, artificial intelligence, emerging technologies, startups, resilient supply chains, defense, space, climate action, and people-to-people ties. Meanwhile, Sweden conferred the Royal Order of Polar Star, Commander Grand Cross, upon Prime Minister Modi. Sweden's Royal Order of Polar Star, Commander Grand Cross, is the utmost recognition and honour that can be conferred upon a head of government. This is the 31st global honour for Prime Minister Modi. Mr. Modi reached Gothenburg this evening on the third leg of his five-nation tour after concluding his visit to the Netherlands. Upon arrival at Gothenburg Airport, Prime Minister Modi was accorded a warm welcome and was personally received by the Swedish Prime Minister. During his two-day visit to the Netherlands, Prime Minister Modi held bilateral talks with his Dutch counterpart. The two countries signed 17 agreements to strengthen cooperation in defence, critical minerals and other key sectors. In a social media post, Mr. Modi said his visit to the Netherlands has added new momentum to bilateral ties. He said the two countries have charted an ambitious roadmap for the future by elevating ties to a strategic partnership and expanding cooperation in water resources, semiconductors, innovation, defense, sustainability and mobility. He expressed confidence that the friendship between India and the Netherlands will continue to grow stronger in the years to come. He also thanked Prime Minister Jetten for the warm hospitality and for personally coming to the airport to bid him farewell. The new Keralam government led by Congress leader V.D. Satheesan will be sworn in tomorrow in Thiruvananthapuram. Congress had announced Satheesan as the next chief minister of Keralam on the 14th of this month, putting an end to the high drama and suspense that lasted for 10 days. The Congress-led United Democratic Front secured a more than two-thirds majority in the Keralam Assembly elections. Union Home and Cooperation Minister Amit Shah today inaugurated and laid the foundation stone for development works worth over 700 crore rupees in Gandhinagar, Gujarat. Mr. Shah, who is on a two-day visit to the state, launched projects worth over 600 crore rupees of Gandhinagar Municipal Corporation. He also inaugurated a newly built milk processing plant of Madhur Dairy in the city, built at a cost of around 128 crore rupees. Earlier in the day, Mr. Shah inaugurated the Innovation and Incubation Centre at the National Institute of Design in Gandhinagar. Union Minister of New and Renewable Energy Prahlad Joshi said India has now successfully managed a record peak power demand of 256.4 gigawatt in a single day. In a conversation with a private English news daily, Mr. Joshi said nearly 33% of the power demand met through renewable energy sources. He said India's power infrastructure has become stronger, more resilient and future ready. The minister added that this transformation reflects the rapid expansion of energy capacity, grid strengthening and the growing contribution of clean energy in powering countries' growth journey. Delhi Chief Minister Rekha Gupta today launched various development projects worth approximately 100 crore rupees in Dwarka Assembly constituency of National Capital. Addressing the gathering, the Chief Minister said that after completion of these projects, there will be significant improvement in problems such as water logging, damaged roads, sewer overflow and power supply in the area. Delhi Police has issued a memorandum regarding rationalization of government vehicle usage in its offices and units and measures for reduction of fuel consumption. The memorandum has been issued by the Office of Police Commissioner in view of the prevailing international situation and Prime Minister Narendra Modi's appeal for austerity measures and reduction in fuel consumption. In IPL cricket, Rajasthan Royals have set a target of 194 runs for Delhi Capitals in Delhi. Chasing the target, Delhi Capitals were 147 for 3 in 15.4 overs when reports last came in. Earlier, Delhi Capitals won the toss and elected to field. And that is the end of this news bulletin.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 7:15 ఉదయరేఖలో కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం వినియోగదర్శిని, పిల్లలకు ఆట వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్కెట్ తీరుపై సమాచారం వింటారు. శ్రీ బీటీవీఎస్ఎల్ కాంతారావు గారి ప్రసంగం. ఆ తదుపరి కొల్లేటి జాడలు ధారావాహిక ప్రసారమవుతుంది. రచన శ్రీ అక్కినేని కుటుంబరావు, నిర్వహణ శ్రీమతి ఎం కృష్ణకుమారి, నిర్మాణ సహకారం శ్రీ అబ్దుల్ కుద్దూస్, శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. చివరిగా లలిత గీతాలు వినవచ్చు. 9:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గాత్రం ప్రసారమవుతుంది. 10:30 ఆంధ్రప్రదేశ్లో పురావస్తు శాఖ చేస్తున్న కృషి గురించి డిపార్ట్మెంట్ ఆఫ్ పురావస్తు మ్యూజియం అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ కె తిమ్మరాజు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 11:00 గుర్తు చేసుకుందాం, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా రేపు ఉదయం మహానటి సావిత్రి గారి ప్రత్యేక కార్యక్రమం వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఒంటిగంట 30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో ఉపాధి మార్గంగా కాగితంతో కళాకృతులు తయారీ అంశంపై శ్రీమతి ఎం రజనీ గారితో పరిచయం, ఇంకా ఎయిడ్స్ వ్యాక్సినేషన్ డే సందర్భంగా విశేషాలు, లలిత గీతం ప్రసారమవుతాయి. 6:30 పల్లె సిమ్ములు కార్యక్రమంలో తృణధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం ఈ అంశంపై డాక్టర్ కె శశికళ గారితో పరిచయం వింటారు. 8:00 హ్యాపీ ఫ్యామిలీ నాటిక వింటారు. రచన శ్రీ ఆర్సీబి సుబ్రహ్మణ్యం, నిర్వాణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. 8:15 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమంలో భాగంగా విపత్తుల నివారణలో ఆకాశవాణి పాత్ర, ఉదాహరణలు, ప్రత్యక్ష కథనాలతో శ్రీ బేత రామసూర్య ప్రకాష్ గారు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. కష్టపడి సంపాదించుకోవాల్సింది కీర్తి, కష్టపడి నిలుపుకోవాల్సింది గౌరవం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు సమయం 11:13. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. FM 102.2పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం.